ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 11వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై 2వ తేదీ, గురువారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 47 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 జూలై నెల 2వ తేదీ గురువారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వార్తా ప్రసారం. 6:10 వేద పఠనం గావిస్తారు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ. భక్తిరంజని కార్యక్రమంలో అష్టపదులు, సంప్రదాయ కీర్తనలు ఉదయం 6:15. 6:35 ప్రసారమయ్యే పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో జూన్ జూలై మాసాల్లో మొక్కజొన్న అలాగే నూనె గింజల పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతన్నలకు కొన్ని సూచనలు ప్రసారమవుతాయి. 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ నివేదిక మనకందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ముందుగా సిమ్లా ఒప్పందం వార్షికోత్సవం, అలాగే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం గురించి కొన్ని వివరాలు ప్రత్యక్ష వ్యాఖ్యాన రూపంలో ప్రసారమవుతాయి. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యల గురించి ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజిస్టుగా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గానం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి.

0: ఈరోజు ఉదయం 9:30 ఓటర్ల జాబితాను ఖచ్చితంగా, పారదర్శకంగా, సమగ్రంగా తయారు చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈరోజు ఉదయం 9:30 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి కౌశిక్ గారిచే తబలావాద్యం ప్రసారమవుతుంది. 11:30 సుగమ్ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనురాధ పౌడ్వాల్ గారు ఆలపించిన కొన్ని భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్లంలో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. 1:20 వనిత లోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంస్కృత్యాయన్ యాత్రా సాహిత్యంపై శ్రీమతి ఆర్ ఉమాదేవి గారి సమీక్ష ప్రసారమవుతుంది. కస్తూరి కన్నడ కార్యక్రమం 2:30 ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి కథ శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారిచే ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంకాలం 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:30 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ ట్రాన్స్మిటర్పై ఐసీసీ 2026 ప్రపంచకప్ మహిళల T20 క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లో జరగనున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. మా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై 6:50 జూన్ జూలై మాసాలలో సోయా చిక్కుడు పంటలో వ్యవసాయ పనుల గురించి రైతన్నలకు వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా, ఈ అంశంపై డాక్టర్ టి చైతన్య గారు పాల్గొనే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామ్గోపాల్. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ప్రసారమవుతుంది. రాత్రి 10:00 పాత తెలుగు చిత్ర గీతాలతో కూర్చిన కార్యక్రమం మధుర గీతాలు. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరు ఇంతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి సమాచార్ కే సాత్ మై ముకేష్ కుమార్ బల్. प्रधानमंत्री नरेंद्र मोदी आज नई दिल्ली में जापान की प्रधानमंत्री सनाई तकाइची के साथ वार्ता करेंगे. ये वार्ता दोनों पक्षों को आपसी हित के मुद्दों की समीक्षा तथा द्विपक्षीय सहयोग मजबूत बनाने का अवसर प्रदान करेगी. हमारे संवाददाता ने बताया है कि वार्ता के बाद कुछ सहमति पत्रों पर हस्ताक्षर किए जाने की भी संभावना है.
2: पूर्वोत्तर भारत में संपर्क और विकास को बढ़ावा देने के लिए भारत और जापान मिलकर काम कर रहे हैं. दोनों देश बुनियादी ढांचे, शहरी विकास, ऊर्जा, कृषि, पर्यटन और कौशल विकास जैसे क्षेत्रों में सहयोग कर रहे हैं. पूर्वोत्तर क्षेत्र जापान की स्वतंत्र और मुक्त हिंद प्रशांत क्षेत्र की परिकल्पना में महत्वपूर्ण स्थान रखता है, क्योंकि यह दक्षिण एशिया और दक्षिण पूर्व एशिया के बीच एक सेतु का काम करता है. 2025 से अब तक जापान और पूर्वोत्तर राज्यों के बीच कई उच्च स्तरीय दौरे हुए. इसी वर्ष फरवरी में जापान के विदेश मामलों के राज्य मंत्री इवाओ होरी ने भारत का दौरा किया था. इस दौरान उन्होंने मेघालय और असम के मुख्यमंत्रियों से मुलाकात की. इस वर्ष अप्रैल में मेघालय के मुख्यमंत्री जापान गए थे. इस यात्रा के दौरान एक समझौते पर हस्ताक्षर किए गए, जिसके तहत अगले 5 वर्षों में मेघालय के 5,000 युवाओं को जापान में कौशल प्रशिक्षण और रोजगार के अवसर उपलब्ध कराए जाएंगे. सुपर्णा सैकिया की रिपोर्ट के साथ अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली.
1: प्रधानमंत्री तकाइची कल शाम भारत की 3 दिन की यात्रा पर नई दिल्ली पहुंची। ये भारत की उनकी पहली आधिकारिक यात्रा है। इस बीच प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा है कि आज जापान की प्रधानमंत्री सनाई तकाइची

గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతుభిస్సీద సాదనం ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామవిత్ర్యవతో శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః శ్రీగురుభ్యో నమః హరిః ఓం. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ

ఆశ్రయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్య హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మ దేవీ జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామహార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణ తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం.

ీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే. ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసా నదందు మాజాంతరాజాశ్చ బాహ్యాలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహా ప్రాదుర్భూతోస్మి రా.

గదాధర్రా నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామేహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచః సత్యమశీమహే పశూనాం రూపమన్నస్య మహిశ్రీ శృగతాం యశః కర్దమేన ప్రజాభూతా మహి సంభవ కర్తమా శ్రియం వాసయమే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవస మే గృహే నిజ దేవీం మాతరం శ్రియం వాసయమే కులే ఆహర్ద్రాం పుష్కరణీం.

జ్యమన్వహం శ్రియ పంచదశర్చంజ శ్రీకామస్స తదంజపేద ఆనందకర్దమశ్చైవ చిక్లీతగతి విశ్రుతాః ఋషగస్తేత్రయః పుత్ర స్వయం శ్రీదేవి దేవత పద్మాననే పద్మభూరు పద్మాక్షి పద్మసంభవే త్వం మా

సిద్ధయే పుత్ర పౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీముపాస్మహే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నియై చ

0: హీం శ్రోతలకు నమస్కారం. మీరు విన్నది శ్రీ సూక్తం. శ్రీ అంటే కేవలం సంపద మాత్రమే కాదు, సర్వశుభాలకు మంగళకరమైన శక్తికి ప్రతిరూపం. ప్రకృతిలోని సౌందర్యాన్ని, సమృద్ధిని మనం ఎలా ఆరాధించాలో శ్రీ సూక్తం మనకు బోధిస్తున్నది. దీని విశిష్టత ఏమిటంటే, ఇది మనలోని సకారాత్మక శక్తిని పెంపొందిస్తుంది, ఇంట్లో మరియు మనసులో ప్రశాంతతను, సమతుల్యతను నెలకొల్పుతుంది. కేవలం భౌతికమైన సంపదనే కాకుండా ఆధ్యాత్మికమైన సంపదను కూడా ప్రసాదించే శక్తి ఈ మంత్రాలకు ఉందని వేదాలు చెప్తున్నాయి. ఓం స్వస్తి.
1: మీరింతవరకు శ్రీ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు గావించిన వేద పఠనం విన్నారు. వేద పఠనం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి భక్తి రంజనీ.

0: మీరింతవరకు అష్టపదులు, సంప్రదాయ కీర్తనలు విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఈనాటి పొలం పనులు కార్యక్రమంలో జూన్ జూలై మాసాల్లో మొక్కజొన్న అలాగే నూనె గింజల పంటల్లో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి రైతు సోదరుల కోసం కొన్ని సూచనలు ఇప్పుడు విందాం.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో మొక్కజొన్న నూనె గింజ పంటల్లో వ్యవసాయ పనులు ఈ విధంగా తెలియజేస్తున్నారు. వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్ 15 నుండి జూలై ఆఖరి వరకు ముందుగా మొక్కజొన్న పంట గురించి వర్షాధారంగా పండించే మొక్కజొన్న పైరును విత్తుటకు జూన్ 15 నుండి జూలై ఆఖరి వరకు అనుకూలమైన సమయము, జూన్ 15 నుండి జూలై 15 వరకు దీర్ఘకాలిక ఇంకా మధ్యకాలిక రకాలు, జూలై 15 నుండి జూలై ఆఖరి వరకు స్వల్పకాలిక రకాలను విత్తుకోవలసిందిగా మనవి చేస్తున్నారు రైతులందరికీ. వర్షాధారంగా సాగు చేసినప్పుడు తొలకరి వర్షాలు 50 మిల్లీమీటర్లు పడి తగినంత పదును ఉన్నప్పుడే మాత్రమే విత్తుకోవాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం విడుదల చేసిన మధ్యకాలిక సంకర రకాలైన DHM 117, DHM 121, DHM 182, DHM 206, DHM 211, కరీంనగర్ మక్క మరియు కరీంనగర్ మక్క 1 లేదా సిఫారసు చేసిన ప్రైవేట్ హైబ్రిడ్లు విత్తుకోవచ్చు. ఎకరా మొక్కజొన్న పైరుకి 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాషినిచ్చు ఎరువులు, 20 కిలోల జింక్ సల్ఫేట్ అవసరం. 1/3 వంతు నత్రజని, మొత్తం భాస్వరం, సగం పొటాష్, మొత్తం జింకు ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నుకోవాలి. లోతుగా దుక్కులు దున్ని తయారు చేసిన పొలంలో 60 సెంటీమీటర్ దూరంలో బోదెలను వేసుకోవాలి. బోదెకు ఒకవైపున పైనుండి 1/3 వంతు ఎత్తులో 20 సెంటీమీటర్ దూరం

0: లో విత్తుకోవాలి. బోజలు కాలువల పద్ధతిలో పైరుకు నీరు అందించుటకు, అధిక నీటిని బయటికి తీయుటకు ఉపయోగపడుతుంది. ఎకరాకు 8 కిలోల విత్తనం వాడి విత్తిన 1-2 రోజుల్లో అట్రాజిన్ 50% పొడిమందును, ఎకరాకు 800 నుండి 1200 గ్రాములు 200 లీటర్లు నీటిలో కలిపి నేలపై తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయాలి. విత్తిన తర్వాత పొలంలో నీరు నిలిస్తే మొలక రాదు, కావున నిలిచిన నీటిని బయటకు తీయాలి. అదేవిధంగా 30 రోజుల దశ వరకు మొక్కజొన్న పంటను అధిక తేమ నుండి కాపాడుకోవాలి. కత్తెర పురుగు నివారణకు కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్లు సయంట్రో, నిలిప్రోల్, ఇంకా థయామిథాక్సామ్తో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దశలో మొక్కలను కత్తెర పురుగు బారి నుండి కాపాడుకోవచ్చని, ఈ విధంగా మొక్కజొన్న విత్తే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రవేత్తలు తెలియజేశారు. తర్వాత నూనె గింజ పంటలో వ్యవసాయ పనులు. ముందుగా వేరుశెనగ. వేరుశెనగకు అనువైన భూమిని 2-3 సార్లు మెత్తగా దున్ని దుక్కి సిద్ధం చేసుకోవాలి. వానాకాలంలో వేరుశెనగ పంటను 2 జూలై వరకు విత్తుకోవచ్చు. ఈ మాసంలో ఆయా ప్రాంతాలకు అనుకూలమైన మేలైన విత్తనాలను ఎకరానికి 60 కిలోలు సేకరించి పెట్టుకోవాలి. విత్తన శుద్ధికి కావలసిన రసాయన మందులను ముందుగానే సమకూర్చుకోవాలి. విత్తన శుద్ధి కొరకు 1 గ్రాము టెబుకోనజోల్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మా అనే జీవ శిలీంద్ర నాశిని 10 గ్రాములు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. వేరుశెనగ పంటను కొత్తగా సాగు చేసినచో రైజోబియం కల్చర్ 200 గ్రాములు ఎకరాకి సరిపడా విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇక కాండం కుళ్ళు, వైరస్ తెగులు ఆశించే ప్రాంతంలో 1 కిలో విత్తనానికి 2 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్, 600 FS ను 7 మిల్లీలీటర్ల నీటిలో, అదేవిధంగా వేరు పురుగు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో 6.5 మిల్లీలీటర్లు క్లోరీపైరిఫాస్ కలిపి విత్తన శుద్ధి చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇక ఆముదం పంట గురించి ఈ విధంగా వివరాలు. వానాకాలంలో 2 పక్షం నుంచి 2 పక్షం వరకు ఈ ఆముదాన్ని విత్తుకోవచ్చు. ఎర్ర నేలలు, నల్లరేగడి నేలలు, గరప నేలలు ఆముదానికి ఆముదం సాగుకి చాలా అనుకూలంగా ఉంటాయి. వర్షాధారంగా ఆముదం సాగు చేసినప్పుడు వెట్టగురి అవుతుంది. అందుకని ఆముదము ఇంకా కందిని 1:1 నిష్పత్తిలో వేసుకుంటే అధిక ఆదాయం వస్తుంది. సంకర రకాలైతే 2 నుండి 2.5 కిలోలు, సూటి రకాలైతే 3.5 నుండి 4 కిలోల విత్తనం 1 ఎకరానికి సరిపోతుంది. సంకర రకాలు 90x60 సెంటీమీటర్లు లేదా 120x45 సెంటీమీటర్లు దూరం, లేదా సూటి రకాలు 90x45 సెంటీమీటర్ దూరంలో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా కాప్టాన్ కలిపి విత్తన శుద్ధి చేయడం వలన మొలకకుళ్ళు తెగులు అరికట్టవచ్చు. అదేవిధంగా వడలు తెగులు అధికంగా గల ప్రాంతాల్లో కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బన్డాజిమ్ లేదా 10 గ్రాముల ట్రైకోడెర్మాతో విత్తన శుద్ధి చేయాలి. 1 ఎకరానికి 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి. ఇక నువ్వు పంట గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. మే నెలలో విత్తిన నువ్వులకు 1 నీటి తడిని ఇచ్చి కలుపు మొక్కలను తీసివేసి పంటను పలుచన చేసుకోవాలి. ఈ దశలో రసం పీల్చే పురుగులు ఆశించే అవకాశం ఎక్కువ కాబట్టి పేరుబంక ఆశించినప్పుడు ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. అదేవిధంగా తామర పురుగులు, పచ్చదోమ నివారణకై డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 30 రోజులకు పైపాటుగా 18 కిలోల యూరియాను వేసుకోవాలి. ఈ విధంగా జూన్ మాసంలో మొక్కజొన్న, నూనె గింజ పంటలో చేపట్టవలసిన పనుల గురించి మన వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, ఈ విధంగా రైతు సోదరులందరూ ఈ పద్ధతులు పాటించి చక్కటి పంటను పండించుకోగలరని ఆశిద్దాం.
1: మీరింతవరకు జూన్, జూలై మాసాల్లో మొక్కజొన్న పంట, అలాగే నూనె గింజల పంటల్లో రైతు సోదరులు చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి కొన్ని సూచనలు విన్నారు.

ఈరోజు సాయంకాలం 6:50 జూన్ జూలై మాసాలలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనుల గురించి రైతన్నలకు వ్యవసాయ సూచనలుంటాయి. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా, ఈ అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ టి చైతన్య గారు పాల్గొనే ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈరోజు సాయంకాలం 7:15. ఈ ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమానికి అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లెలో వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ జాతీయస్థాయి ప్రారంభోత్సవం ఈరోజు జరగనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి సంయుక్తంగా పథకాన్ని ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు గ్రామీణ రోజ్గార్ గ్యారంటీ కార్డులను పంపిణీ చేస్తారు. అలాగే పథకం వివరాలను తెలిపే సమాచార పుస్తకాన్ని విడుదల చేయడంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఉపాధి హామీ శ్రామికులు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో దృశ్య మాధ్యమ విధానం ద్వారా సమావేశమవుతారు. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే ప్రముఖ లాజిస్టిక్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ విడిభాగాల కేంద్రం నిర్మాణానికి ముఖ్యమంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, అవకాశాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రాన్ని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రైవేటు ప్రజల భాగస్వామ్యం P4 విధానాన్ని అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
1: P4 పబ్లిక్

0: ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఆల్ ఆఫ్ అస్ ఆర్ హ్యావింగ్ ఏ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఆఫ్ సొసైటీ వీఆర్ ఏబుల్ టు ఎర్న్ మనీ. దీస్ వేర్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ టాప్ 10% ఐఎమ్ కాలింగ్ మార్గదర్శి, బాటమ్ 20% ఐఎమ్ కాలింగ్ బంగారు ఫ్యామిలీస్, గోల్డెన్ ఫ్యామిలీస్. వన్ డే ఐ వాంట్ టు సీ ఆల్ గోల్డెన్ ఫ్యామిలీస్ టు బీ ది మార్గదర్శీస్. దే మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండ్ హోల్డ్ దోస్ హూ ఆర్ ఆల్ ఇన్ పావర్టీ.
1: తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ ఆదాయ సమీకరణపై హైదరాబాద్లో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణలో పన్నుల వసూళ్లలో మోసాలు, ఎగవేతలను అరికట్టి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. హైదరాబాద్ మహానగర అభివృద్ది సంస్థ హెచ్ఎండిఏ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీజీఐఐసీ ఆదాయ వనరులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని, దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కొత్త చట్టం తీసుకురావడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాక్ స్వాతంత్ర్యం, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఉప ముఖ్యమంత్రి నిన్న ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ, సోషల్ మీడియా దుర్వినియోగానికి సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వీటి ఆధారంగా చర్యలు ఉంటాయని ఉప ముఖ్యమంత్రి తెలుపుతూ,
2: ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది పూర్తిగా అపరిమితమైన హక్కు కాదు, దానికి కొన్ని పరిమితులు ఉన్నాయి. ఒకరి హక్కులను మరొకరు ఉల్లంఘించే స్థాయికి వెళ్లినప్పుడు చట్టపరమైన పరిణామాలు తప్పవు. నేరం చేసిన ప్రతి ఒక్కరిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేస్తున్నాం. సైబర్ క్రైమ్ పోలీస్ మరియు ఇతర లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ తో కలిసి పనిచేస్తూ సోషల్ మీడియాలో జరిగే నేరాలపై చాలా వేగంగా చర్యలు తీసుకుంటాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అంతరాయాలు, లో వోల్టేజ్ సమస్యల నివారణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యుత్ సరఫరా, ట్రాన్స్కో ప్రాజెక్టుల పురోగతి, థర్మల్ విద్యుత్ ఉత్పత్తి, భవిష్యత్ విద్యుత్ అవసరాలపై సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్కో పరిధిలో చేపడుతున్న విద్యుత్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు. అలాగే జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పోలవరం సుందరీకరణపై సంబంధిత అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పోలవరం స్పిల్వే పరిధిలోని ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ది చేసేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
3: రాష్ట్ర ఔన్నత్యాన్ని చాటి చెప్పేటువంటి విధంగా, తెలుగుదనం ఉట్టుబడేటువంటి విధంగా ఉండాలని 4-5 డిజైన్స్ ను పరిశీలించడం, ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఈ యొక్క రైట్ అండ్ లెఫ్ట్ బ్యాంకులకి కనెక్టివిటీస్ ఉండేటువంటి విధంగా ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కూడా ఒక ఐకానిక్ మోడల్లో ఉండాలి అని, వాటికి అనుగుణంగా కూడా మరి కొన్ని మోడల్స్ ని, కొన్ని డిజైన్స్ ని కూడా మేము పరిశీలించినటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేసుకుంటూ,
1: దేశ పన్నుల వ్యవస్థలో జీఎస్టీ ఒక గొప్ప సంస్కరణగా నిలిచిందని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లో నిర్వహించిన జీఎస్టీ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన, జీఎస్టీ పన్నుల వసూళ్లను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పన్ను చెల్లింపుదారులకు అనుకూలంగా మార్చిందని అన్నారు. డిజిటలైజేషన్, ఏకరూపత, సహకార సమైక్య స్ఫూర్తితో దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను జీఎస్టీ సరళతరం చేసిందని తెలిపారు. పటిష్టమైన జీఎస్టీ వ్యవస్థ నిర్మాణానికి పన్ను చెల్లింపుదారులు, నిపుణులు, పాలనా యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కృష్ణా డెల్టా రైతుల సాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి

ఉప్పు డెల్టా ప్రధాన కాలువలోకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి లక్ష్మీస నిన్న నీటిని విడుదల చేశారు. ఈ సందర్బంగా కృష్ణానదికి సంప్రదాయబద్దంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాత్రికేయులతో మాట్లాడిన కలెక్టర్, రైతుల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ముందుగా 3200 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం ఈరోజు నిర్వహిస్తున్నారు. క్రీడారంగ వార్తలను ప్రజలకు అందజేయడానికి క్రీడా పాత్రికేయులు చేస్తున్న కృషిని గుర్తించి వారి పనితీరు మరింత మెరుగుపడేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. 1924 జూలై 2 ప్యారీస్లో జరిగిన ఒలింపిక్స్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమం జరుగుతోంది. అయితే ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవాన్ని 1994లో ప్రకటించారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వచ్చే 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. కోస్తా జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో రానున్న 2 రోజులు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో నిర్వహించే వీబీజీ రామ్జీ పథక ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొంటారు. తెలంగాణ రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై ఖచ్చితమైన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: सुलभतया विस्तारयितुं परिकल्पिताः सन्ति।
1: पहला प्रोजेक्ट 6 लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी। 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा। ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है। इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है, ये प्रपोजल है।
0: विकसित भारत जी राम जी अधिनियमस्य 25th-2000 अन्तर्गतं वर्धितानि पारिश्रमिक मूल्यानि ह्यः आरभ्य समग्र देशे कार्यान्वितानि। ग्रामीण विकास मन्त्रालयेन प्रसारितायाः अधिसूचनायाः अनुसारं सर्वेषु राज्येषु केन्द्र शासित प्रदेशेषु च पारिश्रमिक अनुपातेषु श्लाघनीया वृद्धिः कृता। मन्त्रालयेन प्रोक्तं यत् प्रथमवारं प्रतिदिनं 300 रूप्यकाणां कश्चन पारिश्रमिकानुपातः निर्धारितः। अनेन सुनिश्चितं भविष्यति यत् देशस्य कस्मिन्नपि भागे अधिसूचितः न्यूनतम पारिश्रमिकः अस्मात् स्तरात् अल्पं न भवेत्। ग्रामीण विकास मन्त्रालयेन प्रतिपादितं यत् अयम् अधिनियमः प्रत्येकं वित्तीय वर्षे 25th-1000 दिनानां सवेतनवृत्तेः प्रतिभूतिं प्रदाय ग्रामीण भारतस्य सशक्तीकरणं विधास्यति। दिल्ल्याः मुख्य निर्वाचनाधिकारिणः कार्यालयेन संसूचितं यत् ह्यः पर्यन्तं राष्ट्रिय राजधान्यां 32,000+ गणना प्रपत्राणाम् अंकीकरणं सम्पूर्णम्। दिल्ल्यां मतदातृसूच्याः विशेष गहन संशोधनस्य भागरूपेण प्रायः 99,000+ प्रपत्राणि वितरितानि। सम्प्रति दिल्ल्यां नैर्वाचनिक गणना प्रपत्राणां प्रतिगृहं वितरणं प्रचलति। विश्वस्य प्रमुखा कन्दुक क्रीडा प्रतियोगिता ड्यूरेंट कप इत्यस्य 35th-1100 संस्करणं मासस्यास्य 25th-दिनांकात् कोलकातायाम् आरप्स्यते। इति वार्ताः।
2: आकाशवाणी हैदराबाद केंद्रम पेद्दपल्ली जिल्ला समाचार लेख వింటారు। నివేదిక మనకు అందిస్తారు శ్రీ వై సంతోష్ కుమార్।
3: విద్యా ప్రమాణాల పెంపులో అత్యంత ప్రతిభ చాటి పెద్దపల్లి జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపినందుకు కలెక్టర్ కోయా శ్రీహర్ష, జిల్లా విద్యాశాఖాధికారి శారదకు విశిష్ట గౌరవం లభించింది। హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి కలెక్టర్ డీఈఓ పురస్కారం అందుకున్నారు। ఈ సందర్భంగా వారిని ముఖ్యమంత్రి సన్మానించి ప్రశంసాపత్రం అందజేశారు। జిల్లా విద్యారంగాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయడంతోనే ఈ అరుదైన గౌరవం దక్కిందని, భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు। రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జునస్వామి ఆలయ అభివృద్దికి మాస్టర్ ప్లాన్ ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు। ఆలయ అభివృద్దికి 15 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు। సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఓదెల మల్లికార్జునస్వామి ఆలయ పునరుద్దరణకు 10 కోట్లు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధుల నుంచి 5 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని తెలిపారు। సమాచార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని రాష్ట ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశించారు। తెల్ల రేషన్ కార్డుదారులు ఆర్టీఐ దరఖాస్తుల కోసం ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు। చట్ట ప్రకారం దరఖాస్తుదారు కోరిన సమాచారాన్ని 30 రోజుల్లోపు ఇవ్వాలని, గడువు దాటితే ఉచితంగా అందించాలని పేర్కొన్నారు। గడువులోగా సమాచారం ఇవ్వకపోతే సమాచార కమిషన్ కు ఫిర్యాదు చేయాలని సూచించారు। రైతుల సంక్షేమం ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం పనిచేస్తోందని సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు। ధర్మారంలో విత్తన మేళాను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి మంత్రి ప్రారంభించారు। వానాకాలంలో ప్రభుత్వం సూచించిన 7 రకాల వరి విత్తనాలు మాత్రమే సాగు చేసి బోనస్ పొందాలని మంత్రి సూచించారు। ఈ వానాకాలం సీజన్లో జిల్లాకు 25 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా 21 మెట్రిక్ టన్నుల నిల్వలున్నట్లు వెల్లడించారు। బాధితులు నిర్భయంగా కమిషనరేట్కు వచ్చి తమ సమస్యలు చెప్పుకోవచ్చని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు। తన కార్యాలయంలో సిపి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు। ఆపదలో ఉన్నవారికి పోలీస్ శాఖ అండగా ఉంటుందని సిపి తెలిపారు। ఫిర్యాదులపై స్పందించిన సిపి సంబంధిత స్టేషన్ హౌస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు। అత్యంత పారదర్శకంగా సింగరేణి బొగ్గు రవాణా సాగుతోందని, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ అన్నారు। 137 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక సంస్థగా దేశ ఇంధన భద్రతకు వెన్నెముకగా నిలుస్తోందన్నారు। విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పారిశ్రామిక వినియోగదారులకు నాణ్యమైన బొగ్గును సరఫరా చేస్తూ జాతీయ అభివృద్దిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు। ఇటీవల సింగరేణి

0: శ్రేణిలో బొగ్గు మాయమైందని, భారీ స్థాయిలో బొగ్గు చోరీలు జరిగాయని చేస్తున్న ఆరోపణలు సరికావన్నారు. మాస్టర్ ప్లాన్తో మంథని అభివృద్ది దిశగా ముందుకు సాగుతున్నట్లు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంథనిలో మహిళల ఉపాధికి కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశామని, 400 మందికి మేలు జరుగుతుందని అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. మంథని పట్టణం నుంచి పుట్టపాక వరకు డబుల్ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టణంలో రోడ్డు అభివృద్ది, విస్తరణ పనులు త్వరలో మొదలవుతాయని, నిర్మాణాలు కోల్పోతున్న వారు సహకరించాలని కోరారు. పెద్దపల్లి జిల్లాలో పెండింగ్ కేసుల్లో ఇరు వర్గాలు రాజీపడమే మేలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. జిల్లా కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్ల ద్వారా 1984 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. పెద్దపల్లి, నందిమేడారం కోర్టులకు సంబంధించి 725, సుల్తానాబాద్లో 543, గోదావరిఖనిలో 519, మంథనిలో 196 కేసులు పరిష్కారమయ్యాయని వివరించారు. వానాకాలం సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉన్నాయని, అవసరమైన సమయాల్లో ఎస్ఆర్ఎస్పీ ద్వారా సాగునీరు కూడా అందుతుందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ అధికారులతో వానాకాలం సాగుపై విప్ సమీక్షించారు. జిల్లాలో 20,000 మెట్రిక్ టన్నుల వరకు యూరియా నిల్వలున్నాయని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని కొత్త పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు నిర్మిస్తామని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తెలిపారు. అనువైన స్థలాలు ఎంపిక చేసేందుకు కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాతో పెద్దపల్లి, ఎలిగేడులో స్థల పరిశీలన చేశారు. కలెక్టరేట్ సమీపంలోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు కొత్త భవనం నిర్మించేందుకు ప్రతిపాదించారు. జిల్లా వ్యాప్తంగా యాసంగి సీజన్లో 4.35 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని కలెక్టర్ కోయా శ్రీహర్ష తెలిపారు. 2025-26 సీజన్లో 100% ధాన్యం సేకరణ పూర్తి చేశామన్నారు. 59,342 మంది రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి 1,031 కోట్ల రూపాయల విలువైన ధాన్యం సేకరించామని చెప్పారు. 2024-25 యాసంగి సీజన్లో 4.01 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, ఈసారి 4.35 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించామన్నారు.
1: వై సంతోష్ కుమార్ గారు అందజేసిన పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. వెనిజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2,295 చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ రోడ్జిగ్జ్ తెలియజేశారు. చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన ఒక ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇరుదేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన

0: కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో నిర్వహించిన 2 రోజుల హ్యూమన్ రిసోర్స్ మొబిలిటీ ఫోరం సదస్సు నిన్న ముగిసింది. ఈ ఫోరంను విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ప్రారంభించారు. ప్రపంచ శ్రామిక శక్తిని బలోపేతం చేయడానికి, చట్టబద్దమైన వలసలు ప్రోత్సహించడానికి సంబంధిత మంత్రిత్వ శాఖలు, విదేశీ ప్రభుత్వాలు, విదేశీ యజమానులు, రిక్రూటింగ్ ఏజెంట్లతో చర్చల కోసం ఒక ఉమ్మడి వేదికనందిస్తూ మంత్రిత్వ శాఖ నిర్వహించిన మొదటి ఫోరం ఇది. ఈ సదస్సు సందర్భంగా భారత్, డెన్మార్క్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యాతో నిర్దిష్ట అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ జయశంకర్, చట్టబద్దమైన వలసలను బలోపేతం చేయడానికి, దోపిడీ పద్ధతులను నిర్మూలించడానికి ప్రపంచ సమాజం ఉమ్మడి బాధ్యత కలిగి ఉండాలని అన్నారు. భారతీయ ఓడల రీసైక్లింగ్ యార్డులను ఈయూ షిప్ రీసైక్లింగ్ నిబంధనల పరిధిలోకి చేర్చే ప్రక్రియను వేగవంతం చేయడానికి భారత్, యూరోపియన్ యూనియన్ కలిసి పనిచేస్తున్నాయని ఓడరేవులు, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద్ సోనోవాల్ తెలిపారు. ఎలాంటి అడ్డంకులు లేని సమన్వయం కోసం ఒక ప్రణాళికపై చర్చించామని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రపంచ ప్రమాణాలు, విస్తృత భారత్ ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద లక్ష్యాలకు తాము కట్టుబడి ఉన్నట్టు వారు పునరుద్ఘాటించారు. ఓడల నిర్మాణం, కంటైనర్ల తయారీ ద్వారా దేశంలోని సముద్రయాన రంగాన్ని మరింత బలోపేతం చేయవచ్చని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఏపీ మోలర్ మార్క్స్ గ్రూప్ అసెట్ స్ట్రాటజీ అధిపతి అహ్మద్ హసన్, పీయూష్ గోయల్ మధ్య నిన్న జరిగిన సమావేశంలో భారతదేశ సముద్రయాన రంగాన్ని బలోపేతం చేయడంపై చర్చించారు. పరిశ్రమల మధ్య మరింత పటిష్టమైన సహకారం ద్వారా గ్లోబల్ మారిటైమ్ లాజిస్టిక్స్ హబ్గా భారత్ పోటీతత్వాన్ని పెంపొందించడంపై కూడా తాము అభిప్రాయాలు పంచుకున్నట్టు గోయల్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వెనుజులాలో వరుస భూకంపాల వల్ల మరణించిన వారి సంఖ్య 2295కు చేరిందని, 11,000 మందికి పైగా గాయపడ్డారని ఆ దేశ జాతీయ అసెంబ్లీ అధ్యక్షులు జార్జ్ తెలియజేశారు. అలాగే దాదాపు 13,000 మంది నిరాశ్రయులయ్యారని పేర్కొన్నారు. దేశంలో అత్యంత శక్తివంతమైన భూకంపాలు సంభవించి 7 రోజులు గడుస్తున్నా సహాయ చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు భూకంపాల వల్ల జరిగిన ప్రాణనష్టానికి దేశం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైందని పేర్కొంటూ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ 7 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంతకుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నెల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం కానుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 980,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे उत्तर प्रदेश लोनी जातीय रहदारी 34 लो भागंगा 117.7 किलोमीटर पొడవైనా కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు.

0: ఇది కాన్పూర్ కబ్రాయ్ మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: బుందేల్ఖండ్ క్షేత్ర కు జోడనే వాలా హై ఉత్తరప్రదేశ్ మే కాన్పూర్ సే భోపాల్ కా సెక్షన్ హై బీచ్ మే ఆజ్ జో అప్రూవ్ హై 242 కిలోమీటర్స్ కా యే కాన్పూర్ సే కబ్రాయ్ కాన్పూర్ సే భోపాల్ కి తరఫ్ జో నేచురల్ ట్రాఫిక్ కా ఫ్లో హై ఉస్ సబ్ కో యే కేటర్ కరేగా 242 కిలోమీటర్స్ కా హై యే యాక్సెస్ కంట్రోల్ రహేగా కంప్లీట్ ఎక్స్ప్రెస్ వే కి తరహ కా హై 2.5 ఇయర్స్ మే కన్స్ట్రక్షన్ కరేంగే ఇస్కో కాన్పూర్.

0: 242 किलोमीटर्स का है ये, एक्सेस कंट्रोल रहेगा कंप्लीट, एक्सप्रेसवे की तरह का है। 2.5 इयर्स में कंस्ट्रक्शन करेंगे इसको, कानपुर, हमीरपुर, महोबा तीन जिले इमीडिएटली इससे कवर होंगे।
1: పురుషుల క్రికెట్లో చెస్టర్లీ స్ట్రీట్లో రాత్రి భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ ప్రస్తుతం 0-0 సమంగా ఉంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ నిలిచిపోవడంతో ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టుకు 2వ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించలేదు. ఇరు జట్లు శనివారం మాంచెస్టర్లో జరిగే 2వ టీ20 మ్యాచ్లో తలపడనుండగా 3వ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతుంది. బ్రిస్టల్, సౌతాంప్టన్లో చివరి 2 టీ20 మ్యాచ్లు జరుగుతాయి. ఈ టీ20 సిరీస్ ఈ నెల 11వ తేదీతో ముగుస్తుంది. దీని తర్వాత భారత్ ఇంగ్లాండ్ జట్లు 3 మ్యాచ్ల వన్డే సిరీస్లో తలపడతాయి. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. నేటి కార్యక్రమంలో ముందుగా సిమ్లా ఒప్పందం వార్షికోత్సవ సందర్భంగా ఈ ఒప్పందం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈరోజు మనం మన దేశ చరిత్రలో ఒక కీలకమైన ఘట్టం గురించి మాట్లాడుకుందాం. అది భారత్ పాకిస్తాన్ల మధ్య సంబంధాలను పూర్తిగా శాశ్వతంగా మార్చిన సిమ్లా ఒప్పందం. ఈ ఒప్పందం జరిగి నేటికి సరిగ్గా 54 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. 1971వ సంవత్సరంలో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధం ప్రపంచ చరిత్రనే మార్చివేసింది. తూర్పు పాకిస్తాన్లో సాగిన స్వాతంత్ర పోరాటానికి భారత్ మద్దతునివ్వడంతో ఈ యుద్ధం కేవలం 2 దేశాల మధ్య పోరుగా మాత్రమే కాకుండా ఒక కొత్త దేశం, అదే బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. 1971వ సంవత్సరం డిసెంబర్ 16వ తేదీన పాకిస్తాన్ సైన్యంలోని దాదాపు 93,000 మంది సైనికులు భారతదేశానికి లొంగిపోవడంతో ఈ యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 2 దేశాల మధ్య శాంతి భద్రతలను నెలకొల్పడం, సంబంధాలను పునరుద్ధరించడం అత్యంత ఆవశ్యకమైంది. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్లోని అందమైన సిమ్లా పట్టణంలో చారిత్రాత్మక చర్చలు జరిగాయి. అదే సిమ్లా ఒప్పందం. మరిన్ని వివరాలు తెలుసుకునే ముందుగా ఒక పాట విందాం.

1972 జూలై 2వ తేదీన అప్పటి భారత ప్రధాని ఇందిరాగాంధీ, పాకిస్తాన్ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో మధ్య ఈ సిమ్లా ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఆ సందర్భంగా అత్యంత క్లిష్టమైన చర్చలు, వాగ్వివాదాలు కూడా జరిగాయని చరిత్రకారులు చెబుతారు. అసలు ఈ సిమ్లా ఒప్పందంలోని ముఖ్య అంశాలేంటో చూద్దాం. రెండు దేశాలు తమ మధ్య తలెత్తే వివాదాలు శాంతియుతంగా ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి. మూడవ పక్షానికి జోక్యం లేదు. అలాగే యుద్ధంలో ఏర్పడిన నియంత్రణ రేఖను, లైన్ ఆఫ్ కంట్రోల్ను రెండు దేశాలు గుర్తించాలి. తర్వాతి అంశం, యుద్ధ ఖైదీలను, ఆక్రమిత భూభాగాలను తిరిగి ఇచ్చిపుచ్చుకోవాలని ఒప్పందం కుదిరింది. తత్ఫలితంగా మన భారతదేశం సుమారు 93,000 మంది పాకిస్తానీ యుద్ధ ఖైదీలను విడుదల చేసింది.

ఇక ఈ ఒప్పందంలోని చివరిది కీలకమైన అంశం, రెండు దేశాలు ఒకరి అంతర్గత ఆంతరంగిక విషయాల్లో

మరొక దేశం కలుగజేసుకోకూడదు, అలాగే శాంతియుత సహజీవనం కొనసాగించాలి అని రెండు దేశాలు అంగీకరించాయి. భారత విదేశాంగ విధానంలో ఈ ఒప్పందం ఒక ముఖ్యమైన మైలురాయి, గొప్ప మలుపు కూడా. 54 ఏళ్ల తర్వాత సిమ్లా ఒప్పందంలోని సూత్రాలు నేటికీ చర్చనీయాంశంగా ఉన్నాయి. సిమ్లా ఒప్పందం కేవలం ఒక కాగితంపైన సంతకాల కథ కాదు. ఇది యుద్ధం తరువాత శాంతిని కోరుకున్న రెండు దేశాల ప్రయత్నానికి ఒక సాక్ష్యం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకుంటూ శాంతియుత భవిష్యత్తు కోసం పౌరులుగా మన బాధ్యతను నిరంతరం మనకు గుర్తుచేసే ఒక ప్రధాన ఘట్టం.

0: మీరింతవరకు సిమ్లా ఒప్పందం వార్షికోత్సవ సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
2: మమ్మీ నేను
4: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

ఏటా జులై 2వ తేదీను ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్రీడా పాత్రికేయుల దినోత్సవం వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ డేగా జరుపుకుంటున్నాం. క్రీడలను మనందరికీ చేరువ చేసి క్రీడా మైదానంలో జరిగే ప్రతి క్షణాన్ని అక్షరాల్లో చిత్రాల్లో బంధించే క్రీడా పాత్రికేయులను గౌరవించుకునే రోజు ఇది. 1924 సంవత్సరం ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ప్రెస్ అసోసియేషన్ స్థాపించబడింది. దీని లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడా జర్నలిస్టులు అందరినీ ఒక వేదికపైకి తీసుకురావడం, వారి వృత్తి నైపుణ్యాన్ని

గుర్తించడం, అలాగే ఇంతటి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న రోజును గుర్తుగా జూలై 2వ తేదీన వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్స్ డేగా గుర్తించారు. క్రీడా జర్నలిజం పాత్రికత్వం ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. ఒక క్రికెట్ మ్యాచ్లోని చివరి బంతిపై సిక్స్ కొట్టిన క్షణమైనా, ఒలింపిక్స్లో మన దేశ అథ్లెట్ పతకం సాధించిన గర్వకారకమైన సందర్భమైనా, ఈ క్షణాలను మనకు రోమాంచితంగా తమ చిత్రాల ద్వారా, తమ వ్యాఖ్యానం ద్వారా, మాటల రూపంలో అందించేవారే క్రీడా జర్నలిస్టులు. కేవలం స్కోరు ఫలితాలు చెప్పే వ్యక్తులు కాదు ఈ క్రీడా పాత్రికేయులు. ఆటగాళ్ల కృషిని, దాని వెనుక దాగి ఉన్న కష్టాన్ని, మైదానంలో క్రీడాభిమానుల భావోద్వేగాలను ప్రేక్షకులకు అత్యంత మనోహరంగా అందించే కథకులు వీరు. ఒక సాధారణ యువకుడు అంతర్జాతీయ క్రికెటర్గా ఎదిగిన ప్రయాణం కావచ్చు, గాయం నుంచి కోలుకొని తిరిగి రెట్టింపు శక్తితో పునఃప్రవేశం చేసిన ఒక స్పోర్ట్స్ మ్యాన్ జీవన పోరాటం కావచ్చు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన సత్యాలను ప్రపంచానికి తెలియజేసేది ఈ క్రీడా జర్నలిస్టులే.

అయితే ఈ వృత్తి అనుకున్నంత సులువైంది కాదు. ఎండనక వాననక గంటల తరబడి ప్లేగ్రౌండ్లో నిల్చుని కవరేజ్ ఇవ్వడం, ప్రయాణాలు చేయడం, ప్రతి సెకను కూడా అలర్ట్గా ఉండాలి కాబట్టి వీరిపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ క్రీడా జర్నలిస్టుల నిత్య జీవితంలో ఒక భాగం. ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో వేగవంతంగా అప్డేట్స్ ఇవ్వాల్సిన సవాలు కూడా వీరిపై పెరిగింది. ఇక క్రీడల్లో వివాదాలు తలెత్తినప్పుడు నిష్పక్షపాతంగా వార్తలు అందించాల్సిన బాధ్యత కూడా వీరిపైనే ఉంది. దీనికి ఎంతో నైతిక దృఢత్వం అవసరం. క్రికెట్ మొదలు స్థానిక కబడ్డీ ఆట వరకు క్రీడాకారుల విజయగాథలను ప్రజలకు చేరవేయడంలో వీరి పాత్ర అమూల్యమైనది. గతంలో కేవలం పత్రికలకు మాత్రమే పరిమితమైన క్రీడా జర్నలిజం ఇప్పుడు టీవీ, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా వేదికలపై బాగా విస్తరించింది. లైవ్ కామెంటరీ, పాడ్కాస్ట్లు, యూట్యూబ్ విశ్లేషణలు, ఇలా వైవిధ్యభరితంగా క్రీడా జర్నలిజం మన ముందుకొస్తోంది. అయినా నిజాయితీగా, ఖచ్చితత్వంతో స్పోర్ట్స్ పర్సన్స్ కష్టాన్ని గుర్తుంచుకొని సమాచారాన్ని అందించాల్సిన మౌలిక బాధ్యత మాత్రం మారలేదు. ఈ వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే సందర్భంగా మైదానం అంచున నిలబడి, కెమెరా వెనక ఉండి, కీబోర్డుపై టైప్ చేస్తూ, ఇలా క్రీడా ప్రపంచపు ప్రతి స్పందనను మనకు అందించే క్రీడా పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేద్దాం. వారి కృషి వల్లే మనం ఇంట్లో కూర్చుని మైదానంలో ఉన్న అనుభూతి పొందగలుగుతున్నాం, విజయ గాథలను చవిచూస్తున్నాం.

0: ఇంతవరకు వరల్డ్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ డే సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశంపై ఒస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయ కార్యక్రమం వింటారు పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: డాక్టర్ ప్రియదర్శిని గారు, మానవ శరీరంలో కిడ్నీలు ఎలా పనిచేస్తాయి?
1: సో కిడ్నీలు అనేవి మన బాడీలో దాన్ని క్లీనింగ్ ఆర్గన్స్ అంటాయండి. కిడ్నీలు బాడీని శుభ్రంగా ఉంచుతాయి, షార్ట్గా చెప్పాలంటే శుభ్రంగా ఉంచుతాయి. సో కిడ్నీస్ ఫెయిల్ అయినప్పుడు అన్ని టాక్సిన్స్, చెడు పదార్థాలు అన్ని బాడీలోనే ఉంటాయన్నమాట. సో ఈ కిడ్నీస్ అనేవి ఏంటి అంటే, మానవునికి రెండు కిడ్నీస్ ఉంటాయండి. ఒక్కొక్క కిడ్నీ మనకి వెన్నుపూసకి ఆన్ ఈదర్ సైడ్ ఉంటాయి. అవి వచ్చేసి బీన్ షేప్డ్ ఆకారంలో ఉంటాయి. ఒక్కొక్క కిడ్నీ వచ్చి 150 to 200 grams ఉంటాయండి. అండ్ సైజ్ వచ్చేసి 9 to 12 centimeters ఉంటాయండి. ఇవి నార్మల్ సైజ్ ఆఫ్ ద కిడ్నీ, నార్మల్ వెయిట్ ఆఫ్ ద కిడ్నీ ఇన్ హ్యూమన్ బీయింగ్. సో ఇవి ఎలా క్లీన్ చేస్తాయి అనేది మనకి తెలుసుకోవాల్సిన అంశము. సో ఈ కిడ్నీలో ఏంటంటే నెఫ్రాన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ అంటాం వాటిని. లైక్ మనకి ఎట్లా అయితే టీ కాఫీ ఫిల్టర్ వాడతాం, సేమ్ థింగ్ లైక్ దాట్ వీ హ్యావ్ నెఫ్రాన్స్. ఈ నెఫ్రాన్స్ అనేవి బాడీలో ఒకటి రెండు కాదు, మనకి 1 to 2 million ఇన్ ఈచ్ కిడ్నీ ఉంటాయండి. సో ఒక నెఫ్రాన్ పాడైనా మనకి చాలా నెఫ్రాన్స్ ఉన్నాయి. కాకపోతే కొన్ని డిజీజెస్ ఏంటంటే ఈ నెఫ్రాన్స్ పాడైపోయాయి అంటే కనుక అప్పుడు కిడ్నీ ఫిల్టరింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. సో అప్పుడు కిడ్నీ ఫంక్షన్ పనితీరు అంతా కూడా క్రమంగా జరగదు. సో ఇవి ఎలా చేస్తాయి అంటే, నార్మల్గా మనకి బాడీలో ఉన్న రక్తం ఏదైతే ఉంటుందో అరౌండ్ 200 to 250 liters ఆఫ్ బ్లడ్ కిడ్నీ దగ్గరకు వస్తుంది ప్రతిరోజు. ఇందులో మనకి మోస్ట్ ఆఫ్ ద బ్లడ్ అవసరం పడుతుంది. ఓన్లీ 2-3 liters ఏదైతే చెడు పదార్థాలు ఉంటాయి, లైక్ టాక్సిన్స్ కానీ, యూరియా కానీ, క్రియాటినిన్ కానీ, ఇంకా వేరే చెడు పదార్థాలు ఉంటాయి, అవన్నీ యూరిన్ రూపంలో 2 to 3 liters బయటకు పంపించేస్తుంది అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మనకి అరౌండ్ 250 liters ఆఫ్ బ్లడ్ వస్తే అందులో మొత్తం క్లీన్ చేసి అవసరం ఉన్నదంతా బాడీకి తీసేసుకుని 2 to 3 liters వరకు మాత్రం బయటకు పంపించేస్తుంది. సో ఈ నెఫ్రాన్స్ అనేవి ఏంటంటే చాలా కష్టపడే సెల్స్ అనమాట. సో దే వర్క్ వెరీ హార్డ్ ఇన్ దిస్ ఫంక్షన్. సో ఈ నెఫ్రాన్స్ తో పాటు కిడ్నీలో అదర్ ఫంక్షన్స్ కూడా చేస్తాయన్నమాట. ఫిల్టరింగ్ ఆర్గన్స్ ఐ హావ్ టోల్డ్ యూ, అండ్ క్లీనింగ్ ఆర్గన్స్ కూడా చెప్పాను. అది కాకుండా 3 important functions కూడా చేస్తుంది అది. సో ఒకటి బోన్ హెల్త్. కిడ్నీస్ కి బోన్ కి ఏంటి సంబంధం?

0: చాలా మంది అనుకుంటూ ఉంటారు. సో కిడ్నీస్ ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ హార్మోన్ సెక్రీట్ చేస్తుంది కాల్షియం అబ్జార్బ్ చేయడానికి. సో అదే ఒకటి. సో అందుకే కిడ్నీస్ చక్కగా ఉంటాయి, మీ బోన్స్ కూడా చక్కగా ఉంటాయి. రెండోది కిడ్నీలో బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది. అది ఎట్లా చేస్తుంది అంటే రెనిన్ అనే ఒక హార్మోన్ని సింథసైజ్ చేయటం వల్ల. సో మీ కిడ్నీలు బాగుంటే బీపీ కూడా బాగుంటుంది. మూడోది కిడ్నీలో రక్తాన్ని కూడా రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో మీ కిడ్నీలు బాగున్నాయంటే మీకు రక్తహీనత ఉండదు. సో ఇది సింపుల్ కిడ్నీస్ ఫంక్షన్స్ అన్నమాట. రక్తహీనత లేకుండా చూస్తుంది, మీ బ్లడ్ ప్రెషర్ని రెగ్యులేట్ చేస్తుంది, బోన్ హెల్త్ని మెయింటైన్ చేస్తుంది, ఇన్ అడిషన్ టు క్లీనింగ్ ద బాడీ.
1: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: అన్ని ఏజెస్ ఇండివిజువల్స్ మనము చాలా సింపుల్ థింగ్స్ ఉంటాయండి కిడ్నీస్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి. అది చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ థింగ్స్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ సింపుల్, కానీ చాలా సార్లు మనము నెగ్లెక్ట్ చేస్తాం. పర్వాలేదు ఒకటి రెండు ఇదే కదా చిన్న విషయాలని నెగ్లెక్ట్ చేస్తాం. సో మీకు కొన్ని మెజర్స్ చెప్తానండి ఎలా మనం కిడ్నీలు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అని. ఒకటి, మనకు అడిక్యువేట్ గా వాటర్ తాగడం, హైడ్రేషన్. వాటర్ తాగడం అనేది చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది, కానీ మేల్ ఆర్ ఫీమేల్ రిక్వైర్స్ అరౌండ్ 3 to 4 liters ఆఫ్ వాటర్. మళ్ళీ మనం చేసే పనితీరు బట్టి కూడా మనకి వాటర్ రిక్వైర్మెంట్ ఇంకా ఎక్కువగా ఉండొచ్చు. సో అడిక్యువేట్ హైడ్రేషన్. సో మిమ్మల్ని మీరు అనలైజ్ చేసుకుని మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి, నేను ఈ రోజు వాటర్ బాగా తాగానా. ఎందుకంటే వాటర్ తక్కువ తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఇవి మళ్ళీ మళ్ళీ రావడం వల్ల కిడ్నీ ఫంక్షన్ పనితీరు దెబ్బతింటుంది. సో హైడ్రేషన్ ఇంపార్టెంట్. రెండో విషయం, పెయిన్ కిల్లర్స్ అస్సలు వాడకూడదు. సో చాలా మంది ఒకటే పెయిన్ కిల్లర్, నా కిడ్నీ పెయిన్ ఉంది సో నేను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాను, ఒక నెలనే వేసుకుంటాను కదా, 2 నెలలే వేసుకుంటాను కదా అని అనుకుంటూ ఉంటారు. లేదండి, సో పెయిన్ కిల్లర్స్ అనేవి చాలా, దే ఆర్ వెరీ బ్యాడ్. అండ్ 1 or 2 tablets డెఫినెట్లీ ఓకే అండి, కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. చాలా మంది 1-2 tablets తో ఆపరు, దానికి అలవాటు పడిపోయి కంటిన్యూస్ గా తీసుకుంటారు 2-3 నెలలు, అప్పుడు కిడ్నీ డ్యామేజ్ స్టార్ట్ అయిపోతుంది. సో కొన్నిసార్లు కిడ్నీ డ్యామేజ్ అయిపోయిన తర్వాత వెనక్కి తీసుకురావడం చాలా కష్టం. సో పెయిన్ కిల్లర్స్ అనేవి ఖచ్చితంగా నో. మూడోది, ఇది హెర్బల్ మెడిసిన్స్ అంటామండి, హెర్బల్ మెడిసిన్స్, ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవన్నీ అనమాట. సో ఇవన్నీ కూడా ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ అండి, ఏవైతే మెడికేషన్స్ లో ఉంటాయో. సో ఇవన్నీ కూడా దే కెన్ కాస్ కిడ్నీ డిజీజ్. సో ఎస్పెషలీ ఇప్పుడు మనము ఇండివిజువల్స్ హూ హ్యావ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఆల్రెడీ కిడ్నీ డిజీజ్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ ఇలాంటి మెడిసిన్స్ వాళ్ళు వాడకూడదు. సో అదర్ మెడిసిన్స్, ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అస్సలు వాడకూడదు. నాలుగో విషయం, బీపీ, షుగర్ రెండు కూడా మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. సో అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్ ఉంది అంటే గనక మీ కిడ్నీస్ పోతాయి, అన్కంట్రోల్డ్ షుగర్స్ ఉన్నాయంటే కిడ్నీస్ పోతాయి. సో బీపీ, షుగర్ని ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవాలి. అండ్ అదర్ వన్ వచ్చేసి రెడ్ మీట్, రెడ్ మీట్ ఆపేసేయాలి. ఇంక్రీజ్, ట్రై టు ఇంక్రీజ్ యువర్ ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. మంచి లైఫ్ స్టైల్ని మనం చేంజ్ చేసుకోవాలి, అంటే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడానికి ట్రై చేయాలి. అదర్ వన్ వచ్చేసి వర్కౌట్, అంటే మిమ్మల్ని మీరు హెల్దీగా పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇఫ్ యూ కెన్ వర్కౌట్ దట్ ఈస్ రియలీ గ్రేట్. ఎట్లీస్ట్ 4 to 5 days ఇన్ అ వీక్ మనము వర్కౌట్ చేయగలిగితే గనక, బ్రిస్క్ వాకింగ్. యంగ్ ఇండివిజువల్స్ అయితే ఐ సజెస్ట్ దెమ్ టు గో ఫర్ బ్రిస్క్ వాకింగ్ ఆర్ జాగింగ్ ఆర్ కార్డియో అండ్ దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఇవన్నీ అనమాట. దే ఆర్ రియలీ గుడ్ టు ద కిడ్నీస్, దే హెల్ప్ యూ మెయింటైన్ కంప్లీట్ ఫిజిక్. అండ్ ఒక రొటీన్ మనం కనుక సెట్ చేసుకోగలిగితే దట్ ఈస్ రియలీ గుడ్ నాట్ ఓన్లీ ఫర్ కిడ్నీస్, ఫర్ ఓవరాల్ హెల్త్ ఆల్సో.
1: డాక్టర్ గారు, ఈ కిడ్నీలు అనారోగ్యానికి గురి కావడానికి ఎటువంటి కారణాలు ప్రధానంగా ఉంటాయి?
0: ఈ కిడ్నీలు పాడవడానికి ప్రధాన కారణాలు ఇండియాలోనే కాకుండా గ్లోబల్ గా కూడా వచ్చేసి డయాబెటీస్ అండి. సో డయాబెటీస్ ఈస్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ గ్లోబలీ అండ్ ఆల్సో ఇన్ ఇండియా అనమాట. మోర్ సో ఇన్ ఇండియా, ఇండియాలో ఇంకా ఎక్కువ కిడ్నీ డిజీజ్ బారిన పడే ఇండివిజువల్స్ ఉన్నారు. సో షుగర్ ఉన్న వాళ్ళు డెఫినెట్లీ హై రిస్క్ లో ఉంటారండి కిడ్నీ డిజీజ్ రావడానికి. సో వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కిడ్నీ, వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా. HbA1c అంటాం, అందరు డయాబెటిక్ ఇండివిజువల్స్ కి తెలిసే ఉంటుంది. సో HbA1c వచ్చేసి <7 ఉండాలండి. సో మీ షుగర్స్ మంచిగా ఉన్నాయా, HbA1c <7 ఉందా, ఫాస్టింగ్ షుగర్స్ <120 ఉండాలి అట్లున్నాయా, అండ్ పోస్ట్ లంచ్ వచ్చేసి <160 ఉండాలి. సో ఇవన్నీ ఉన్నాయా, టార్గెట్ లెవెల్స్ అచీవ్ అవుతున్నామా లేదా అనేది కాన్స్టెంట్ గా చూసుకుంటా ఉండాలి. సమ్టైమ్స్ ఇవన్నీ బాగానే ఉన్నా కూడా ప్రోటీన్ పోయే ఛాన్స్ ఉంటాయి. సో ప్రోటీన్ ఏమైనా పోతుందా అని రెగ్యులర్ గా యూరిన్ టెస్ట్లు కూడా చేయించుకోవాలి. సో మీరు డయాబెటిక్ పేషెంట్ అయితే గనక మీరు నెఫ్రాలజిస్ట్ ని తప్పనిసరిగా కలవాలి. మీ కిడ్నీ ప్రాబ్లమ్ సింటమ్స్ ఉండకపోవచ్చు, కాలవాపు మొహం వాపు ఏం ఉండకపోవచ్చు, బాగానే ఉన్నాను నేను, ఓన్లీ షుగర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాను వాళ్ళు ఓన్లీ షుగర్ టెస్ట్ చేస్తారు ఐఎమ్ హ్యాపీ అనుకోవడానికి లేదు. అండర్లైన్ కిడ్నీ డిజీజ్ కూడా ఉండొచ్చు. సో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ప్రివెన్షన్ ఆల్వేస్ బెటర్ దాన్ క్యూర్. సో మనం టెస్ట్లు చేసుకుని మనకేమి లేదు అని నిర్ధారణ చేసుకోవడం బెటర్, లేకపోతే ఉంది అని నిర్ధారణ చేసుకున్న తర్వాత దానికి థెరపీలు వాడటం ఇంపార్టెంట్. సో డయాబెటిక్ ఇండివిజువల్స్ 1 ఇంపార్టెంట్ కాజ్ అండి. రెండో కారణం బీపీ. బీపీ ఉన్న వాళ్ళకు కూడా కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అగైన్ సేమ్ థింగ్ అండి, అన్కంట్రోల్డ్ బ్లడ్ ప్రెషర్స్ ఉన్నాయి అంటే డెఫినెట్లీ వాళ్ళు ఎట్ రిస్క్ ఉంటారు. సో బీపీ ఇండివిజువల్స్, షుగర్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా కిడ్నీ చెకప్ చేసుకోవాలి. మూడో రకం వచ్చేసి ఎవరికైతే హార్ట్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే లివర్ డిజీజ్ ఉంటుందో, ఎవరికైతే ఆటో ఇమ్యూన్ డిజీజ్ ఉందో వాళ్ళు కూడా హైయెస్ట్

0: రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉంటారు. ఇప్పుడు ముఖ్యంగా మనము ఆడవాళ్ళలో చూసినారనుకోండి, మిడిల్ ఏజ్డ్ ఆడవాళ్ళలో ఎవరికైతే కిడ్నీ డిజీజ్ ప్రెగ్నెన్సీ టైంలో తెలిసిందనుకోండి, వాళ్ళకి మళ్ళీ నార్మల్ అయిపోయే ఛాన్సెస్ ఉండొచ్చు. కానీ వీళ్ళు ఈ సెక్టర్ ఆఫ్ ఇండివిజువల్స్ మళ్ళీ ఫాలో అప్ కెళ్ళాలి రెగ్యులర్ గా, నా కిడ్నీ డిజీజ్ మంచిగా అయిపోయింది, బీపీ వచ్చింది వెళ్ళిపోయింది, షుగర్ వచ్చింది వెళ్ళిపోయింది అనుకోవడానికి లేదు. వీళ్ళు కూడా హై రిస్క్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. సో టు సమ్అప్ కాజెస్ వచ్చేసి బీపీ ఉన్నవాళ్ళు, షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిజీజ్ ఉన్నవాళ్ళు, లివర్ డిజీజ్ ఉన్నవాళ్ళు, ఎవరికైతే ప్రెగ్నెన్సీ టైంలో కిడ్నీ డిజీజ్ వచ్చినా లేకపోతే బీపీ ఉన్నా షుగర్ ఉన్నా, ఎవరికైతే రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నా లేదా ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కిడ్నీ డిజీజ్ ఉన్నా, ఇంట్లో ఎవరికైనా డయాలసిస్ మీద ఉన్నా, వాళ్ళు డెఫినెట్లీ నెఫ్రాలజిస్ట్ని చూడాలి, వాళ్ళ కిడ్నీ ప్రాబ్లం ఏం లేదని నిర్ధారణ చేసుకుంటూ ఉండాలి.
1: డాక్టర్ గారు చెప్పారు ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో డాక్టర్ని సంప్రదించాలని. సంప్రదించగానే వాళ్ళకి ఎటువంటి పరీక్షలు చేయిస్తారు, వాళ్ళు ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలి?
0: యా, సో కిడ్నీ ఫంక్షన్ ఇవాల్యుయేట్ చేయడం కొంచెం సింపులే అండి, మనం ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో అన్ని సింపుల్ బ్లడ్ టెస్ట్ ఉంటాయి. సో కంప్లీట్ బ్లడ్ పిక్చర్ అని చేస్తాము, రీనల్ ఫంక్షన్ టెస్ట్ అని చేస్తాము. సో రీనల్ ఫంక్షన్ టెస్ట్ లో మనం యూరియా, క్రియాటినిన్ ఇవి తెలుస్తాయి. సో నార్మల్ వాల్యూ వచ్చేసి యూరియా లెస్ దెన్ 40 ఉండాలండి, క్రియాటినిన్ లెస్ దెన్ 1 ఉండాలి. సో ఎనీ వాల్యూస్ అబౌవ్ దట్ ఉంది అంటే మనము అలర్ట్ అవుతాము. సో ఇది మనం చూసుకోవాల్సిన విషయము. అండ్ మూడో టెస్ట్ వచ్చేసి యూరిన్ టెస్ట్ అండి, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, సియూఈ అంటాము. ఇందులో మనం ఏం చూస్తామంటే ప్రోటీన్ ఏమైనా పోతుందా, బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, ఈ మూడు ఇంపార్టెంట్ థింగ్స్ అందులో చూస్తామన్నమాట. సో బ్లడ్ ఏమైనా పోతుందా, యూరిన్ లో ప్రోటీన్ ఏమైనా పోతుందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సింపుల్ యూరిన్ టెస్ట్ లో కూడా మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత అల్ట్రాసౌండ్ కిడ్నీ చేస్తామండి, కిడ్నీ సైజ్ ఎట్లుంది, ఏమైనా చిన్నగా అయిపోయినాయా, నార్మల్ సైజ్ ఉన్నాయా అనేది అల్ట్రాసౌండ్ చేస్తాము, అందులో కిడ్నీ సైజ్ మెయిన్ గా మనకు తెలుస్తుంది. సో ఇవి బేసిక్ టెస్ట్ అండి. బట్ ఇది దాటిన తర్వాత మనకి కొన్నిసార్లు రీనల్ బయోప్సీ అని కూడా చేస్తాము. ఎప్పుడైతే మనకి కిడ్నీ డిజీజ్ దేని వల్ల వచ్చిందో క్లియర్ గా లేకపోతే కొన్నిసార్లు మనం రీనల్ బయోప్సీ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే బయోప్సీలో మనకి కారణం తెలుస్తుంది, దాని ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది అన్నమాట. సో అందుకు మనం బయోప్సీ అనేది కూడా కొన్ని సందర్భాల్లో మనం కొన్ని పేషెంట్స్ కి చేయాల్సి ఉంటుంది.
1: డాక్టర్ గారు 2-3 లీటర్ల వాటర్ ఖచ్చితంగా తాగాలని చెప్పారు. ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా చిన్న చిన్న ఆర్ఓ ప్లాంట్లు కనిపిస్తున్నాయి, ఈ ఆర్ఓ వాటర్ తెచ్చి తాగుతున్నారు, వీటిల్లో ఏముంటాయి ఏమి లేదని తెలియదు, ఇలాంటి వాటర్ తాగటం వల్ల కూడా కిడ్నీ డిజీజ్ పెరగడానికి కారణం అవుతుందా?
0: మన ఇంట్లో కూడా ఆర్ఓ అవన్నీ ఉంటుందండి. సో ఆర్ఓ వాటర్ తాగడం మంచిదే, కానీ అగైన్ వాట్ టైప్ ఆఫ్ ఆర్ఓ వాటర్ ఇన్స్టాల్ చేశారు ఆ ప్లేసెస్ లో అనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. మనకు తెలియనప్పుడు ఆ వాటర్ తాగకపోవడం బెటర్, ఇంటి నుంచి వాటర్ బాటిల్ క్యారీ చేయడం ఇస్ ద బెస్ట్ థింగ్ అండి. ఈ ఆర్ఓ మనం ఏదైతే చేస్తామో దర్ ఇస్ డిఫరెన్స్. ఇప్పుడు మనం డయాలసిస్ వాడే ఆర్ఓలో ఇంట్లో వాడే ఆర్ఓకి కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఫర్ ఎగ్జాంపుల్ డయాలసిస్ ఆర్ఓలో క్లోరిన్ అవన్నీ తీసేస్తాం, మనకి నార్మల్ గా కొంచెమైనా కావాలన్నమాట. సో మనకి హోమ్ ఇన్స్టాల్డ్ ఆర్ఓస్ లో డెఫినెట్లీ వాట్ ఎవర్ మినరల్స్ ఆర్ రిక్వైర్డ్ అవి దే ఆర్ రీటైన్, మొత్తం వెళ్ళిపోతాయని చెప్పడానికి లేదు. ఏవైతే మనకి హానికరమో సో డయాలసిస్ ప్లాంట్స్ లో ఉండే ఆర్ఓ ఆ విధంగా ఫంక్షన్ చేస్తుంది అనమాట. ఇంట్లో ఉన్న ఆర్ఓస్ డీసెంట్లీ హెల్తీ, దాని వల్ల కిడ్నీ ఇష్యూస్ అయితే ఏమంతా రావు.
1: ఇప్పుడు డాక్టర్ గారు మనం తినే ఆహారం సరిగ్గా లేకపోయినా, సపోజ్ ఇప్పుడు అంత ప్యాకింగ్ ఫుడ్స్ తింటున్నారు, ఇందాక మీరు చెప్పారు పిల్లలు మైదాతో చేసిన ఈ బేకరీ ఫుడ్స్ తినటం కూడా మంచిది కాదని, ఇట్లా ఏ ఫుడ్స్ తినకుండా ఉండటం మంచిది?
0: సో ఫుడ్స్ డైరెక్ట్లీ లింక్ టు కిడ్నీ డిజీజ్ అంటే ఇండైరెక్ట్ లింక్ ఉంటుందండి. ఎందుకు అంటే మనకు అది ఓవరాల్ లైఫ్ స్టైల్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫ్రోజన్ ఫుడ్స్ లో ఎక్కువ సాల్ట్ ఉంటుంది. సో ఎక్కువ సాల్ట్ కన్స్యూమ్ చేయడం వల్ల హైపర్ టెన్షన్ రిస్క్ వస్తుందండి. సో హైపర్ టెన్షన్ రావడం వల్ల కిడ్నీ డిజీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్ ఈస్ వన్ రిస్క్. రెండో విషయం బేకరీ ఫుడ్ ఐటమ్స్. సో బేకరీ ఫుడ్ ఐటమ్స్ ఆబ్వియస్లీ మైదా అండ్ ఆల్ అంత మంచిది కాదు, ఎందుకంటే దే కాజ్ ఒబెసిటీ అండి. లైక్ ఇవన్నీ మనకి ఫ్యూచర్ లో అండ్ ఆల్సో ఆయిల్ అవన్నీ కూడా మనకి వీ డోంట్ నో, రీహీట్ చేస్తారు వాళ్ళు, ఆయిల్ ఎందులో వేపుతారో తెలియదు, ఆ బిస్కెట్స్ ఎలా చేస్తారో మనకు తెలియదు. సో రీహీట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో రీహీట్ చేసినప్పుడు రీహీటింగ్ ఈజ్ నాట్ గుడ్. నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పించాలి హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేయాలి. సో మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి హెల్దీ ఆప్షన్స్ చూపించాలి. సో లేనప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇంట్లో ఉన్న బిస్కెట్లే తింటారు. సో మనకి చేంజ్ షుడ్ స్టార్ట్ ఎట్ హోమ్ అంటారు కదా, ఇంట్లో మనం ఆ చేంజ్ తీసుకురావాలి. సో మనం ఇంట్లో ఫస్ట్ కోల్డ్ బెవరేజెస్ ఏమీ పెట్టకూడదు, మనం తాగుతూ వాళ్ళని తాగద్దు అంటే అది కుదరదు. సో మనం ఫస్ట్ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. రెండో విషయం మనం ఫ్రోజన్ ఫుడ్స్ తేవడం మానేసేయాలి, ఇంట్లో ఫ్రెష్గా చేసుకోవచ్చు. హెల్దీ ఫుడ్ ఏంటి అంటే అవుట్ సైడ్ మైదా. సో మైదా లేని ఫుడ్డే డెఫినెట్లీ హెల్దీ ఫుడ్. బేకరీ ఐటమ్స్ అస్సలు కాదు, ఏదైనా ఎప్పుడో ఒకసారి ఫ్రెంచ్ ఫ్రైస్ ఓకే. సో హెల్దీ ఫుడ్ అంటే ఏం లేదండి. సో బ్యాలెన్స్డ్ ఫుడ్ ఉండాలి. ఒక ప్లేట్లో కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కొంచెం ఫ్యాట్స్ ఉండాలి, కొంచెం ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి. సో రోజు కొంచెం రైస్, దాంతోపాటు క్యారెట్, కుకుంబర్, దెన్ చనా, ఇంకా అదర్ ఆప్షన్స్ పన్నీర్ ఉంది మనకి, సోయా చంక్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనము స్నాకింగ్ లాగా ఏదో ఒకటి ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కూడా మనం ఇంటర్నెట్లో సెర్చ్ చేయొచ్చు ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్. ఇవి ఏ ఫామ్ లో దొరుకుతాయని మీరు కొడితే మీకు చాలా లిస్ట్ వస్తుంది. యూ కెన్ మీరు అవి తీసుకురావచ్చు ఇంట్లో.

0: ఇవ్వచ్చు వాళ్ళకి.
1: ఉస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలు అందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారు మా ఆకాశవాణి స్టూడియోకి విచ్చేసి మీ అమూల్యమైన సలహాలు అందించినందుకు ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలండి.

0: మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు ఈ అంశంపై ఒస్మానియా హాస్పిటల్లో నెఫ్రాలజిస్టుగా సేవలందిస్తున్న డాక్టర్ ప్రియదర్శిని గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలకు గమనిక, ఈ ఉదయం 9:30 ఓటర్ల జాబితాను ఖచ్చితంగా, పారదర్శకంగా, సమగ్రంగా తయారు చేసేందుకు భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 9:30 పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ని పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శ్రోతలు ఉదయతరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రగీతం విందాం. మౌనగీతం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి ఆలపించిన ఆత్రేయ గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: మీరు వింటున్నారు ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య. ఈ చిత్రం కోసం విజయ్ యేసుదాస్ ఆలపించిన విశ్వగీతం, సంగీతం బిజీబాల్.

0: project called Spud Cell, built from scratch, synthetic cells that can grow, feed and reproduce like a natural cell, claiming their work could in time lead to made-to-order living machines. And with that, it's back to you, Shagun.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold annual summit with his Japanese counterpart Sanae Takaichi in New Delhi today. EPFO notifies 8.25% interest rate on EPF deposits for financial year 2025-26. Centre issues notice to Meta over new username feature on WhatsApp in India, seeks detailed explanation in 3 days. Delhi government notifies permanent winter pollution master plan to curb seasonal air pollution in the national capital. Belgium stuns Senegal 3-2 in extra time thriller at FIFA World Cup. And in men's cricket, first T20 international between India and England abandoned due to rain. For details of these stories and more, log on to our website www.newsonair.gov.in and News on AIR app. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 8:30. కర్ణాటక శాస్త్రీయ సంగీతం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ డి రవికాంత్ గారి గానం వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ ఎస్ నాగేశ్వరరావు. కార్యక్రమంలో ముందుగా వినండి పూర్ణచేంద్రిక రాగం, రూపకతాళంలో శ్రీ ముత్తుస్వామి దీక్షితార కృతి శంఖచక్ర గదాపాణిం.

కార్యక్రమంలో తర్వాత వాగధీశ్వరి రాగం ఆది తాళంలో శ్రీ త్యాగరాజస్వామి కృతి పరమాత్ముడు వెలిగే

మీరింతవరకు శ్రీ డి రవికాంత్ గారి గానం విన్నారు. వాద్య సహకారం అందించిన వారు వైలిన్పై శ్రీ ఎన్సి అనంతకృష్ణ, మృదంగంపై శ్రీ ఎస్ నాగేశ్వరరావు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జైపూర్లో జరుగుతున్న 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల ప్రదానంతో ఈరోజు ముగుస్తుంది. ఈ గవర్నెన్స్ రంగంలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర సంస్థల విశేష కృషిని ఈ అవార్డులు గుర్తిస్తాయి. జాతీయ ఈ గవర్నెన్స్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ముఖ్య అతిథిగా హాజరవుతారు. పన్నుల వసూళ్లలో మోసాలు ఎగవేతలు అరికట్టి ఆదాయం పెంచేందుకు ప్రత్యేక నిఘా వ్యవస్థను చేజింగ్ సెల్ పేరుతో ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట బడ్జెట్ లక్ష్యాలను సాధించడానికి ఆదాయ సమీకరణపై ఖచ్చితత్వంతో కూడిన కార్యాచరణ అవసరమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో భయం అసహనం మొదలైందని అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఎవరంటూ రైతు భరోసా సభలో వ్యాఖ్యానించారని బీజేపీ రాష్ట అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. రాష్ట్రంలో నితిన్ నబీన్కు వచ్చిన ఆదరణ చూసి తన పదవి ఎగిరిపోవడం ఖాయమని అర్థమై ముఖ్యమంత్రి భయాందోళనలకు గురవుతున్నారని అన్నారు. ధరణి భూభారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట రెవెన్యూ శాఖ కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై నిన్న సచివాలయంలో రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. ధరణి పోర్టల్పై కొనసాగుతున్న ఫోరెన్సిక్ ఆడిట్ పురోగతిపై జరిగిన సమీక్షలో కొన్ని ఆందోళనకర అంశాలు మంత్రి దృష్టికి తీసుకొచ్చినట్టు లోకేష్ కుమార్ తెలిపారు. తరగతులకు తగినట్టుగా అభ్యాసన సామర్థ్యాలను పెంచాలన్న లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు మొబైల్ యాప్ ద్వారా బేస్ లైన్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ కార్యక్రమంలో భాగంగా 2 నుంచి 5వ తరగతి విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొంటున్నారు. ఈ పరీక్షలు నిన్న ప్రారంభం కాగా ఈ నెల 29 వరకు అన్ని జిల్లాల్లో జరగనున్నాయి. కోడాన్ సోషల్ సెక్యూరిటీ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పథకం 1952 స్థానాల్లో ఈపీఎఫ్ పథకం 2026ను ప్రకటించింది. గెజెట్లో ప్రచురితం కావడంతో ఈ కొత్త పథకం జూన్ 29 నుండి అమల్లోకొచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల బదిలీ సౌలభ్యాన్ని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ విధానాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం లక్ష్యాలుగా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. AAR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్త

0: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ.
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు.
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా సాయి మహిమ ఈ చిత్రం నుండి ఒక పాటను విందాం.

0: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్పల్ ఆప్కే సాథ్.

0: దేవర చిత్రం కోసం శిల్పారావు పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. సంగీతం అనిరుద్ధ్ రవిచందర్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలియదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.

0: మీరు విన్న పాట గీత గోవిందం. ఈ చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ ఆలపించిన శ్రీమణి గీతం. సంగీతం గోపీ సుందర్.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. Cleaning, shopping.

ఈ ప్రసారంలో 9:30 ఓటర్ల జాబితాను ఖచ్చితంగా, పారదర్శకంగా, సమగ్రంగా తయారు చేసేందుకు భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 9:30 పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అనిరుద్ధ్ రవిచందర్ స్వీయ సంగీత సారథ్యంలో జోనితా గాంధీతో పాడిన శ్రీ సాయి కిరణ్ గీతం, చిత్రం బీస్ట్.

0: గుణా 369 ఈ చిత్రం నుండి నకాష్ అజీజ్, దీప్తి, పార్థసారథి యుగళగీతం విన్నారు. ఆకాశవాణి సమయం 9:30. ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC కమిషనర్ శ్రీ RV కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ఇప్పుడు వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. సాంకేతిక సహకారం శ్రీ జగదీష్ మట్వాడ.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న RV కన్నన్ గారు, నమస్కారం అండి.
2: నమస్కారం అండి. ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా లిసనర్స్ అందరికి నా తరపు నుంచి, కార్పొరేషన్ తరపు నుంచి స్వచ్ఛ నమస్కారం అండి.
1: RV కన్నన్ గారు, ప్రతి ఒక్కరి దగ్గర వింటున్న పదం SIR, స్పెషల్ ఇంటరాక్టివ్ రివిజన్, ప్రత్యేక సమగ్ర సవరణ అంటే ఏమిటి సార్?
2: లైక్ ఏఆర్ SIR ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ నౌ, ఎస్పెషలీ ఇప్పుడు ఉన్న మీరు నేషనల్ లెవెల్లో ఫేస్ 1 ఫేస్ 2 జరిగిన తర్వాత ప్రతి ఒక్కరికి SIR మీద చాలా అవగాహన రావడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ మేజర్ ఎజెండా ఎలక్ట్రల్ రూల్ ప్యూరిఫై చేయాలి, అండ్ SIR మేజర్ అబ్జెక్టివ్ నో ఎలిజిబుల్ ఓటర్ టు బి లెఫ్ట్ బిహైండ్ అండ్ నో ఇన్ఎలిజిబుల్ ఓటర్ షుడ్ బి ఇన్ ద రోల్. అర్హత ఉన్న వాళ్ళు ఎవరు రోల్లో నుంచి, పోలింగ్ బూత్లో ఉన్న ఎలక్ట్రల్ రోల్ నుంచి మిస్ అవ్వకూడదు. అర్హత లేని వాళ్ళు వారు ఎలక్ట్రల్ రోల్లో ఉండకూడదు. సో ఒక ఇది క్లియర్గా చెప్పాలన్నా, ఒక క్లీనింగ్ ప్రాసెస్, ప్యూరిఫైయింగ్ ప్రాసెస్ ఆఫ్ ద ఎలక్ట్రల్ రోల్ క్లియర్గా చెప్పచ్చు.
1: SIR ఎవరు చేస్తున్నారండి? ఓటర్లు ఎలా అందుబాటులో ఉండాలి?
2: SIR ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం ప్రతి ఒక్క జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి ఉంటారు, అన్ని జిల్లాలో డిస్టిక్ కలెక్టర్ ఉంటారు, GHMC పరిధిలో కమిషనర్ ఆఫ్ హైదరాబాద్ కార్పొరేషన్ DO పనిచేయడం జరుగుతుంది. SIR ప్రాసెస్ ఎలా ఉంటుందినా, ఆల్రెడీ రోల్ ఎలక్ట్రల్ రోల్ ఎవరి పేరు ఉన్నాయో వారికే ఎనుమరేషన్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనిలో కొత్తగా ఎవరికో లేని వాళ్ళకి ఇవ్వడం ఏమి ఉండదు. ఉన్న ఎలక్ట్రల్ రోల్ని మనం ప్యూరిఫై చేస్తున్నాం. ఆ బూత్ లో 1000 మంది ఉన్నారన్నా 1000 మందికి ఎనుమరేషన్ ఫామ్ BO వెళ్ళి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరుగుతుంది. 1000 మంది ఇచ్చిన తర్వాత వారి దగ్గర కలెక్ట్ చేయడం జరుగుతుంది. కలెక్ట్ చేసి వారు ప్రాసెస్ చేస్తారు, ఆన్లైన్ లో ప్రాసెస్ చేస్తారు. సో ఎవరెవరు మళ్ళీ తిరిగి ఇచ్చారు వారి పేరు డ్రాఫ్ట్ లో వస్తుంది. ఎవరు పేరు ఇవ్వలేదు, తిరిగి ఇవ్వలేదు, చనిపోయి ఉండొచ్చు, లేదన్నా బయట వెళ్ళి ఉండొచ్చు, వేరెక్కడ షిఫ్ట్ చేసి ఉండొచ్చు, ఎవరెవరు లేదో వారి పేరు డ్రాఫ్ట్ లిస్ట్ లో, డిలీటెడ్ లిస్ట్ లో వస్తుంది, లేదన్నా రోల్ లో లేని వాళ్ళ లిస్ట్ లో వస్తుంది. 2, 31 జూలై మనం పబ్లిష్ చేస్తాం.
1: ఒకవేళ పనుల నిమిత్తం గానీ, ఉద్యోగ నిమిత్తం గానీ బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంతమంది కార్మికులు ఉంటారండి, వాళ్ళు వెళ్తే 2-3 నెలలు పనుల కోసం వెళ్తుంటారు, వాళ్ళు ఏం చేయాలి? ఎటువంటి పరిస్థితి
2: వారికి ఏమైనా, ఇప్పుడు వారు ఆల్రెడీ ఆ పోలింగ్ బూత్ లో ఎలక్టర్ రోల్ గా నమోదు చేసి ఉన్నారన్నా వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్ సైన్ చేసి ఇవ్వచ్చు ఫామ్ ని. యాక్చువల్ గా ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. ఫ్యామిలీ మెంబర్ ఫిల్ చేసినప్పుడు వారు ఫోటోస్, రీసెంట్ ఫోటోస్ పెట్టి వారు ఇప్పుడు బయట ఎక్కడ వెళ్ళి ఉండరు, హాస్పిటల్ అడ్మిట్ చేసి ఉండొచ్చు, ఈ కెనాట్ కమ్ అండ్ గివ్ నా, వారు ఫామ్ ఫైన్ చేసి ఇవ్వచ్చు, BLOs వెరిఫై చేసుకుని వారి దగ్గర తీసుకోవడం జరుగుతుంది.
1: వీళ్ళు మన అధికారులు ఇంటి వద్దకు వచ్చినప్పుడు లేరనుకోండి, వాళ్ళు మళ్ళీ ఎక్కడ సంప్రదించాలి దీనికోసం?
2: ఆన్లైన్ లో అప్లై చేయొచ్చు, voter.ec.gov.in ద్వారా చేయొచ్చు, లేదన్నా మినిమం 3 టైమ్స్, మాక్సిమం 5 టైమ్స్ ప్రతి ఇంటికి రావడం జరుగుతుంది. వారు తప్పకుండా వచ్చి మీ దగ్గర వచ్చి ఇస్తారు. మీ ఇల్లు తాళం వేసి ఉన్నా కూడా సెకండ్ టైం వచ్చినప్పుడు లేదన్నా ఎనుమరేషన్ ఫామ్ మీ గేట్ పైన వచ్చేసి వెళ్తారు. సో ప్రతి ఒక్క BLOs ప్రతి ఇంటికి వెళ్ళాలి, తప్పకుండా వెళ్తారు. మన దగ్గర ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది, దాదాపు బాగా పికప్ కూడా చేయడం లాస్ట్ 3-4 డేస్ లో. 24 జూలై వరకు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. హౌస్ టు హౌస్ విజిట్ 25 జూన్ నుంచి 24 జూలై వరకు మన ప్రతి ఒక్క ఇంటికి వారు వెళ్ళి రావడం, మళ్ళీ కలెక్ట్ చేయడం, అన్ని BLOs చేయడం జరుగుతుంది. BLOs తో పాటు బూత్ లెవెల్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేస్తాం. ఒక బూత్ కు ఒక బూత్ లెవెల్ ఏజెంట్ ఒక పార్టీ అపాయింట్ చేయడం అవకాశం ఉంది. వారు కూడా వారితో పాటు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. వారు కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి తిరగచ్చు, ఫార్మ్స్ ఇవ్వచ్చు, మళ్ళీ ఫార్మ్స్ కలెక్ట్ చేసి కూడా BLOs కి ఇవ్వడం అవకాశం ఉంది.
1: అధికారులు వచ్చినప్పుడు ఓటర్లు ఎటువంటి పత్రాలు వాళ్ళు అందుబాటులో ఉంచుకోవాలి?
2: చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇప్పుడు ఎనుమరేషన్ ఫామ్ అప్పుడు ఇవ్వడానికి ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎనుమరేషన్ ఫామ్ లో ఆల్రెడీ ఎనుమరేషన్ ఫార్ వారి పేరు ఆల్రెడీ ఉంటుంది. వారి పేరు, ఏ ఓటర్, ఎక్కడ ఏ పోలింగ్ బూత్,

0: ఓటు కూడా ఉంటుంది. వారు ఫామ్ ఫిల్ చేసి 2002లో వారు అక్కడ ఓటు ఉన్నారో ఓటు నమోదు చేయడం, వారు లేదా వారి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో అది నమోదు చేసి అది ఫ్లేట్ ఫిల్ చేసినా సరిపోతుంది. ఎక్స్ట్రా ఏ ఫామ్, ఆధార్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, టోల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డాక్యుమెంట్స్ ఇవ్వడానికి అవసరం లేదు. ఓన్లీ ఎన్యూమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినా సరిపోతుంది.
1: ఓటర్ యొక్క అడ్రస్ మారినప్పుడు ఆ అడ్రస్ నిర్ధారిస్తూ రెంటల్ అగ్రిమెంట్ చూపించినా సరిపోతుందా?
0: ఇప్పుడు ఎక్కడ ఉన్నారో అక్కడే ఇస్తాం. ఇప్పుడు మీరు యాక్చువల్ గా ఓటు వేసిన ఎక్స్ ప్లేస్ లో ఉన్నారు, హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉన్నారు అనుకో, ఇప్పుడు మీరు షిఫ్ట్ అయ్యి వేరే కాన్స్టిట్యూన్సీ కి వెళ్ళారు, బట్ ఓటు చేంజ్ చేయలేదు, నేను జూబ్లీ హిల్స్ పాత స్థలంకి ఇస్తాం, అక్కడ మీరు కలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ ఫామ్ ఫిల్ చేయండి, డ్రాఫ్ట్ అయిన తర్వాత మీరు ఫామ్ 8 ఇచ్చి చేంజ్ చేసుకోవచ్చు అవకాశం.
1: ఓకే, అప్పుడు నియోజకవర్గం,
0: అప్పుడు మీరు అక్కడే చేంజ్ చేయాలనుకున్నా చేంజ్ చేసుకోండి, వేరే పోలింగ్ బూత్ లేదా నియోజకవర్గం చేంజ్ చేయాలి, ఫామ్ 8 ప్రకారం చేయడానికి అవకాశం.
1: మీరు ఇప్పుడు ఐడి కార్డులు ఏమి అవసరం లేదన్నారు కాబట్టి ప్రైవేట్ కంపెనీ ఐడి కార్డులు ఇలా ఏది అవసరం,
0: ఏ ఐడి కార్డు అవసరం లేదు ఎన్యూమరేషన్ ఫామ్ కు.
1: ఆర్వి కన్నన్ గారు, ఇప్పుడు సపోజ్ మన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి ఈ ఓటర్ గుర్తింపు కార్డు ఉండి మన దగ్గర వ్యాపారాల నిమిత్తం గానీ ఉద్యోగాల నిమిత్తం గానీ కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు ఉంటారు, అటువంటి వారు ఏం చేయాలి? ఒకవేళ రెండు రాష్ట్రాల్లో కార్డు ఉంటే వాళ్ళు ఏం చేయాలి?
0: వారు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఎక్కడ వారు ఓటు హక్కుని వినియోగించేయాలో అక్కడే వారు పెట్టుకుని ఇంకొక ఏరియాలో డిలీట్ చేయడానికి ఫామ్ 7 ఇవ్వాలి. ఇది రెండు ఓటు ఉన్నాన, ఒక ఓటే ఉండాలి, ఒక ఓటు పై ఎక్కడ ఉన్నా కూడా ఇది కూడా ఆర్పి యాక్ట్ ప్రకారం నేరం వస్తుంది. సో వారు రిక్వెస్ట్ చేస్తున్నారు మీ ద్వారా ప్రతి ఒక్కరిని, ఎక్కడ మీరు ఓటు వేయాలనుకున్నారు, ఎక్కడ మీరు ఓటు వేస్తున్నారు ప్రెసెంట్ గా అక్కడే మీరు ఓటు హక్కుని వాడడానికి నమోదు చేసుకోండి, ఎక్కడ మీకు లేదో గతంలో ఎక్కడ ఉన్నాయో అక్కడ కూడా ఫామ్ 7 ఇచ్చి జాయిన్ చేయాలని కోరుకుంటున్నాను.
1: ఈ సవరణ ప్రక్రియ ద్వారా ప్రజలకు ఎటువంటి ఉపయోగం జరుగుతుంది?
0: ఒకటి, మన ఎలక్ట్రల్ రోల్ క్లియర్ అవుతుంది. ముందు చాలా హైదరాబాద్ మీద లేదా అర్బన్ ఏరియా మీద ఓటర్ పర్సంటేజ్ పెరగట్లేదు, తక్కువనే ఓటు వేస్తున్నారు. సో ఇది ఇప్పుడు క్లీన్ అయిందినా ఓట్ పర్సెంట్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది, ఓటింగ్ పర్సంటేజ్, అది ఒకటి. ఓటింగ్ పార్టిసిపేషన్ ఇంక్రీస్ అవ్వడం అవకాశం ఉంటుంది. ఇంకొకటి, ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా వారు కూడా ఎక్కడ రెండు ఓటు ఎక్కడ లేకుండా డూప్లికేట్ ఓటు లేకుండా రోల్ పబ్లిష్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మన జనాలు కూడా, ప్రత్యేకంగా సిటిజన్స్ కూడా, వారు ఎక్కడ ఓటు వేస్తున్నారు వారు కూడా క్లారిటీ ఉంటుంది. సిటిజన్ కూడా చాలా ఇంపార్టెంట్ డెమోక్రటిక్ రైట్ ని, వారు ఎక్కడ వాడుకోవాలని వారు కూడా క్లారిటీ వస్తారు. డెమోక్రటిక్ ప్రాసెస్ లో పార్టిసిపేట్ చేయాలన్నా చాలా ఇంపార్టెంట్ ఓటు హక్కు ఉండాలి. ఓటు హక్కు ఉండాలన్నా ఎలక్టరల్ రోల్ లో వారు నమోదు చేసి ఉండాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ ని అందరం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటారు.
1: కమిషనర్ గారు, దీనికోసం ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులో ఉందా?
0: 1915 చెప్పి మన ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. ప్రతి ఒక్కరు ఎవరన్నా అడిగారన్నా వారు తప్పకుండా ఫోన్ చేసి వారు అడగచ్చు, వారు ఇన్ఫర్మేషన్ కూడా సిద్ధంగా ఉన్నారు.
1: జిహెచ్ఎంసి పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉండొచ్చు, ఇప్పటిదాకా ఎంతమంది జరిగినాయి, ఇంకా ఎంతమందికి చేయాలి?
0: జిహెచ్ఎంసి పరిధిలో ఇప్పటివరకు దాదాపుగా మన టోటల్ ఓటర్ లిస్ట్ ప్రకారం 15 కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నాయి, 47 లాక్స్ పైగా ఓటర్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు ఎన్యూమరేషన్ డిస్ట్రిబ్యూట్ చేసినది చూసుకున్నా మనం ఒక 25% డిస్ట్రిబ్యూట్ చేశాం. ఇంకా 24 జూలై వరకు టైం ఉంది, తొందరగా చేయడానికి డిస్ట్రిబ్యూట్ చేయడం, మళ్ళీ కలెక్ట్ చేయడం అన్ని పని, ఈ యాక్టివిటీస్ 24 జూలై లోపల కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
1: కమిషనర్ గారు, కొంతమందిలో కొన్ని అపోహలు ఉన్నాయి, ఈ గుర్తింపు కార్డు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అనేది, దీనికి మీరేమంటారు?
0: ఇది ఎస్ఐఆర్ ఇస్ నేషనల్ ఎక్సర్సైజ్, కంటిన్యూస్ త్రూ అవుట్ ద కంట్రీ చేస్తున్నారు. ఫేజ్ 3లో ఉన్నాం, ఫేజ్ 1 ఫేజ్ 2 అయింది, ఫేజ్ 3లో చేస్తున్నాం. ఇది రెగ్యులర్ గా ఎవ్రీ 10 ఇయర్స్ కో 20 ఇయర్స్ కో ఎలక్షన్ కమిషన్ ఎక్సైజ్ చేస్తున్నారు, రెగ్యులర్ గా చేస్తారు. ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డెమోక్రసీ. సో మన కూడా సిటిజన్ గా ఈ ఎస్ఐఆర్ యాక్టివిటీలో ప్రతి ఒక్క సిటిజన్ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం.
1: ఈ ప్రక్రియ ఎప్పటిదాకా ఉంటుంది, ఆ ఎండ్ డేట్ లో చేసుకోలేకపోతే ఏం చేయాలండి?
0: ప్రక్రియ మీరు చెప్పిన ప్రకారం హౌస్ టు హౌస్ విజిట్ బిఎల్ఓస్ మొదలు పెట్టారు. 24 జూలై వరకు హౌస్ టు హౌస్ విజిట్ ఉంటుంది, తర్వాత పబ్లికేషన్ ఆఫ్ డ్రాఫ్ట్ రూల్ 31st పబ్లిష్ చేస్తారు. పబ్లిష్ చేసిన ఒకసారి వారి పేరు ఉంది అని చెక్ చేసుకోవాలి, లేదినా మళ్ళీ వారి క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ 30 ఆగస్ట్ వరకు చేయొచ్చు. దాని తర్వాత నోటీస్ ఇచ్చి డిస్పోజ్ అన్ని ఈఆర్ఓస్ చేస్తారు. ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఈఆర్ఓస్ ఉంటారు, ఎలక్ట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటారు. వారు 28 సెప్టెంబర్ వరకు చేస్తారు, ఫైనల్ రూల్ 1 అక్టోబర్ పబ్లిష్ చేయడం జరుగుతుంది.
1: కమిషనర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు, అయితే మీ డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత కూడా వాళ్ళ పేరు నమోదు కానప్పుడు ఫైనల్ రోల్ కూడా రాకముందు వీళ్ళు ఏమైనా అప్పీల్ చేసుకోవచ్చా? మా అన్ని ఉన్నా కూడా మాది ఎందుకు అవ్వలేదు?
0: అప్పీల్ ఫేస్, నోటీస్ ఫేస్ ఈఆర్ఓ చేసిన తర్వాత 31 జూలై నుంచి 28 వరకు ఉన్నాయి, సెప్టెంబర్ వరకు, 17 సెప్టెంబర్ వరకు ఉన్నాయి. అప్పీల్ అన్ని ఈఆర్ఓ చేసినది డిఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు, కమిషనర్ దగ్గర చేయొచ్చు. కమిషనర్ దగ్గర మీరు సాటిస్ఫై అవ్వాలన్నా సిఓ దగ్గర అప్పీల్ చేయొచ్చు, 2 అప్పీల్ అవకాశం కూడా ఉన్నాయి.
1: ఆర్వి కర్ణన్ గారు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నివసిస్తున్న ప్రజలకు ఈ ఎస్ఐఆర్ గురించి మీరేం చెప్తారు?
0: ఎస్ఐఆర్ ఇట్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ డ్యూటీగా మన ఓటు హక్కును వినియోగిస్తున్నాము. దానికోసం ప్రతి ఒక్కరిని ఎస్ఐఆర్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి. మీరందరం ఎనిమినేషన్ ఫామ్

0: బియ్యంలో దొడ్డి కలెక్ట్ చేసుకుని ఫిల్ చేసుకుని తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యాక్టివిటీస్ మన 24 జూలై లోపల హౌస్ టు హౌస్ వెరిఫికేషన్ అవుతుంది. దాని లోపల ప్రతి ఒక్కరి ఎనుమరేషన్ ఫామ్ కలెక్ట్ చేసి బియ్యంలో దొడ్డి ఇవ్వాలి. బియ్యంలో ఇచ్చిన తర్వాత మీకు డ్రాఫ్ట్ రోల్ కూడా 31 జూలై పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఇదన్నీ కార్యక్రమం చాలా పగడుమందిగా ఎలక్షన్ కమిషన్ ఆదేశం ప్రకారం చేస్తున్నాము. ఇదన్నీ మీరు ఒక సిటిజన్ గా మన డెమోక్రటిక్ రైట్ వాడాలి. ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన విలువ ఉన్నది ఓటు హక్కు. ఓటు హక్కు కావాలన్నా ఎలక్టరల్ రోల్ నమోదై ఉండాలి. నమోదు చేయాలన్నా ఎస్ఐఆర్ యాక్టివిటీలో తప్పకుండా పార్టిసిపేట్ చేయాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదం.
1: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆర్వి కన్నన్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆకాశవాణి శ్రోతలకు అందించినందుకు ధన్యవాదాలు.
2: ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి మీరింతవరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. సాంకేతిక సహకారం శ్రీ జగదీష్ మట్వాడ. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 9:41 దాటి 42 సెకండ్లు. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ఒకే ఒక జీవితం చిత్రం కోసం సిద్ధ శ్రీరామ్ ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం జేక్స్ బిజాయ్.

0: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి, మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి, మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్ తో.

0: మీరు విన్న పాట గేమ్ చేంజర్. ఈ చిత్రం కోసం కార్తీక్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ థమన్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: చిత్రసీమ సినీ గీతాల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
2: నేను డాక్టర్ సత్తూర్ కవితారాణి, జనరల్ ఫిజిషియన్.
3: డెంగ్యూ వ్యాధికి డిఫరెంట్ గా లక్షణాలు ఉంటాయి. అతి తీవ్రంగా జ్వరాలు రావడము, చాలా తలనొప్పి రావడము, అండ్ డెంగ్యూ వైరస్ లో మనకి కన్ను చుట్టూ నొప్పి రావడం, దట్స్ రెట్రోఆర్బిటల్ పెయిన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ ఇన్ 80-90% ఆఫ్ ద పేషెంట్స్. అండ్ దాంతోపాటు ర్యాష్ రావడం, బాడీ పైన అంత ఎర్ర మచ్చలు, కానీ ఇది ఫిఫ్త్ డే అలా వస్తుంది. సో ఇది డెంగ్యూ వైరస్ లక్షణం. అదే చికెన్ గురియాలో మాత్రం బాడీ పెయిన్స్ ఉంటే జాయింట్ పెయిన్స్ తీవ్రత ఎక్కువ ఉంటుంది మనకి, జాయింట్స్ ఎస్పెషల్లీ. అండ్ ఫీవర్ కూడా అంతే ఉంటుంది, కానీ డెంగ్యూలో మాత్రం ఫీవర్ మీకు ఎక్కువ ఉంటుంది. ఫ్లూలో ఫీవర్ ఉంటుంది, ఫ్లూ వైరస్లో. దాంతోపాటు కాస్త దగ్గు, జలుబు, ఫ్రంటల్ హెడ్ఏక్, సైనస్ లాంటి సింప్టమ్స్, అలా డిఫరెంట్ డిఫరెంట్ లక్షణాలతో డిఫరెంట్. అదే ఇప్పుడు ఎంట్రిక్ ఫీవర్ ఉందనుకోండి, మీకు కడుపు నొప్పి, వాంతులు, మోషన్స్. సో మనం లక్షణాలు పట్టి రోగాన్ని కనిపెట్టచ్చు అన్నమాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు తొలి కాగితరహిత కేబినెట్ భేటీ జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందిస్తారు. ఈ కీలక సమావేశంలో విబిజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకుంటుంది. సంక్షేమ శాఖలపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్న బీఆర్ఎస్ నేతల సవాల్ను తాము స్వీకరిస్తున్నట్టు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ప్రకటించారు. ఈ మేరకు ఈ ఉదయం వారు సీఎల్పీకి చేరుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎవరు చర్చకొచ్చినా సిద్దమని మంత్రులు స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ నెల మొదటి తేదీనే జీతాలు విడుదలయ్యాయి. జీతాల చెల్లింపుల్లో ఆలస్యం వల్ల ఉద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులను గమనించిన ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ బుధవారమే జీతాలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 8 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేశారని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్దమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు సవాల్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానాకు చిల్లు పెట్టి తెలంగాణ సొమ్ముతో జల్సాలు చేశారని మండిపడ్డారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జిఎన్ రాజుతో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్య నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. క్రీడల గురించి ఖచ్చితమైన, వేగవంతమైన, నిజాయితీతో కూడిన సమాచారాన్ని అందించడంలో విలేకరులు కీలక పాత్ర పోషిస్తారు. మైదానంలో ఆటగాళ్ల ప్రతిభను, కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085.

మరొక నెంబర్ 2324-0856. జనిరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాలను మా శ్రోతల కోసం మరొకసారి గుర్తు చేస్తున్నాం. 11 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో శ్రీ టి కౌశిక్ గారిచే తబలావాద్యం ప్రసారమవుతుంది. తబలాపై సహకారం అందిస్తారు శ్రీ ఠాకూర్ ప్రేమిందర్ సింగ్. 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి అనురాధ పౌడ్వాల్ ఆలపించిన కొన్ని భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్లంలో యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా శ్రోతలు 12:40 వినవచ్చు. 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంస్కృత్యాయన్ యాత్రా సాహిత్యంపై శ్రీమతి ఆర్ ఉమాదేవి గారి సమీక్ష ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారాలు 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతాయి. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి కథ, శ్రీ దిహికొండ మనోజ్ కుమార్ బృందం వారిచే ఒగ్గు కథ 2వ భాగం ప్రసారమవుతుంది. ఈరోజు సాయంకాలం 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఈరోజు సాయంకాలం 5:30. 6:30 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ ట్రాన్స్మీటర్పై ICC 2026 ప్రపంచకప్ మహిళల T20 క్రికెట్ మ్యాచ్లో భాగంగా ఇంగ్లాండ్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య లండన్లో జరగనున్న మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్లంలో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. మా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో 6:50 జూన్ జూలై మాసాలలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనుల గురించి రైతు సోదరుల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా, ఈ అంశంపై ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ టి చైతన్య గారు పాల్గొనే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. 7:45 వికసిత్ భారత్ శీర్షికన కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు, ఈ అంశంపై ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారితో కట్టా లెనిన్ గారు జరిపిన పరిచయ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఈరోజు సాయంకాలం 7:45 వికసిత్ భారత్ శీర్షికన. రాత్రి 8:00 వార్తా ముఖ్యాంశాలు వెను వెంటనే ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం వారి కేంద్ర సమర్పణలో కరెంట్ అఫైర్స్ ప్రసారమవుతాయి. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 కంట్రీ వైడ్ ఇన్సైట్స్, ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 10:00 పాత తెలుగు చిత్రగీ

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నీలనవ సమయం సరిగ్గా 10:10. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. వాన చిత్రం కోసం కార్తీక్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం విందాం. సంగీతం కమలాకర్.

కొత్త బంగారు లోకం ఈ చిత్రం కోసం శ్వేతా పండిట్ పాడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం వినండి. సంగీతం మిక్కీజే మేయర్.

0: కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324045 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: నిలయంలో సమయం సరిగ్గా 10:31 దాటి 8 సెకండ్లు. శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సంతోషం. ఈ చిత్రం కోసం కేకే ఉషా ఆలపించిన కులశేఖర్ గీతం, ఆర్పి పట్నాయక్ సంగీతం.

ఈ అబ్బాయి చాలా మంచోడు. ఈ చిత్రం కోసం ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో పాడిన పాట విన్నారు. ఘర్షణ చిత్రం నుండి కేకే సుచిత్ర పాడిన కులశేఖర్ గీతం వింటున్నారు. సంగీతం

శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక్కడు చిత్రం కోసం హరిహరన్ శ్రేయ ఘోషల్ ప్రియ సృష్టిస్ పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

చిత్రసీమలో చివరిగా వినండి, రెడీ చిత్రం కోసం నీరజ్ శ్రీధర్ దివ్యా పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో అవినీతి జరిగిందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉదయం గన్ పార్క్ వద్దకు వచ్చిన మంత్రులు అక్కడే బైఠాయించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు గన్ పార్కుకు రావాలని, తాము ఇప్పుడే చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు. దీంతో గన్ పార్క్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30.08% ప్రక్రియ పూర్తయినట్టు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సర్వే కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,02,75,000 ఎన్యూమరేషన్ ఫారాలను అధికారులు పంపిణీ చేశారు. హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పనకు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో అనలాగ్ మెగా ఇంజనీరింగ్ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాల్లో విజయవంతమైన వినూత్న విధానాలను ఇతర ప్రదేశాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులకు సూచించారు. నిన్న సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్లతో చర్చించి తగిన ప్రణాళికలు రూపొందించాలని నోడల్ అధికారులను ఆదేశించారు. ధరణి, భూభారతి పోర్టాళ్లలో జరిగిన అక్రమాలపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగుల ఎస్పి శ్రీనివాసరెడ్డి నిర్వహించిన సమీక్ష తర్వాత రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్ వివరాలను వెల్లడించారు. ధరణి పోర్టల్ సిస్టమ్ నిర్మాణంలో ఉన్న భద్రతా లోపాలను ఆసరాగా చేసుకుని కొందరు అక్రమార్కులు అనధికారిక ఎంట్రీలు చేసినట్టు ఫోరెన్సిక్ ఆడిట్లో ప్రాథమికంగా గుర్తించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన ప్రత్యేక తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్గా పనిచేసిన ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ నిన్న కొత్త వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్గా బాధ్యతలు స్వీకరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి యువవాణి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో టి కౌశిక్ గారి తబలా వాద్యం వింటారు. వీరికి తబలా సహకారం అందిస్తారు శ్రీ ఠాకూర్ ప్రేమీందర్ సింగ్. సంగీత కార్యక్రమం వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి.

0: మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారి పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయిలో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి. ఎన్పీఎస్ సంచయ్తో.
1: ఇప్పుడు టీ కౌశిక్ గారి తబలా వాద్యం వింటారు.

0: మీరింతవరకు టి కౌశిక్ గారి తబలా వాద్యం విన్నారు. తబలా సహకారం శ్రీ ఠాకూర్ ప్రేమేందర్ సింగ్. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు వింటారు.
1: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
2: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
3: ఆ చిహ్నం లేకపోతేనో?
2: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా

0: విద్యార్థుల పైన బీఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. ఈ రోజే బీఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బీఏఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఆకాశవాణి. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు. నువ్వే నువ్వే చిత్రం కోసం ఉదిత్ నారాయణన్, నిత్య సంతోషిణి పాండ్యపాట, రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: వచ్చిన వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేయండి ఆకాశవాణి ద్వారా నంబర్ 0402324052 0402324052. ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే బుక్ చేసుకోండి. అవును, ఇప్పుడు మీ పుట్టినరోజు గ్రీటింగ్స్ ఆకాశవాణి క్లాసిఫైడ్స్ లో. పుట్టినరోజు ఎవరిదైనా సరే మీ గ్రీటింగ్స్ మాత్రం ఆకాశవాణిలోనే. వివరాలకు 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఆకాశవాణి సమయం 11:30. సుగం సంగీత్. ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి టి అనురాధ పౌడ్వాల్ గారి భజన్స్ వింటారు.

0: మీరు ఇంతవరకు శ్రీమతి అనురాధ పౌడ్వాల్ గారు ఆలపించిన భజన్స్ విన్నారు. ఈనాటి సుగమ్ సంగీత్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో ఆంగ్లంలో వార్తలు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాథ్ మే కనకలతా.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
1: కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, నౌ ఐ యామ్ హియర్ టు స్పార్క్ సమ్ థాట్ ఆన్ ద టాపిక్ దట్స్ రీషేపింగ్ ద వరల్డ్ అరౌండ్ us. AI, artificial intelligence. From unlocking our

0: Artificial intelligence is now becoming a part of our daily life. Voice helpers like Siri, maps for directions, and online shopping suggestions all use artificial intelligence. It also helps in hospitals by finding diseases early and in farming by checking crops and weather. Artificial intelligence works faster and more accurately than people in many cases, saving time and effort. It can make work easier, keep us safer, and solve hard problems. By using it wisely and fairly, artificial intelligence can help us build a better future for everyone. As artificial intelligence continues to evolve, it is shaping the future by improving productivity, solving global challenges, and driving innovation in countless fields. In healthcare, artificial intelligence helps diagnose diseases faster than doctors. In education, it personalizes learning for students. In agriculture, it helps farmers predict weather and protect crops. Even in our daily lives, artificial intelligence filters spam emails and gives us movie recommendations.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: Artificial intelligence is widely used in the field of healthcare. Companies are attempting to develop technologies that will allow for rapid diagnosis. Artificial intelligence would be able to operate on patients without the need for human oversight. Surgical procedures based on technology are being already performed. Artificial intelligence would save a lot of our time. The use of robots would decrease human labor. For example, in industries, robots are used, which have saved a lot of our human effort and our time. In the field of education, artificial intelligence has the potential to be very effective. It can bring innovative ways of teaching students, with the help of which students will be able to learn the concepts better. AI is the future of innovative technology as we use it in many fields. For example, it can be used in military sector, industrial sector, automobiles, etc. In the coming years, we will be able to see more applications of AI as this technology is evolving day by day.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి.

0: జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మార్కెటింగ్. Artificial intelligence provides a deep knowledge of consumers and potential clients to the marketers by enabling them to deliver information at the right time. Through AI solutions, the marketers can refine their campaigns and strategies. Agriculture. Artificial intelligence technology helps identify plant diseases, pests, and nutritional deficiencies. It also enables farmers to assess weather conditions, temperature, water usage, and soil health. Banking. AI solutions can detect fraudulent activities. AI bots and digital payment advisors enhance the quality of services provided. Healthcare. AI can outperform human capabilities in analyzing, diagnosing, and handling complex medical data. AI is like a clever robot that can think and learn on its own. It's like having a smart friend made of computer programs. It helps machines do things that normally human brains, like solving problems or understanding pictures. Imagine your AI friend is good at puzzles. If you show it in different puzzles, it learns how to solve them by itself. That's AI learning. It's like when you practice math problems, you get to do it better.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: AI also helps in games. Have you ever played a game where the computer acts like a player? That's AI making the game more interesting. Another cool thing about artificial intelligence is talking to it. Have you ever asked a question to a voice assistant? That's AI too. It can answer questions and even tell jokes. But just like with our friends, we need to teach AI the right things. We want it to be helpful and kind. People work hard to make sure AI helps us in good ways. AI has seen significant advancements in recent years, driven by increased computing power, the availability of data massive sets, and sophisticated algorithms.
2: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
3: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
2: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
3: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
2: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంక్ ను సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
1: Challenges and limitations of AI. Job displacement. Automation may replace certain occupations, particularly repetitive and routine tasks. This transformation requires workers to develop new skills and adapt to changing employment opportunities. Privacy concerns. Artificial

0: ఆకాశవాణి సమయం 12:30 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్రస్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను, పరస్పరం ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలు పంచుకుంటారు. మోదీ, తకైచి మధ్య చర్చల అనంతరం పలు అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని భావిస్తున్నారు. జపాన్ ప్రధానమంత్రి 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం న్యూఢిల్లీ చేరుకున్నారు. తకైచి భారత్లో మొదటిసారి అధికారిక పర్యటన జరుపుతున్నారు. భారత్, జపాన్ మధ్య ఉన్న ప్రత్యేక వ్యూహాత్మక గ్లోబల్ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ పర్యటన

ముఖ్యమైన ముందడుగని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇరు దేశాల సంబంధాల్లో ఆర్థిక భద్రత ఒక కీలకమైన అంశంగా ఉందని ఆకాశవాణి ప్రతినిధి తెలియజేస్తున్నారు. ఇటీవల ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సదస్సులో నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రితో సంభాషించారు. అంతకుముందు గత ఏడాది నవంబర్లో జోహన్నెస్బర్గ్లో జరిగిన G20 సదస్సు సందర్భంగా కూడా ఇరు దేశాల నేతలు భేటీ అయ్యారు. ఇరు దేశాల భాగస్వామ్య వ్యూహాత్మక ప్రణాళికను ముందుకు నడిపించడంలో ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు అత్యంత కీలకమైంది. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం పాత ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. ఈ కొత్త పథకం గత నెల 29వ తేదీన గెజిట్లో ప్రచురితం కావడంతో అధికారికంగా అమల్లోకి వచ్చింది. డిజిటల్ నిబంధనల అమలును బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం, ఖాతాల పోర్టబిలిటీని పెంచడం, ప్రావిడెంట్ ఫండ్ నిర్మాణాన్ని కొత్త కార్మిక చట్టాలకు అనుగుణంగా మార్చడం ఈ కొత్త పథకం ముఖ్య ఉద్దేశం. కొత్త పథకం ప్రకారం ఉద్యోగి యాజమాన్యం చెల్లించాల్సిన తప్పనిసరి ఈపీఎఫ్ వాటాలో ఎటువంటి మార్పు లేదు. ఇరుపక్షాలు తమ వేతనంలో 12% చొప్పున సహకారాన్ని కొనసాగిస్తారు. కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసిన కొన్ని నిర్దిష్ట సంస్థలకు మాత్రం ప్రస్తుతం ఉన్న 10% రేటు వర్తిస్తుంది. వైద్య చికిత్స, విద్య, వివాహం, గృహ నిర్మాణం, ఇతర నిర్దిష్ట అవసరాల కోసం సభ్యులు తమ నిధులను విత్డ్రా చేసుకునే నిబంధనలను ఈ పథకం నవీకరించింది. అయితే ఇది కనీస బ్యాలెన్స్ నిర్వహణ, ఇతర నిర్దేశిత షరతులకు లోబడి ఉంటుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో పశ్చిమ బెంగాల్ ఉన్నత సాంకేతిక విద్యాశాఖ మంత్రి జగన్నాథ్ చటోపాధ్యాయ, పాఠశాల విద్యాశాఖ మంత్రి దీపక్ బర్మన్తో చర్చలు జరిపారు. రాష్ట్రంలో కేంద్ర విద్యాశాఖ అమలు చేస్తున్న వివిధ పథకాల విస్తరణ, అమలు, నిధుల కేటాయింపులపై ఈ చర్చలు సాగాయని విద్యామంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకాల్లో సమగ్ర శిక్ష కార్యక్రమం, ప్రధానమంత్రి ఉచితర్ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి పోషణ్ శక్తి నిర్మాణ్ వంటివి ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రస్తుతం పీఎంశ్రీ పాఠశాలల నెట్వర్క్ లేని బ్లాకులకు, అలాగే పట్టణ స్థానిక సంస్థలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని ధర్మేంద్ర ప్రధాన్ ఇద్దరు మంత్రులకు హామీ ఇచ్చినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎన్ఈపీ విజన్కు అనుగుణంగా రాష్ట్రంలోని విద్యారంగాన్ని పునరుద్ధరించడానికి కేంద్ర విద్యాశాఖ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. నిన్న ఢిల్లీలో డెంగ్యూ నివారణ సన్నద్దతపై జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ నడ్డా, అవగాహన నివారణ చర్యల్లో వార్డు కమిషనర్లు, ప్రజాప్రతినిధులు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లను భాగస్వాములను చేయాలని రాష్ట్రాలను కోరారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఢిల్లీ పరిధిలో ఉన్న జాతీయ డెంగ్యూ పరిస్థితి, తీసుకుంటున్న ముందస్తు నివారణ చర్యల గురించి ఈ సమావేశంలో ఆరోగ్యమంత్రికి అధికారులు వివరంగా తెలియజేశారు. ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో వచ్చే వాయు కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీ ప్రభుత్వం ఒక శాశ్వత వింటర్ పొల్యూషన్ మాస్టర్ ప్లాన్ను ఖరారు చేసింది. ఇది ప్రతి సంవత్సరం నవంబర్ 1 నుండి ఫిబ్రవరి 28 వరకు అమల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా మాట్లాడుతూ, ఈ కొత్త విధానం ప్రస్తుతం ఉన్న కాలుష్య నియంత్రణ చర్యలన్నింటినీ ఒకే నియమావళి కిందకు తీసుకొస్తుందని, దీనివల్ల ప్రతి శీతాకాలంలో విడివిడిగా ఉత్తర్వులు జారీ చేయవలసిన అవసరం లేకుండా సకాలంలో నిబంధనలు అమలు చేయడానికి వీలవుతుందని తెలిపారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ
అంత్యక్రియల అనంతరం

0: చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ మీడియాతో మాట్లాడుతూ దోహా చర్చలు పురోగమిస్తున్నాయని, ఇప్పటికే సాంకేతికత స్థాయి చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. తదుపరి దశ చర్చలు ఇరాన్ అణు కార్యక్రమంపై దృష్టి సారిస్తాయని, ఇటీవలి అమెరికా సైనిక చర్య తర్వాత తాము ఈ చర్చలు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. 14 అంశాల అవగాహన ఒప్పందం అమలుపైననే ప్రధానంగా చర్చలు సాగాయని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి కాజం ఘరీబాబాదీ తెలియజేశారు. రానున్న 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, సౌరాష్ట్ర, కచ్, ఉత్తరాఖండ్, విదర్భ ప్రాంతాల్లో రాబోయే 3 రోజుల పాటు ఇటువంటి వాతావరణ పరిస్థితులే కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. బీహార్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, జార్ఖండ్, కేరళ, మాహే, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా బెల్జియం సెనెగల్ను 3-2 తేడాతో ఓడించి, ఈ విజయంతో బెల్జియం రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. మరో మ్యాచ్లో అమెరికా రౌండ్ ఆఫ్ 32లో బోస్నియా హెర్జగోవినాను 2-0 తేడాతో ఓడించి రౌండ్ ఆఫ్ 16కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16లో అమెరికా జట్టు బెల్జియంతో తలపడుతుంది. నిన్న రాత్రి అట్లాంటాలో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ 2-1 తేడాతో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోను ఓడించింది. ఈ నెల 6న జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు మెక్సికోతో తలపడుతుంది. మెక్సికో సిటీలో జరిగిన మరో రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో మెక్సికో 2-0 తేడాతో ఎక్వడార్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కు చేరుకుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచితో వార్షిక శిఖరాగ్ర స్థాయి చర్చలు జరుపుతారు. సామాజిక భద్రతా కోడ్ 2020 అమలులో భాగంగా ఈపీఎఫ్ పథకం 1952 స్థానంలో కొత్త ఉద్యోగుల భవిష్య నిధి పథకం 2026 అమల్లోకి వచ్చింది. రాగల 2 రోజుల్లో కర్ణాటక, గుజరాత్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట్రల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్తు కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. కాగా గన్పార్క్కు వెళ్తున్న పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమాసియా సంక్షోభ నేపథ్యంలో అంతర్జాతీయంగా అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే కొత్త ప్రణాళికను ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తి డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో VBG రామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఖరీఫ్ సీజన్ విత్తనాలు, ఎరువుల పంపిణీ, ఎల్నినో పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. తిరుపతిలో VBG రామ్జీ పథకం ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్దితోనే దేశాభివృద్ది సాధ్యమని పేర్కొన్నారు. అందుకే ఈ పథకం కింద 7.5 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నామన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామానికి 2 కోట్ల రూపాయలు అందజేస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణ

0: పనులు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాల్ విసిరారు. హైదరాబాద్ గన్ పార్క్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ, గురుకులాల కొనుగోళ్లలో మొత్తం టెండర్ల విలువ 1,143 కోట్ల రూపాయలైతే 3,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. ఈ టెండర్లపై న్యాయ పోరాటాల కంటే అసెంబ్లీ లేదా ప్రెస్ క్లబ్లో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అజారుద్దీన్ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్, హరీష్ రావులకు సమాధానం చెబుతానంటూ జూపల్లి కృష్ణారావు గన్ పార్క్ వద్దకు చేరుకుని వెనుదిరిగారు. మరోవైపు అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్ పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. పశ్చిమాసియా సంక్షోభం తగ్గుముఖం పట్టడంతో ఇంధన సరఫరాపై విధించిన తాత్కాలిక నియంత్రణలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందని కేంద్ర బొగ్గు గన్ల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ సామాన్యులపై భారం పడకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలను ఆయన అభినందించారు. రిటైల్ బంకుల్లో రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ సరఫరా నిబంధనతో పాటు కమర్షియల్ వినియోగదారులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినట్లు చెప్పారు. అలాగే 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 రూపాయల వరకు తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చారు. హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గంలోని జాంబాగ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ వద్ద లబ్దిదారులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజారుద్దీన్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లు 2 పడకల గదుల ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. గతంలో గుడుంబా విక్రయించి ఇప్పుడు మానేసిన 125 మందికి పునరావాసం కింద ఈ పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే రాజాసింగ్, జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా తదితరులు పాల్గొన్నారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణను ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా నిర్వహించేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ మిషన్ K100 అనే సరికొత్త ప్రణాళికను ప్రారంభించింది. ఈ కార్యక్రమ ప్రారంభం సందర్భంగా పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, భారత ఆహార సంస్థ జనరల్ మేనేజర్ జీఎన్ రాజుతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిన్న ప్రారంభమైన ఈ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక ద్వారా కొత్త పంట వచ్చేలోపు రాష్ట్రంలోని ధాన్యం నిల్వలు, రవాణా, ఆర్థిక వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేయనున్నారు. ఈ మిషన్లో భాగంగా పెండింగ్ ధాన్యాన్ని త్వరగా మిల్లింగ్ చేసి ఎఫ్సీఐకి అప్పగించడం, ధాన్యం వేలం ద్వారా నిధుల సమీకరణ, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను రాబట్టడం వంటి 5 ముఖ్యమైన లక్ష్యాలపై దృష్టి సారించారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. వికసిత్ భారత్ జీరామ్జీ పథకంలో నిన్న తొలి రోజు ఉపాధి కూలీలకు పని కల్పించడంలో తెలంగాణ రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ అధికారి గీత తెలిపారు. ఆకాశవాణితో గీత మాట్లాడుతూ,
1: వికసిత్ భారత్ జీరామ్జీ ప్రోగ్రామ్ లో కూడా అందరి కూలీలకు మస్టర్ చేయడం జరిగింది. నిన్నటి రోజు మనం తెలంగాణలో కరీంనగర్ జిల్లా అందరికి కూలీలకు పని దినాలు వేసిన దాంట్లో మనం రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండడం జరిగింది. 125 రోజులు మనం ఉపాధి హామీ, కూలీ దినాలు కల్పించే విధంగా వివిజీరామ్ పథకంలో అవకాశం అనేది కల్పించారు.
0: జిల్లాలో పంటల సాగుకు అవసరమైన మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. రైతులు ఆందోళనకు గురికావద్దని, సాంకేతిక సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆకాశవాణితో చెప్పారు.
2: యూరియా అండ్ అదర్ ఫర్టిలైజర్ గురించి టాక్స్ ఆర్ దేర్. నిన్ననే యాప్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా రావడం జరిగింది. ఎవరైనా యాక్చువల్ గా జెన్యున్ రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, అప్పుడు వాళ్ళకి ఎలాంటి భయం అవసరం లేదు.
0: విద్యార్థులను సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమైందని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. అగర్వాడ గ్రామంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ,
3: పిల్లల్ని వీలైనంత వరకు మన ప్రభుత్వ స్కూళ్ళకే పంపించాలి. ఏమేం ఫ్రీ? భోజనం, పొద్దున నాస్తా, తర్వాత బట్టలు, బుక్స్ అన్ని ఫ్రీనే అని చెప్పి చెప్పారు. ఇది మనం ప్రభుత్వం ఇచ్చే ఫస్ట్, మనం అందరం దీన్ని వాడుకోవాలి.
0: రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. ఈరోజు అంతర్జాతీయ క్రీడా విలేకరుల దినోత్సవం.

ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. క్రీడల అభివృద్దికి, క్రీడాకారుల విజయాలకు, ప్రపంచవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడానికి పాత్రికేయులు అందిస్తున్న సేవలను గుర్తించి వారిని సత్కరించుకోవడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. అంతర్జాతీయ క్రీడా పాత్రికేయుల సంఘాన్ని 1924 జులై 2న ప్యారిస్ ఒలింపిక్ సమయంలో స్థాపించారు. ఈ సంస్థ ఏర్పడిన 70వ వార్షికోత్సవం సందర్భంగా 1994లో మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని ప్రకటించారు. అప్పటినుంచి ఏటా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఆచరిస్తున్నారు. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను బోడుప్పల్లో భూపోరాట నిరసనల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కవితతో పాటు వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు.

దృష్ట్యా ఆమెను బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అగ్రహారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మిగిలిన సీట్లకు ఈ నెల 4న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ ప్రభాకరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్లో 18, సీబీఎంలో 21, టెక్స్టైల్ ఫ్యాషన్ టెక్నాలజీలో 21 సీట్లు ఉన్నాయని, అర్హులైన విద్యార్థులు దరఖాస్తులను సమర్పించాలని పేర్కొన్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో గంజాయి సాగు చేస్తూ గతంలో కేసులు నమోదైన 35 మందికి ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా ఆపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ హరిత పేర్కొన్నారు. జిల్లాలో పశుపోషక రైతులకు నాణ్యమైన పశు ఔషధాలను తక్కువ ధరలకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రతి మండలంలో ఒక జనరిక్ పశు ఔషధ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ, సహకార, డీఆర్డీఏ, పశుసంవర్ధక శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ మాట్లాడుతూ, పశుపోషణ రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతున్న నేపథ్యంలో నాణ్యమైన పశువైద్య సేవలు, తక్కువ ధరల్లో ఔషధాలు అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. తెలంగాణ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 26 వరకు ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ నిర్వహిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలిపారు. ములుగు జిల్లాలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన కేంద్రీయ విద్యాలయానికి శాశ్వత భవన నిర్మాణాలు, మౌలిక సదుపాయాల కల్పన పనులు జరుగుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి తెలిపారు. 2027-28 విద్యా సంవత్సరంలో అడ్మిషన్లు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. సింగరేణిలో లేని బొగ్గు నిల్వలను ఉన్నట్లు చూపిస్తున్నారని, దీనిపై శాసనసభ సమావేశం ఏర్పాటు చేస్తే అధిక ఆధారాలతో నిరూపిస్తానని, నిరూపించకపోతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు ఘాటు సవాలు విసిరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంకృత్యన్ యాత్రా సాహిత్యం గురించి శ్రీమతి ఉమారతన్ ఫాల్కే గారి ప్రసంగం వింటారు.
1: దునియాకి సైర్ కర్ కాఫిర్ జిందగానీ ఫిర్ కహా, జిందగీ అగర్ కుచ్ రహీతో నౌజవానీ ఫిర్ కహా. దీనర్థం ఈ అందమైన జీవితం ఒకేసారి లభిస్తుంది, అందులో యవ్వనం చాలా చిన్నది, అందుకే లోకం తిరిగి చూడు అని. అయితే ఈ పాట ఎవరు పాడారు, దీని అంతరార్థం ఏమిటి తెలుసుకుందామా? ఓ బాలుడు తన 11 ఏళ్ల ప్రాయంలో ఓ ఫకీరు పాడిన ఈ గేయాన్ని విని తన జీవితాన్నే ఓ కొత్త పంథాలో మలుచుకున్నాడు. ఆ బాలుడు ఎవరో కాదు, కేదార్నాథ్ పాండే. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలోని కనైలా గ్రామంలో సనాతన బ్రాహ్మణ కుటుంబంలో 1893 ఏప్రిల్ 9 పుట్టారు. ఆనాటి ఆచారం ప్రకారం పాండేకు 12 సంవత్సరాల వయసుకే వివాహం జరిగింది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోవడంతో అమ్మమ్మ తాతయ్యల వద్ద పెరిగారు. ఒకసారి ఒక ఫకీరు పాడిన ఆ పాట ఆ చిన్ని మనసుపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ప్రేరణతోనే కేవలం 13 ఏళ్ల ప్రాయంలోనే జ్ఞానాన్వేషణ కోసం ఇల్లు వదిలి వెళ్లారు. కాలినడకన 1000 మైళ్లు తిరిగారు. ప్రకృతి అందాలు

కళలను ఆస్వాదించారు, ప్రపంచంలోని వైవిధ్యాన్ని అధ్యయనం చేశారు. అలా ఇంటి నుంచి వెళ్లిన కేదార్నాథ్ పాండే హిందూమత భావజాలం నుంచి పూర్తిగా బయటపడి బౌద్ధ భిక్షువుగా మారి తన పేరును రాహుల్ సాంకృత్యాయన్గా మార్చుకున్నారు. బుద్ధుని కుమారుడైన రాహుల్ పేరున రాహుల్ అని, సాంకృత్యాయన్ అంటే విజ్ఞానాన్ని తనలో ఇముడ్చుకునేవాడని అర్థం. అతడిది సహజంగానే చురుకైన బుద్ధి. ఏ ప్రాంతం వెళితే అక్కడి భాష నేర్చుకున్నాడు. 30కి పైగా భాషలు యాసల మీద పట్టు సాధించాడు. కొన్ని భాషలకు వ్యాకరణం రాశాడు, మరికొన్నింటికి నిఘంటువులు కూడా చేకూర్చాడు. బౌద్ధ పీఠకాలను ఆపోసన పట్టి త్రిపీఠకాచార్యుడు అనిపించుకున్నారు. అది 18వ శతాబ్దం. బెంగాల్లో మొదలైన సాంస్కృతిక పునరుజ్జీవనం ప్రభావం భారతదేశం మొత్తంగా ప్రసరించింది. భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవనం రాజారాం మోహన్ రాయ్తో మొదలైంది. అది రాహుల్ సాంకృత్యాయంతో శిఖరాగ్రానికి చేరింది. రాహుల్ భారతదేశం తాత్వికతకు వేసిన ముద్ర ప్రగాఢమైంది. ఆయన జీవించిన విధానమే ఆయన తాత్వికత. ఆయన విశ్వవిద్యాలయాలకు వెళ్లి సాధించిన అధికారిక డిగ్రీలు ఏవీ లేనప్పటికీ రాహుల్జీ స్వయం కృషితో ఒక విశ్వకోశంగా ఎదిగారు. రాహుల్జీ ఒక ప్రకాండ పండితుడు, ప్రజ్ఞావంతుడు, మహాయాత్రికుడు, అద్వితీయ మేధాసంపన్నుడైన వ్యక్తి. నవల, కథ, నాటకం, ఆత్మకథ, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వ్యాసం, సమాజశాస్త్రం, రాజనీతి శాస్త్రం, తత్వశాస్త్రం, ధర్మశాస్త్రం, చరిత్ర, సాహిత్య చరిత్ర, జానపద సాహిత్యం, పరిశోధన, భాషాశాస్త్రం, అనువాదం వంటి అనేక ప్రక్రియలకు సంబంధించిన గ్రంథాలు రాసి అతి గొప్ప ఖ్యాతిని ఆర్జించారు. బహుభాషా పండితుడైన రాహుల్జీ బౌద్ధ సాహిత్య పునరుద్ధరణ కోసం, మతమౌఢ్య ఖండన కోసం, హిందీ భాషా సాహిత్యాల వికాసం కోసం అహరహం శ్రమించారు. అందుకే ఈయన హిందీ యాత్రా సాహిత్య పితామహుడుగా ప్రసిద్ధులు. ఆయన యొక్క అద్భుతమైన జ్ఞాన సంపదకు, పరిశోధనా పటిమకు గుర్తింపుగా లోకం ఆయనను మహాపండిత్ అనే బిరుదుతో గౌరవించింది. రాహుల్జీ ఒక గొప్ప తాత్వికుడిగా పరిణామం చెందడమేగాక వేదాంతిగా, బౌద్ధునిగా, స్వాతంత్ర సమరయోధినిగా, రైతు సంఘం జాతీయ నాయకునిగా, కమ్యూనిస్టు నేతగా, మార్క్సిస్ట్ మేధావిగా ఇలా జీవితంలో ఒక్కో మెట్టు తన జీవితాన్ని సార్థకం చేసుకున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆయన జీవిత ప్రస్థానం పరిణామాత్మకంగానే కాక గుణాత్మకంగానూ అభివృద్ధి చెందింది. రాహుల్జీ భారత జాతీయోద్యమంలో కూడా పాల్గొనడమేగాక జాతీయోద్యమానికి అనుకూలంగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచనలు, ప్రసంగాలు చేసినందుకు 3 సంవత్సరాల జైలు శిక్షను అనుభవించారు. జైలులో ఉన్నప్పుడు అరబ్బీ ఖురాన్ను సంస్కృతంలోకి అనువదించిన ఘనత రాహుల్జీది. అఖిల భారత కిసాన్ సభ అధ్యక్షునిగా ఆయన అనేక రైతు పోరాటాలకు నాయకత్వం వహించారు. కాలినడకన వేల మైళ్లు ప్రయాణిస్తూ 3 బౌద్ధ పీఠకాలను జీర్ణించుకుని త్రిపీఠకాచార్య అయ్యారు. ఆ క్రమంలో బుద్ధచర్య అనే గ్రంథాన్ని వెలువరించారు. పురాతన బౌద్ధ గ్రంథాలను వెలికితీసి వాటిని అనువాదం చేసి వెలుగులోకి తీసుకొచ్చిన రాహుల్జీ యొక్క అపారమైన కృషిని బౌద్ధలోకం గుర్తించింది. ఒక్క భారతదేశంలోనే గాక యావత్ ప్రపంచ చరిత్రలోనే గొప్ప ప్రతిభాశీలి, స్వయం కృషితో మహాపండితుడైన వ్యక్తి మరొకరు లేరని అనేకులు వ్యాఖ్యానించారు, వేనోళ్ల పొగిడారు. ఆయన రచనాశైలి సరళంగానూ సామాన్య పాఠకులకు సైతం సులువుగా అర్థమయ్యేట్టుగా ఉంటుంది. టిబెట్, శ్రీలంక, ఇరాన్, చైనా, అప్పటి సోవియట్ రష్యాలు పర్యటిస్తూ ఏ ప్రాంతానికి వెళితే అక్కడి భాష నేర్చుకుంటూ రచనలు చేయడం రాహుల్జీకే చెల్లింది. ఆ క్రమంలో అరబిక్, భోజ్పురి, ఫ్రెంచ్, హిందీ, కన్నడం, మైథిలి, నేపాలీ, పాళీ, పర్షియన్, రష్యన్, రాజస్థానీ, సింహళ, తమిళం, ఉర్దూ వంటి భాషలను తన సొంతం చేసుకున్నారు. ఆంగ్లంతో సహా సుమారు 30కి పైగా భాషల్లో అసాధారణ ప్రవేశం ఉండేది. ఏది స్థిరం కాదు, ప్రతీది క్షణికమే అన్న బుద్ధుని బోధనను, అలాగే ఏది చివరిది కాదు, ఏ మనిషి సంపూర్ణుడు కాదు, ఏది సంపూర్ణ సత్యం కాదు, నేను చేయగలిగినదంతా చేస్తాను, ముందు తరాలు దాన్ని మెరుగుపరుచుకోవాలి అన్న లెనిన్ వాక్యాన్ని రాహుల్జీ తన జీవిత వాస్తవికతగా చేసుకున్నారు. లోక సంచారిగా మారి నిరంతర సత్యాన్వేషి అయ్యారు. ఆయన చిట్ట చివరి వరకు కూడా తన జీవితం మొత్తాన్ని సమాజానికే ధారపోశారు. అణగారిన వర్గాల ప్రజా సంక్షేమమే తన ధర్మంగా భావించారు. రాహుల్జీ దేవుడిని నమ్మకపోయినా పునర్జన్మను మాత్రం నమ్మేవారు.
శాస్త్రీయ దృష్టితో గతితార్కిక భౌతికవాద కోణంలో వేదాలను అధ్యయనం చేశారు.

0: సరు, అర్థం తెలుసుకోకుండా గుడ్డిగా వేదాలను వల్లెవేయడమేగాక ఒక ప్రాచీన చారిత్రక సంపదగా భావించి వేదాధ్యయనం చేశారు. శాసనాలు, రాతి ఫలకాలు, రాతపత్రులు, వర్ణచిత్రాలు సేకరించటం రాహుల్జీకి చాలా ఇష్టం. అరుదైన గ్రంథాలను ఇష్టంగా కొనేవారట. ఆ సంపదను ఎవరికీ అమ్మడానికి ఇష్టపడలేదు. పరిశోధకులకు మాత్రం ఫోటోలు తీయించి ఇచ్చారు. రాహుల్జీ తన జీవితకాలంలో వివిధ ప్రక్రియలలో దాదాపు 135కి పైగా గ్రంథాలు మరియు పుస్తకాలను రచించారు. ఆ సంఖ్యలోని ప్రతి గ్రంథము, ప్రతి పుస్తకము జ్ఞాన సంపదకు మచ్చుతునకలు, మెచ్చుతునకలు. మరి వాటిని పరిచయం చేసుకుంటే, ఓల్గాసే గంగా అనే ఈ చారిత్రక నవల 8000 సంవత్సరాల మానవ వికాస చరిత్రను తెలిపే 20 కథల అద్భుత సంపుటి. సింహసేనాపతి, జై యౌధేయ, దివోదాస్, మధుర స్వప్న, సత్మీకే బచ్చే, కనైలాకి కథ, ఇందులో కొన్ని బుద్ధుని కాలం నాటి లిచ్ఛవి గణతంత్ర రాజ్యం నేపథ్యంలో సాగిన నవలలైతే, మరికొన్ని గణతంత్ర తెగ పోరాటాల కథలు, వేదకాలం నాటి సామాజిక జీవనాన్ని ప్రతిబింబించే నవలలు, మధ్య ఆసియా సంస్కృతులను ప్రతిబింబించే నవలలు ఉన్నాయి. ఇకపోతే ఆయనను హిందీ యాత్రా సాహిత్య పితామహుడిగా నిలిపిన అద్భుత యాత్రా గ్రంథాలు మేరీ తిబ్బత్ యాత్ర, ఘుమక్కడ్ శాస్త్ర, మేరీ యూరోప్ యాత్ర, మేరీ లడఖ్ యాత్ర, రూస్ మే 25 మాస్, కిన్నర్ దేశ్ మే, యాత్రాకే పన్నే, వీటి ప్రత్యేకతలు చెప్పుకుంటే, బౌద్ధ గ్రంథాన్వేషణలో ఆయన ప్రాణాలకు తెగించి చేసిన టిబెట్ యాత్ర విశేషాల సమాహారాలు, అలాగే నిరంతరం ప్రయాణించే వారి కోసం యాత్రల ప్రాధాన్యతను వివరిస్తూ రాసినవి కొన్ని, అలాగే లడఖ్ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలు, భౌగోళిక విశేషాల సమాహారాలు కొన్నైతే, హిమాచల్ ప్రదేశ్లోని సరిహద్దు గిరిజన ప్రాంతాల సంస్కృతిని వివరించిన తీరు మరికొన్ని. తత్వశాస్త్రాన్ని ప్రబోధించిన పుస్తకాల చిట్టాని విప్పితే, దర్శన్ దిగ్దర్శన్, వైజ్ఞానిక్ భౌతికవాద్, భాగో నహీ దునియాకో బద్లో లాంటి విప్లవాత్మక గ్రంథాలు, మూఢనమ్మకాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా సమాజ ఆలోచన విధానాన్ని ప్రశ్నించే పుస్తకం దిమాగీ గులామీ, ఇలాంటి కోవలోకి చెందిన సామ్యవాద్ హీ క్యూమ్, తుమారి క్షయ్ గ్రంథాలు ఆయన యొక్క రచనా కౌశలాన్ని వేణోళ్లు పొగిడేలా చేశాయి. ఇంతేగాక ఆయన జీవిత చరిత్రను తెలిపే మేరీ జీవన్ యాత్ర ఒక బృహత్తర ఆత్మకథగా చెప్పుకోవచ్చు. రాహుల్ సాంకృత్యాయన్ జీవితం కేవలం ఒక వ్యక్తి చరిత్ర కాదు, అది ఒక నిరంతర జ్ఞాన ప్రవాహం. ప్రయాణం మనిషి ఆలోచనా పరిధిని పెంచుతుంది, మనుగడను సార్థకం చేస్తుంది అనే సత్యాన్ని తన జీవితం ద్వారా నిరూపించారు. భారత ప్రభుత్వం ఆయన సాహితీ రంగానికి చేసిన సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అలాగే ఆయన రాసిన మధ్య ఆసియా కా ఇతిహాస్ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును అందించింది. ప్రపంచయాత్ర అనేది కేవలం ఒక వినోదం మాత్రమే కాదు, అది మనిషి ఆలోచన పరిధిని పెంచే ఒక గొప్ప నిరంతర విద్యేగాక, దేశం కాని దేశం వెళితే మనిషిలోని కొత్త కోణం బయటపడుతుంది అని నమ్మేవారు రాహుల్జీ. మన సంస్కృతిలో కూడా దేశాటనం జ్ఞానార్జన అని ఊరికే అనలేదు. రాహుల్ సాంకృత్యాయన్ వంటి మహాపండితులే దీనికి ప్రత్యక్ష ఉదాహరణ.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన రాహుల్ సాంకృత్యన్ యాత్రా సాహిత్యం గురించి శ్రీమతి ఉమారతన్ ఫాల్కే గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు సునీత ఉపద్రష్ట గారి లలిత గీతాలు వింటారు.

ఈనాటి వనితాలోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. శ్రోతలకు ఒక గమనిక. ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా అనే అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ టి చైతన్య గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 040 జత చేసి 2324 0512. ఇంకొక నెంబరు 2324 0853. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రాత్రి 7:15 ఇల్లు వాకిల్లో ఆకాశవాణి. సమయం 1:50 వస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కస్తూరి కన్నడ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్పే లాల టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ.
2: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
4: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 4 లక్షల కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
5: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
6: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను NPS సంచయ్ గురించి చెప్తున్నాను.
6: ఈ NPS సంచయ్ అంటే ఏంటి?
5: NPS సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి NPS సంచయ్తో.
7: మాటైనా
0: పాటైనా
7: ఏ చోటైనా
0: శ్రోతల ఆనందాలగని
7: మధుర గానాల మనోరంజని
0: మన జనరంజని
8: మనసునే మీటకే నేస్తమా.
0: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
8: 2324 0856.
0: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: マヌジェネレンジェニ
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్ మేడం.
3: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
1: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
5: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLO కు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్

0: సబ్మిట్ చేయాలనుకునే వారు ఓటర్స్ డాట్ ఈసీఐ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం
2: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్ని తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి.
2: నాడు, నేడు, రేపు కూడా ఇదే ప్రజావాణి.
5: ఆకాశవాణి సమయం 3 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ దేశాలు ఆర్థిక, ఇంధన భద్రత, రక్షణ, కృత్రిమ మేధస్సు రంగాలలో పలు ఒప్పందాలు చేసుకున్నాయి. న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, జపాన్ ప్రధాని సనాయే తకైచీల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సాంకేతిక భాగస్వామ్యమే ఇరు దేశాల సహకారానికి కీలక స్తంభమని, ఉచిత సంపూర్ణ ఇండో పసిఫిక్ ప్రాంతం తమ ఉమ్మడి ప్రాధాన్యతని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్తులో డెంగ్యూ కేసులు పెరిగే అవకాశాలను ముందుగానే అంచనా వేసి వాటిని ఎదుర్కొనేందుకు రాష్ట ప్రభుత్వాలు, మున్సిపల్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చెప్పారు. మధ్యవర్తి ద్వారా ఇరాన్, అమెరికా మధ్య జరుగుతున్న పరోక్ష చర్చలు నిన్న దోహాలో ముగిశాయి. ఈ నెల 9వ తేదీన జరగనున్న ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల అనంతరం చర్చలను కొనసాగించేందుకు ఇరుపక్షాలు అంగీకరించాయని ఖతార్ ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ తొలి కాగితరహిత కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో మంత్రులకు ఎజెండాను పూర్తిగా డిజిటల్ రూపంలోనే అందించనున్నారు. ఈ కీలక సమావేశంలో వీబీజీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది. బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు, గత ప్రభుత్వ వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్దమంటూ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, జూపల్లి కృష్ణారావు విపక్షాలకు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పుపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన అప్పుల చర్చ సవాలును స్వీకరిస్తే కాంగ్రెస్ వెనకడుగు వేసిందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణ భవన్కు వస్తానన్న మంత్రి జూపల్లి కృష్ణారావు మాట మార్చి గన్పార్కు రమ్మన్నాడా అని ప్రశ్నించారు. చర్చకు సిద్దమని అనడం కాదని, నేరుగా చర్చకు రావాలని కేటీఆర్ సవాలు చేశారు. అప్పుల లెక్కలు, గురుకులాల టెండర్లపై చర్చకు గన్పార్క్ బయలుదేరిన మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్లను పోలీసులు తెలంగాణ భవన్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రభుత్వం తమను చర్చకు రాకుండా పోలీసులతో అడ్డుకుందని హరీష్ రావు ఆరోపించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 4 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి సమయం 3:03. ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి సాయంత్రం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఆకాశవాణి వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రంలో గురుకుల టెండర్ల అవకతవకలు, అప్పులపై కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య జరుగుతున్న సవాళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ, రెండు పార్టీల నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం ఖాయమని సంజయ్ జోషి చెప్పారు. రైతు భరోసా మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. 3 నుంచి 4 ఎకరాల భూమి కలిగిన అన్నదాత ఖాతాల్లో 1,330 కోట్ల రూపాయలను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ విడతలో 6,39,000 మంది రైతులు లబ్ది పొందనున్నారు. ఉద్యోగుల భవిష్యనిధి పథకంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. నగదు ఉపసంహరణ నిబంధనలను సవరిస్తూ ఉద్యోగుల భవిష్యనిధి పథకం 2026ను నోటిఫై చేసింది. జూన్ 29 నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధనల ప్రకారం పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా డబ్బులు విత్డ్రా చేయాలంటే ఖాతాలో కనీసం 25% బ్యాలెన్స్ ఉంచడం తప్పనిసరి. పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో నీట్ యూజీ రీ ఎగ్జామ్ ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు జూన్ 21న నిర్వహించిన పరీక్షా ఫలితాలను 20 జూలై లోపు విడుదల చేయనున్నట్లుగా వెల్లడించింది. వాస్తవానికి పరీక్ష పూర్తయిన 45 రోజులకు ఫలితాలు వెల్లడిస్తారని, అయితే ఈసారి విద్యార్థుల విద్యా సంవత్సరం ఆలస్యం కాకుండా ఉండేందుకు యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి 20 లోపే ఫలితాలను ప్రకటిస్తామని ఎన్టీఏ స్పష్టం చేసింది. శ్రీలంక భారత్ మధ్య జరగనున్న 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ షెడ్యూల్ను శ్రీలంక క్రికెట్ బోర్డు విడుదల చేసింది. మొదటి టెస్టు 15 నుంచి 19 మధ్య గాలే అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది. 2వ టెస్టు కొలంబోలోని సింఘలీ స్పోర్ట్స్ క్లబ్లో 23 నుంచి 27 మధ్య జరగనుంది. రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు కూడా రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉంటుందని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం వారు.

రామరామన్న మానవుడి ఆ మానవుడైన కారాగుడుల నటి కర్మ బుడుల్లాల బ్రతికి నన్ను గాలాలు నీ భజన మరణ గాలం నాడు మరతను ఏమో శ్రీశైల వాసుంట శివకంఠ తారుండ మా పాల్గురు దేవ మల్లికార్జున స్వామి మీ

ఆయన్న, ఇది గంగ ప్రార్థన. గంగను ఎందుకు ప్రార్థించాలి? ఇంతటి పామరుడైనా, ఇంతటి పండితునికైనా నీరు లేని చేతి నిమిషం ఉండలేరు, గంగ లేని చేతి గడి ఆగలేరు. గంగను తలమర్పులకై కూడా రావు కాబట్టి ఇటువంటి జగతి లోపల గంగ లేకపోతే గడియ తెల్లారేది పొద్దుకు.

గది గనక అయ్యా దీకొండ మనోజ్ కుమార్ బృందం చేత గుణాచారి రెండో భాగం ప్రారంభమవుతుంది. ఆగో ఇటువంటి ఒక్క యుడు అతుంటే మరి ఏనాడు దేవగిరి.

మనం చెప్తే రాజు నడు, రాజుకు కొడుకులంటే పంచ ప్రాణాలు, ఆ కొడుకులతోని రాజుకు ఒక్క మాట చెప్పియాలన్నారు. మరి బడి చుట్టి గంగన బడి కాడికచ్చిన్లు, పిల్లగాండ్లకు పప్పు బలియారం పెట్టిన్లు, ఉడకామె తండ్రి కింద మంత్రివర్గం చేసే మంత్రి వాళ్ళమ్మే, మీరు బతుకుదే ఒక మాట చెప్పుతున్నామని పిల్లగాండ్లకు ఏమని చెప్పిండ్రు, ఉడకా మీరు ఇంటికైనా కలిగి కూసుండాలి, మీ నాన్న చేతుల చేయత్తే అవద్దం ఆడడు, నాన్న మా చేతుల చేస్తే మా బాధ చెప్తామనుండ్రి, చేతుల చేసినాక మరో లగ్గం చేసుకుని నాకు చిన్నవి కావాలని అడుగుంది.

అలాగే ఎప్పుడైతే అక్కడ కూర్చున్నారో కొడుకుల మనసుల మాట రాజుకు తెలివపాయే. రాజు చిన్నవేండు, అయ్యో నా కొడుకులకు ఏ బాధ కలిగిందో, మీ తల్లి లేకపాయే కొడుక మీరు బాధపడుతున్నారా, బాధ చెప్పమన్నప్పుడు నానా మా సేతల చేయత్తి మా బాధ చెప్తామన్నారు. చేతులసేసినాక మీ తల్లి ప్రాణం పోయింది కొడక, ఒకవేళ మీకేమన్నా అపాయం అయితే ఇక నేను బతకరాదని ఒకంతకు బాధపడ్డాడు. ఒకంతకు నా కొడుకులు నేను చేతుల చేయబోతే ఆగమైపోతే అన్నం తిన స్నానం చేయబోతే పిల్లగాన్లు ఎట్లా అని చెప్పి పిల్లగాన్ల భవిష్యత్తే నాకు ముఖ్యమని చెప్పి రాజు ఒక ఆలోచన చేసుకోని కొడుకుల చేతి లోపల అన్నమాట నేను.

0: రాజు కొడుకుల చేతుల చేయ సాయిబాబు ఇచ్చిండు.
1: ఏనాడు ఇద్దరు కొడుకుల కళ్ళ యోసన్ నానా తుల సంగ మహారాజా, ఎంతైనా ఎంత వేల కన్న తల్లి ఉన్నట్టు ఉండదు. తల్లి కావాలి నానా తల్లి, లేకపోతే లోగిళ్ళల్లో ఉండలేము నాయన. ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా బాధకు భరింపుదవు నాయన్న. మాకు చిన్న తల్లి కావాలి చిన్న తల్లి, లేకపోతే లోగిళ్ళల్లో ఉండవని పోరు పెట్టంగా.
0: రాజు కళ్ళ చూసిండు, మరి ఎట్లా అని చెప్పి ఆలోచన చేసిండు. అయ్యలారి ఒక్క జుడున్నా మీన మరతలు ఒక్క మాలికల కూడా మల ధర్మరాజు, మల ధర్మరాజు ఒక్క భార్య మహాలక్ష్మి కన్న బిడ్డ మాణికాలతే ఉన్నది. మంత్రులారే ఒక్క చూడు, మీరు ఏనాడు పల్లాకి తీసుకుపోయి నా చేతిలో ఉన్న కట్గాను కొన్ని ఒక్క చూడు మాణికాల దేవికి లగ్గం చేసుకరా అంది. మరి ఇద్దరు కొడుకుల పోదని చేయాలంటే నాకు మా మేనమావ బిడ్డ, నాకు మేనమరదలు కావన్నాను. నాకు మంత్రివర్లకు సెలవిస్తున్నాడు గారాజు దేవా.
1: రాళ్ల పాలు కోట్ల పెస కొండ రాళ్ల పాలు, రాజుల మాట నీరంగ తుంగ రాజు మాట కలిగి ఇద్దరు జవాన్లు ఏనాడు కళ్ళ చూసారు. రాజు దిగిన బంగారు పై పోటు పట్టుకుని తన తన తన తన మాణికాల కోటకు, మాణికాల కోట చేయలే మన తర

మహారాజా. పర్వాలేదు బిడ్డ, మా అల్లుడు ఒక్క చూడు తులసింగ మహారాజు ఏనాడు నాకు ఒక్క చూడు పరమాను రాసి నా బిడ్డ గురించి ఏనాడు రాసిండో, నా బిడ్డకు నచ్చితే నాకు అటువంటి లగ్నం చేస్తానన్నాడు. ఎంటనే ఒక్క పరమాను తీసుకుపోయేనాడు మా కళతీవికి చూపెట్టిరు. మరి పర్వాలేదు నాయన్న, నేను ఒక్క చూడు, నాకు ఎప్పుడైతే ఒక్క పేరు పెట్టినో అతన్నే పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొడుకులు నేను పోదనేత మా కళతీవి ఒప్పుకున్నప్పుడు రాజు చేతుల కటారుకున్ను మాణికాలదేవికి.

0: రోజుల పండుగ వెళ్ళినాక ఎప్పుడైతే ఒక జుడు ఆ తల్లిని అత్త గర్భవనం జాగదోలిన ఎంబడి ఒక దాసి మంగమ్మ దొలిన నా బిడ్డకు తోడుండువని ఎప్పటోలు మాణిక్కాల దేవి అత్తగారింటికి వచ్చే ఆ రాజు చూసిండు అయినా నా చిన్న భార్య వచ్చిందని నా పిల్లలని చిన్న భార్యకు నమ్మ భార్య చేత అన్నం తినుకుంటా రాజ్య పరిపాలన చేసుకుంటా ఆ ఇద్దరు కొడుకులు ఒక్క రాత్రి వేళ పక్కలేసుకొని మీ తల్లి లేకపాయే ఆ గొమ్మిమ్మల ఎవరు పోదని చేస్తారని ఆ పిల్లగండ్ల పోదని చేస్తుంటే ఎంబడచ్చిన దాసదానికి ఒక్క కన్ను మండినై
1: అలనాడు కాలం లోపల రాజు ఏనాడు కంటికి రెప్పోల పిల్లగండ్లగా పాడుతున్నాడు పంచ ప్రాణాలు లెక్క పిల్లగండ్ల ఏనాడు చాదుకున్నాడు తల్లియుడు మాణికాల దేవి కొడుకులంట పంచ ప్రాణాలు కొడుక పగడంబ రాజు కొడుక గులసరాజు రమ్మని చెప్పి ఏనాడు పాలవిని మిగడవలే పాలవిని మిగడవలు పిల్లగండ్ల పెంచుతున్నది పొద్దుగాల సాటు బల్ల దించుతున్నది సాయంత్రం వేళలో.

0: పడుకుంట
1: వాళ్ళ సంసారం పాలు వంగినట్టు వంగంగో ఎంబడచ్చింది ఒక్క చూడు దాసి వేరే మంగమ్మ దేవా పాపి గంటల మన్ను పోయ్యా మాణిక్కాల దేవితోనేమన్నది ఓ తల్లి మాణిక్కాల దేవి అక్క కొడుకులు నీ కొడుకులు గారు నాకో అక్క బిడ్డలు నీ బిడ్డలు కాదు అక్క పిల్ల అక్కడికి రాదు చెల్లె పిల్ల చేతికి రాదు మరవన్న పిల్లగాళ్ళు నిన్నవ్వాని పిలుస్తున్నారవ్వా రేపగళ్ళ ఒక్క చూడు కొడుకులు పెరిగి పెద్దోళ్ళైనాక మమ్మలగన్న తల్లి కాదంటారవ్వా మరి ఏనాడు ఒక్క చూడు ఇంటోళ్ళు కావాల మంటి పని కంటారు గర్భాన పుట్టిన కొడుకులు కావాల నీకు బలం ఉంటది తల్లి నీ భర్త నీతోని మాట్లాడతలేడు నేను కళ్ళతో చూస్తున్నా నాకు బాధ అనిపిస్తుందవ్వా ఆ పిల్లగాళ్ళు దూరం అయితే నీ భర్త నీతోని మాట్లాడతాడే పిల్లగాండ్ల మీద ఒక్క చూడు లేని పాపం ఓడి కట్టి సీర చెంపి నువ్వు రైక చెంపి నువ్వు పాపం చెప్పి పట్టి బాధ పెట్టి రాజుతో చెప్పుకుంటే మొగోనికి ఏ మాట చెప్పిన కోపం రాదు ఈ మాట చెప్తే కోపం పిల్లగాండ్ల ప్రాణం తీస్తానంటే పులగాండ్ల చూస్తే సాదుకున్నాడు కాబట్టి వాళ్ళ పానం తీయడం అతనికి కోపం రాదు గడ్డి కోళ్ళ విలిసి దర్బాటువంటి తలుపు రెక్కల సాడు కొంచెం అని పిల్లగాండ్లు ఎరగనట్టు లోకి ఎరగ

0: నేను బతకలేను, శ్రీరో అంగీతం రైకో అంగీతం నాదా, నన్ను పాపం చేయమని నీ కొడుకులు పట్టి బాధ పెట్టిల్లయ్యా.
1: అయినా ఆడదాని మాట ఆలకించినడు ఇవలు రాజా తులశంగ మారాడు. ఎంత మోసం అయ్యే శ్రీ, నా కొడుకులు ఒక్కయుడు ఇంత పాపాన్ని కొడిగట్టుకున్నారు, ఇప్పుడే వెళ్ళిపోయి ప్రాణం తీస్తున్నాడు. మాణిక్కాలదేవి వద్దని చెప్పింది. వెంటనే రాజు ఒక్కయుడు కాయగోత కటికోళ్ళ విలిసిండు. తలపురెక్కల సాడుకు చంద్రవేదం చేతికి చేనాడు ఉసుకు కావలి పెట్టిండో. అయ్యలారా, ఇటువంటి మాట పిలగాన్లకు తెలుగు జరిగినట్టు పిలగాన్లు లోగిళ్ల కత్త వల్ల ప్రాణం పోతుండే. గుణచారి కింద ఒక్క దాసి వృగం చేసింది, దాసి పూలవాతి చూసింది, 60 ఏండ్ల బంటు కొడక మీ ప్రాణం పోతదిరా. ఆ గోసా కన్న తల్లి ఒక్క చూడు పేరు నిలబడి కొడుక అని చెప్పి ఆ తల్లి కత్తదట చదువు. ఏనాడు ఒక అడ్డగోడకు రాత రాసింది, కొడుక మీ చిన్నమ్మ మీ మీద పాపం ఒడి కట్టింది, మీ బాబు కాయగోత కటికొల్ల అటువంటి తలుపురెక్కల సాటుకు కావాలి ఉంచిండు. దర్వాజ దాడితే మీ ప్రాణం పోతుంది కొడుక, ఏ రాజ్యం అన్న ఏ దేశం అన్న ఎల్లి పొమ్మని. ఎప్పుడైతే దాసి పూలవాతి రాసిందో అటువంటి ఆ తల్లి ఎరగనట్టు అక్కడ ఉండని గాని పిలగాళ్ళకు బడి షుట్ అయిపోయినాక ఇద్దరన్నదమ్ములు పల్లెకెళ్ళి ఆగో సంబరపడుకుంటా సంతోషపడుకుంటా మా చిన్నమ్మ మాకు అన్నం పెడుతుంది, మా తండ్రి మమ్మల్ని ఆలిత్తరపు ఆడిత్తరని చెప్పి ఆట ఆడుకుంటా పాట పాడుకుంటా.

చేసిండు అన్న. అదిగో చూడు సిన్నమ్మ, మన మీద లేని పాపం ఓడి కట్టిందాట. మన నాన్న ఒక్క చూడు సిన్నమ్మ మాట పాటు పట్టుకొని అన్నారా, ఒక్క కాయగోత కట్టుకొల్ల తలుపు రెక్కలు సాటుకుంచిండాట అన్న. తెలివలేక మనం దర్వాజ దాటితే నీ పానం పోతే నా పానం పోతే, మరి కన్నది మన తల్లి.

తల్లి కడుపుల పడుతుంది అన్న, ఆవులు గోవులు వెళ్ళి కత్తున్నాయి అన్న, ఈ పొద్దుకూకే టైం లోపల అన్న, ఇటువంటి కన్న పుట్టిన గ్రామ దేవగిరి పట్నం వదిలిపెట్టి అన్న, మనం ఏ రాజ్యం పోదాం, ఏ దేశం పోదాం. ఆనాడు పిలగాండ్లు అన్న ముఖం తమ్ముడు చూసి, తమ్ముని ముఖం అన్నగాడు చూసి, నాకు ఒక కంటికే ధర కన్నీరు తీసుకుంటా.

అన్నా మనకు తల్లి తోడబుట్టినోళ్ళు సిన్నవ్వలున్నారని సిన్నవ్వలింటికి వెళ్ళిపోదావా, అన్నా మన తల్లి తోడబుట్టినోళ్ళు మేనమావలున్నారని మేనమావలింటికి వెళ్ళిపోదావా, మన తల్లిని కన్న తల్లి మనకు అమ్మమ్మ ఉన్నదని అన్నా మన అమ్మగారింటికి వెళ్ళిపోదామే, గవ్వలంటి కండ్లకు రవ్వలోల సినుకులు అడుపుతున్నారు భగవంత ఈ బాధ రావద్దు, నాగో మన తల్లి మనకుంటే మనకి బాధ ఉండకపోవును, అందుకే అంటారు అన్నా తల్లి లేకపోతే తలము లేదంటారు అన్నా పొట్టగా.

వెళ్ళి పక్షులు బయటికి వెళ్ళిపోతే ఎంత బాధపడతాయో, ఆ పట్నంలోకి వెళ్ళి పిల్లగాన్లు బయటికి వెళ్ళిపోవటానికి కంట కన్నీరు తీస్తున్నారు. విల విల విల విల విల విల విల విల విల విల ఏనాడు దాంట్లో ఆడుతున్నారు. అన్న ముఖం తమ్ముడు చూసుకుంటా, తమ్ముని ముఖం అన్నగాడు చూసుకుంటా. అన్న మనం దేవగిరి పట్నం, మన తల్లి గారి పట్నం, మన తండ్రిని వదిలిపెట్టి ఎట్లా పోదామని నాకు కంటికే ధర భూమికే ధర కన్నీరు తీసుకుంటా. అందుకే అంటారు అయ్యా బాధ ఉన్నోళ్ళకి బాధ సంగతి ఏర్పాటు, సుఖం ఉన్నోళ్లతోని బాధ చెప్పుకుంటే అర్థం కాదంటారు. ఈడికెళ్ళి పోతే పిల్లగాళ్ళకి ఇక వనవాసం. ఆగో ఇటువంటి చూసినవా గుణచారి ఒగ్గు కథ. ఆగో మంగళో మా దేవరా.

మీరింతవరకు జానపద సంగీత కార్యక్రమంలో గుణాచారి కథ ఒగ్గు కథ రెండో భాగం వినిపించారు శ్రీ ధీకుండ మనోజ్ కుమార్ బృందం వారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడొక వాణిజ్య ప్రకటన.

0: Open University presents Education at Your Doorstep, a program of learning for everyone.
1: Now you listen a radio lesson on the topic Gene Mutation and Recombinant Technology for the students of BSc third year, fifth semester in the subject Botany. The resource person is Dr. R. Sunil Kumar.
2: Iroju manamu fifth semlo BSc topic in gene and mutations and DNA recombinant technology. మనం ముఖ్యంగా జీన్ గురించి చర్చించుకున్నట్లయితే, జీన్ ఈజ్ ఎ సెగ్మెంట్ ఆఫ్ ద డిఎన్ఏ దట్ కంటైన్స్ ద ఇన్స్ట్రక్షన్ ఫర్ ద మేకింగ్ ఏ స్పెసిఫిక్ ప్రోటీన్ ఆర్ ఆర్ఎన్ఏ మాలిక్యూల్. ఇక్కడ మనకు జీన్స్ తీసుకున్నట్లయితే ఇట్ డిటర్మైన్స్ ద ఆర్గానిజం అండ్ ట్రైట్స్ సచ్ ద ఐ కలర్, హైట్ అండ్ సక్సెస్బిలిటీ ద సమ్ ఆఫ్ ద డిసీజ్. వాట్ టైప్స్ ఆఫ్ ద జీన్స్? ఇక్కడ మనం జీన్ రకాలు జీన్ తీసుకున్నట్లయితే, స్ట్రక్చరల్ జీన్స్ కోడ్ ఫర్ ద ప్రోటీన్స్ దట్ ఫ్రమ్ ద సెల్లార్ స్ట్రక్చర్ అండ్ ఎంజైమ్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ మనకు దేనికి ఉపయోగపడతాయండి? ప్రోటీన్స్ మనం సెల్లార్ స్ట్రక్చర్ ఎంజైమ్స్ను ప్రొటెక్షన్ చేస్తానికి ఉపయోగపడతాయి. రెగ్యులేటర్ జీన్స్ ఇంపార్టెంట్. మెయిన్లీ ది కెన్ కంట్రోల్ ద యాక్టివిటీ ఆఫ్ ద అదర్ జీన్స్. రెగ్యులేషన్ చేస్తానికి, కంట్రోలింగ్ చేస్తానికి ఉపయోగపడే జీన్స్నే రెగ్యులేటర్ జీన్స్ అంటారు. హౌస్ కీపింగ్ జీన్స్, దీస్ ఆర్ ద ఎసెన్షియల్ ఫర్ ద బేసిక్ సెల్లార్ ఫంక్షన్స్ and are the always active. ivanni active chestaniki these are the three types of the genes: structural genes, regulator genes, housekeeping genes. What are the gene expression? Gene expression, they can involves the two main process. One is the transcription, next one is the translation. Anuvadamu anuvartanam. Transcription ante endi? Manaku ikkada DNA is copied into the messenger RNA. DNA deni nunchi form aitundi? DNA nunchi కాపీ నుంచి మనకు ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది. ఇది దీని దిస్ ఆర్ ఆల్సో ప్రాసెస్ ఇస్ ఆల్సో కాల్డ్ ఎస్ ద ట్రాన్స్క్రిప్షన్. మెయిన్లీ ఇక్కడ దిస్ ఆర్ ద ఇన్వాల్వ్ ఇన్ ద డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైమ్. ఇక్కడ డిఎన్ఏ పాలిమరేజ్ ఎంజైము ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి మనకు ట్రాన్స్క్రిప్షన్ అనేది జరుగుతుంది. ట్రాన్స్లేషన్, ఎంఆర్ఎన్ఏ యూజ్డ్ బై ద రైబోజోమ్స్. మెయిన్ మనకు ఎంఆర్ఎన్ఏ నుంచి రైబోజోమ్స్ ఫామ్ అయితేనే, మనకు ఎంఆర్ఎన్ నుంచి రైబోజోమ్స్ ఫామ్ అండ్ సింథసిస్ ప్రోటీన్స్ ఫామ్ అవుతుంది. అంటే ఏంది? ప్రోటీన్ సింథసిస్ జరిగినట్టు లెక్కండి. ప్రోటీన్ సింథసిస్ జరిగిందని మనకు డిఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, డిఎన్ఏ టు ది కెన్ ఫామ్ ద ఎంఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ టు ది కెన్ ఫామ్ ద ప్రోటీన్స్. దీస్ టోటల్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎస్ ద ప్రోటీన్ సింథసిస్. ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్, ఇవి రెండు జరుగుతాయి కాబట్టి జీన్ ఎక్స్ప్రెషన్ అనేది ప్రాసెస్ అవుతుంది. అదేవిధంగా మ్యుటేషన్స్, ఉత్పరివర్తనాలు. ఉత్పరివర్తనాలు అనే మాట ఇస్ ఆర్ ద ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద హ్యూగో డ్రీవీస్. ఓకే, ఇస్ ఆర్ ద ఎస్పెషల్లీ ది కెన్ సీన్ టు ద, ఈయన ఎక్కడ చూసిండు? ఈయన బటానీ మొక్కల్లో మాత్రమే ఉత్పరివర్తనాలను అబ్జర్వ్ చేసినాడు. మ్యుటేషన్, వాట్ ఇస్ ద టైప్ ఆఫ్ ద మ్యుటేషన్? మ్యుటేషన్ అనగా ఏంది? ఇస్ ఏ పర్మనెంట్ చేంజ్ ఇన్ ద డిఎన్ఏ సీక్వెన్స్ ఆఫ్ ద ఆర్గానిజం. ఇట్ కెన్ అక్కర్ అండ్ న్యాచురల్లీ ఆర్ టు ఇండ్యూస్డ్ బై ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. మనకు ఇది ఇక్కడ మనకు జీన్లో చేంజ్ జరుగుతానికి ఉపయోగపడటానికి మ్యుటేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ది కెన్ ఎఫెక్ట్ ద ఔటర్ ఫ్యాక్టర్స్ ఉపయోగపడతాయి, ఇన్నర్ ఫ్యాక్టర్స్ కూడా మనకు దీని మీద పనిచేయడానికి ఉపయోగపడుతుంది ఈ మ్యుటేషన్స్లో. ఔటర్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంది? టెంపరేచర్, నెక్స్ట్ వన్ హ్యూమిడిటీ. ఇవి మనకు కొన్ని ఈ కారణాలు బాయ ఎక్స్పెక్ట్ ఎస్ ద ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఆల్సో ది కెన్ మే కంట్రోల్డ్ బై ద, ది కెన్ ఎఫెక్ట్ బై ద మ్యుటేషన్స్. మనకేంది? ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, మన ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ కూడా ఉపయోగపడతాయి. ఓకే, మ్యుటేషన్స్ కెన్ హ్యావ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. ఎట్లా ఇవి ఆర్గానిజమ్స్ని ఎట్లా ఎఫెక్ట్ చేస్తాయి? బెనిఫిషియల్ మ్యుటేషన్స్. ఇక్కడ మన ఎన్హాన్స్ ద సర్వైవల్, అడాప్టేషన్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అండ్ బ్యాక్టీరియా. బెనిఫిషియల్ మ్యుటేషన్లో మనకు ఎన్హాన్స్ ఆఫ్ ద సర్వైవల్ ఆర్ ద అడాప్టేషన్. హార్మ్ఫుల్ మ్యుటేషన్స్ కూడా ఉంటాయండి. హార్మ్ఫుల్, వీటి వల్ల చాలా హాని కలుగుతుంది. ఎస్పెషల్లీ కాజ్ ఆఫ్ ద జెనెటిక్ డిసీజెస్, ఎస్పెషల్లీ సికిల్ సెల్ ఎనీమియా, నెక్స్ట్ వన్ ఇస్ ద క్యాన్సర్, ఓకే, డౌన్ సిండ్రోమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ద, వీటి వల్ల మనకేమైంది? హార్మ్ఫుల్ మ్యుటేషన్స్, వీటి వల్ల మనకు చాలా ఎఫెక్ట్ పడుతున్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ద క్యాన్సర్? క్యాన్సర్ ఈజ్ ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. అంటే మనకు ఇక్కడ సెల్స్ యొక్క గ్రోత్ అనేది పర్టికులర్ లేదు.

లేకుండా కంటిన్యూగా గ్రోత్ కావటమే ఇస్ టైప్ ఆఫ్ ద క్యాన్సర్, అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ ద సెల్స్. ఇక్కడ దీస్ ఆర్ ఆల్ ఆర్ అండర్ కమ్స్ టు ద హార్మ్ఫుల్ మ్యుటేషన్స్. నెక్స్ట్ వన్ ఇస్ ద న్యాచురల్ మ్యుటేషన్స్. ఇవేంది, దెర్ ఇస్ నో సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఆర్గానిజం. వీటి వల్ల మనకు ఆర్గానిజంకు ఎఫెక్ట్ ఉండవు, ఉపయోగం ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద బెనిఫిట్స్, యూజెస్ నాట్, దెర్ ఇస్ నో యూజ్, దెర్ ఇస్ నో అన్యూజ్. ఇకో ఇట్స్ ఆర్ ద మీజ్ ఆర్ ద హార్మ్ఫుల్ మ్యుటేషన్, న్యాచురల్ మ్యుటేషన్స్. టైప్స్ ఆఫ్ ద మ్యుటేషన్, ఉత్పరివర్తనాల రకాలు తీసుకున్నట్లయితే, పాయింట్ మ్యుటేషన్, ఇది మన పాయింట్ మ్యుటేషన్ అండ్ మెయిన్గా ఏ సింగిల్ న్యూక్లియేటెడ్ చేంజ్. ఇక మనకి ఇక్కడ ఏంది, న్యూక్లియోటైడ్లో సింగిల్ చేంజెస్లో ఉపయోగపడుతుంది. పాయింట్ ఇస్ ద పర్టికులర్ ప్లేస్లో మాత్రమే చేంజ్ అయ్యింది. ఫర్ ఎగ్జాంపుల్ సబ్స్టిట్యూషన్, ఇన్సర్టేషన్, డిలీషన్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ డిలీషన్ అనుకో, ఒక క్రోమోజో నుంచి కొంత భాగం కోల్పోవటమే డిలీషన్. అదేవిధంగా తీసుకున్నట్లయితే ఇన్సర్టేషన్, ఒక క్రోమోజో నుంచి కొంత భాగం వచ్చి చేరటమే ఇన్సర్టేషన్. సబ్స్టిట్యూషన్, ఒకదాని ప్లేస్లో ఇంకో దాన్ని కావటం. ఇది విధంగా మనకు పాయింట్ మ్యుటేషన్స్ అనేవి ఉంటాయి. ఫ్రేమ్ షిఫ్ట్ మ్యుటేషన్స్, కూడా మనకి ఇన్సర్టేషన్. ఇక్కడ కూడా మనకు ఇన్సర్టేషన్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ ద డిలీషన్ ఆఫ్ ద న్యూక్లియోటైడ్స్, షిఫ్టింగ్ ఆఫ్ ద రిగార్డింగ్ ఆఫ్ ద ఫ్రేమ్ మెయిన్ ఇదర్ మనకు విధంగా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా తీసుకున్నట్లయితే మిస్సెన్స్ మ్యుటేషన్స్, మనకు మిస్సెన్స్ మ్యుటేషన్స్ కూడా మనకు ఇంపార్టెంట్ ఏంది, ఇవి కూడా మనకు ఒక పర్టికులర్ ప్లేట్లో ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కు ఉపయోగపడతాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే నాన్ సెన్స్ మ్యుటేషన్, ఈ మ్యుటేషన్స్ కూడా దట్ క్రియేట్ ద స్టాప్ కోడాన్ అండ్ ద ప్రివెంట్లీ ఎండింగ్ ఆఫ్ ద ప్రోటీన్ సింథసిస్. మనకు ప్రోటీన్ సింథసిస్ను రెగ్యులేట్ చేస్తానికి కూడా నాన్ సెన్స్ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకు వాట్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ద మ్యుటేషన్స్ తీసుకు ఇన్ యూజెస్ ఆఫ్ ద మ్యుటేషన్, మెడిసిన్ అండ్ జెనెటిక్ రీసెర్చ్లో యూజెస్ మనకు మ్యుటేషన్స్ ఉపయోగపడుతుంది. జీన్ థెరపీ, సైంటిస్ట్ ఆల్సో దే కెన్ కంట్రోల్ బై ద మ్యుటేషన్ కరెక్ట్ జెనెటిక్ డిజార్డర్స్ రిప్లేసింగ్ ద మాడిఫైయింగ్ ద సమ్ ఆఫ్ ద జీన్స్, క్రిప్సర్ జీన్స్, క్యాస్ జీన్స్. మనకు జీన్ థెరపీలో నవడేస్ ఈ జీన్ థెరపీలో మనకు క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవన్నీ ఉపయోగిస్తానికి ఉపయోగిస్తారు. క్యాన్సర్ ట్రీట్మెంట్, ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ మ్యుటేషన్ దట్ కాజ్ ద క్యాన్సర్ హెల్ప్ ద డెవలప్ ద టార్గెటెడ్ థెరపీస్ లైక్ పర్సనలైజ్డ్ మెడిసిన్ అండ్ ఇమ్యూనోథెరపీస్ మెడిసిన్. నెక్స్ట్ వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మనకు ఈ మ్యుటేషన్స్ ఉపయోగిస్తారండి. వ్యాక్సిన్ డెవలప్మెంట్లో వ్యాక్సిన్ ఎస్పెషల్లీ మ్యుటేషన్స్ ఇన్ వైరస్ ఆర్ స్టడీ టు డెవలప్ ద ఎఫెక్టివ్ వ్యాక్సిన్. నవడేస్ మోస్ట్ ఆఫ్ ది కరోనా వ్యాక్సిన్, ఇది కూడా మనకు వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మనకు మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా డ్రగ్ రెసిస్టెన్స్, ఇవి మనకు డ్రగ్ రెసిస్టెన్స్ కూడా మ్యుటేషన్స్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్ ఆల్సో దే హెల్ప్ రీసెర్చెస్ డెవలప్ యూ న్యూ యాంటీబయాటిక్స్ ప్రొడ్యూస్ చేస్తాయని కూడా వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. డ్రగ్ రెసిస్టెన్స్లో కూడా మనకు ఈ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా అగ్రికల్చర్ క్రాప్స్ అండ్ ఎక్స్పెన్స్ ద క్రాప్ ఇంప్రూవ్మెంట్లో కూడా మనకు మ్యుటేషన్స్ అనేవి పెడతాయి. మ్యుటేషన్ బ్రీడింగ్ టెక్నాలజీ, ఇక్కడ మనకు విటమిన్ డి, విటమిన్ ఏ అండ్ ద గోల్డెన్ రైస్ ప్రొడ్యూస్ చేస్తానికి, బీటా కెరోటిన్ ప్రొడ్యూస్ చేస్తానికి కూడా మనకు ఇక్కడ మ్యుటేషన్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా పెస్ట్ రెసిస్టెన్స్ కూడా వచ్చేస్తాయి. క్రాప్స్ జెనెటికల్లీ మాడిఫైడ్స్ బెనిఫిషియల్ మ్యుటేషన్ రెసిస్టెన్స్ కూడా రెడ్యూస్ ఇన్ ద పెస్టిసైడ్స్ కంట్రోల్ చేస్తానికి కూడా మ్యుటేషన్స్ ఉపయోగపడతాయండి. అదేవిధంగా ఇంప్రూవ్డ్ ద లైవ్ స్టాక్, మనకు లైవ్ స్టాక్స్ కూడా ఇంప్రూవ్ చేస్తానికి కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఇండస్ట్రియల్ అండ్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్, మనకు ఇండస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ అప్లికేషన్ ఆల్సో వన్ ఆఫ్ ద మ్యుటేషన్ ఆల్సో దే కెన్ యూజ్ ఫర్ ద ఇండస్ట్రియల్ అప్లికేషన్. మనకి ఏంటి ఇండస్ట్రియల్ అప్లికేషన్, బయోటెక్నాలజీ ఎంజైమ్ ప్రొడక్షన్ చేస్తానికి కూడా మనకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా బయో రెమిడియేషన్, మ్యూటెంట్ బ్యాక్టీరియా అండ్ ఇంజనీర్ ద డిగ్రేడ్, మనకు మెయిన్గా బయోడిగ్రేషన్, మన డిగ్రేడింగ్ ఆఫ్ ద పొల్యూటెంట్స్, మన దే కెన్ రిమూవ్ ఆఫ్ ద పొల్యూటెంట్స్ రిమూవ్ చేస్తానికి కూడా మనకు ఇక్కడ ఉపయోగపడతాయి. ప్లాస్టిక్ రెమెడీస్, మనకు టాక్సిక్ వేస్ట్ని కూడా రిమూవ్ చేస్తానికి ఉపయోగపడుతుంది. సింథటిక్ బయాలజీ ఆల్సో ఇది వన్ ఆఫ్ ద యూజెస్ ఆఫ్ ద మ్యుటేషన్స్. నెక్స్ట్ ఎవల్యూషన్ అండ్ ద సైంటిఫిక్ రీసెర్చ్, మనకు దేనికి ఉపయోగపడుతుంది, అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎవల్యూషన్ అంటే మనకు ఎట్లా పరిణామం చెందిందని తెలుసుకోవడానికి కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. న్యాచురల్ సెలెక్షన్, నెక్స్ట్ సైంటిస్ట్ హెల్ప్ ద జెనెటిక్ బేస్ ఆఫ్ అడాప్టేషన్ డైవర్సిటీ. నెక్స్ట్ వన్ ఇస్ ద మోడల్ ఆర్గానిజమ్స్, ఇక్కడ మనకు మోడల్ ఆర్గానిజం ఎస్పెషల్లీ మ్యుటెంట్స్ ఆర్గానిజమ్స్ ఆల్సో మెయిన్లీ మనకు ఎక్కువ మ్యుటేషన్ దేంట్లో చేస్తానికి ఉపయోగిస్తాం మోడల్ ఆర్గానిజమ్స్లా, మైస్, ర్యాట్స్, ఇక్కడ మనకు ఫ్రూట్ ఫ్లైస్ను కూడా మనం ఎక్కువ ఉపయోగిస్తాం. డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్లో కూడా మనకు మ్యుటేషన్స్ ఉపయోగిస్తారండి. ఇక్కడ జెనెటిక్ వేరియేషన్స్ కాజ్డ్ బై ద మ్యుటేషన్ హెల్ప్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తానికి డిఎన్ఏ ఫింగర్ ప్రింట్లు కూడా మ్యుటేషన్స్ అనేవి ఉపయోగపడతాయి. అదేవిధంగా జెనెటిక్ ఇంజనీరింగ్లో మనకు రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ఎట్లా ఉపయోగపడుతుంది, మెయిన్లీ జెనెటిక్ ఇంజనీరింగ్ రీకాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ ద బోత్ ఆర్ ద సేమ్. ఇట్ ఇన్వాల్వ్స్ ద మాడిఫైయింగ్ అండ్ ఆర్గానిజం జెనెటిక్ మెటీరియల్ బై ఇంట్రడ్యూస్డ్ బై

0: ఫారెన్ డిఎన్ఏ. ఇక్కడ మనం ఏం చేస్తాము, ఒక డిఎన్ఏ ఫారెన్ డిఎన్ఏ పర్టికులర్ ఒక డిఎన్ఏ దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం అనమాట. ఆ పర్టికులర్ జీన్స్ ని ఇన్సర్ట్ చేయటం వల్ల వాటి యొక్క లక్షణాలు అనేవి మనకు క్రాప్ ప్రొడక్టివిటీ, హై క్రాప్ ప్రొడక్టివిటీ ప్రొడ్యూస్ చేయడానికి అనేది ఉపయోగపడతామండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంటెలిజెంట్ ఫారెన్ డిఎన్ఏ ఇట్ ఇస్ వైడ్లీ యూజ్ ద మెడిసిన్ అగ్రికల్చర్ రీసెర్చ్ పర్పస్ లో కూడా ఉపయోగిస్తారు. డిఎన్ఏ టెక్నాలజీ తీసుకున్నట్లయితే ఐసోలేషన్ ఆఫ్ ద జీన్ ఆఫ్ ఇన్సర్ట్ ఎక్స్ట్రాక్టింగ్ ఆఫ్ ద డిజైర్డ్ జీన్ ఫ్రమ్ ద డిఎన్ఏ సోర్స్. మనకు ఎక్స్ట్రాక్ట్ చేస్తాం ఒక డిఎన్ఏ ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని మనం ఒక దాంట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తాం. అదేవిధంగా కట్టింగ్ ఆఫ్ ద డిఎన్ఏ విత్ ద రిస్ట్రిక్షన్ ఎండ్ మనకు రిస్ట్రిక్షన్ ఎండో న్యూక్లియస్ మనకు ఆర్ఈ మనకు దేనికి ఉపయోగపడుతుందండి ఎక్కువ, ఒక పర్టికులర్ సైట్ లో కట్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిఎన్ఏ పార్టికల్ ఉందనుకోండి, దాంట్లో ఒక పర్టికులర్ సైట్ లో కట్ చేసి దాంట్లో మనం డిఎన్ఏ పార్టికల్స్ ను ఇన్సర్ట్ చేస్తాం. అదేవిధంగా ఇన్సర్టేషన్ ఇన్ టు వెక్టార్, ఇప్పుడు మనం పర్టికులర్ ఫారెన్ డిఎన్ఏస్ కట్ చేసినాక ఏం చేస్తాం, ది కెన్ ఇన్సర్ట్ ద ఇన్ వెక్టార్స్. ఇక్కడ వెక్టార్స్ కూడా మనం ఏ టైప్స్ ఆఫ్ ద వెక్టార్స్ ఉపయోగిస్తాం, ప్లాస్మిడ్స్ కానీ ఫేజ్మిడ్స్ కానీ నెక్స్ట్ వన్ బ్యాక్టీరియో ఫేజెస్ కానీ వీటిని ఉపయోగించి ఇన్సర్ట్ చేస్తానికి మనకు ఉపయోగిస్తామండి. ఇక్కడ మెయిన్గా దిస్ ఆర్ ద ఇన్సర్ట్ ఆఫ్ ద వెక్టార్ జీన్స్ ఇన్సర్టెడ్ ఇన్ ద ప్లాస్మిడ్ ఇన్ ద వైరల్ వెక్టార్స్. ఇక్కడ మనకు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ టు ద హోస్ట్ సెల్స్, మనకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ ద రికాంబినెంట్ డిఎన్ఏ ఇస్ ద ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద బ్యాక్టీరియల్ అండ్ యూకారియోట్ సెల్స్ కూడా ఉపయోగిస్తుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద సెలక్షన్ ప్రాసెస్, స్క్రీనింగ్ అండ్ సెలక్షన్. ఇక్కడ మనకు ఎన్నే వినక ఐసోలేషన్ చేస్తాం, కట్ చేస్తాం, ఇంట్రడ్యూస్ మన దగ్గర ఇంట్రడ్యూస్ ద పర్టికులర్ వెక్టార్, అక్కడ పోయినాక నెంబర్ ఆఫ్ కాపీస్ ప్రొడ్యూస్ అయితే ఈ నెంబర్ ఆఫ్ కాపీస్ అయినా మనం అందులో కూడా మనం ఏం చేస్తాం, ది కెన్ సెలెక్ట్ ద స్క్రీనింగ్ ఆఫ్ ద పర్టికులర్ పార్టికల్స్. ఇక్కడ మనం ఏం చేస్తాం, ఐడెంటిఫై ద సెల్స్ హ్యావ్ ద సక్సెస్ఫుల్లీ ఇన్కార్పొరేటెడ్ ద రికాంబినెంట్ డిఎన్ఏ ఎక్స్ప్రెషన్స్ అండ్ ప్రొడక్షన్. ద జీన్ ఎక్స్ప్రెషన్స్ ద ప్రొడ్యూస్ ద ప్రోటీన్స్ లైక్ ద ఇన్సులిన్, నెక్స్ట్ వన్ ఇస్ ద గ్రోత్ హార్మోన్స్, వ్యాక్సిన్స్, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తానికి మనకు ఇది మనకు ఒక ఆర్డిఎన్ఏ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తారు. మనకు మెయిన్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మనం దేంట్లో ఉపయోగిస్తారు, మెడిసిన్స్ ద ప్రొడక్షన్ ఆఫ్ ద ఇన్సులిన్, నెక్స్ట్ వన్ జీన్ థెరపీ, వ్యాక్సిన్ డెవలప్మెంట్, క్యాన్సర్ ట్రీట్మెంట్లో కూడా మనకు మెడిసిన్స్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీని యూజ్ చేస్తున్న నేవడేస్. అగ్రికల్చర్ జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్, జెనెటికల్లీ మాడిఫైడ్ క్రాప్స్లో మనం జిఎం క్రాప్స్ని ప్రొడ్యూస్ చేస్తున్నాండి, బీటీ బ్రింజల్, బీటీ కాటన్, అదేవిధంగా తీసుకున్న గోల్డెన్ రైస్, ఓకే ఫ్లవర్ సావర్ టమాటో. గోల్డెన్ రైస్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు గోల్డెన్ రైస్ ఆల్సో ఇస్ ద డెవలప్డ్ బై ద ఇంగోప్యాట్రికస్. ఇన్ ఇంగోప్యాట్రికస్ అని శాస్త్రవేత్త మెయిన్ ఇంపార్టెంట్ ఏంది, ఇక్కడ వైటమిన్ ఏను ప్రొడ్యూస్ చేస్తానికి, బీటా కెరోటిన్ ప్రొడ్యూస్ చేస్తానికి మెయిన్గా మనకు ఉపయోగపడేది మనకి ఇక్కడ గోల్డెన్ రైస్ ఉపయోగిస్తుంది. ఆ ఫ్రూట్ రైపనింగ్లో ఔటర్ స్ట్రక్చర్ త్వరగా పాడవకుండా ఉండడానికి నవడేస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ ఆర్ ది కెన్ యూజ్ ఫర్ ద ఫ్లేవర్ సావర్ టమాటో. బీటా కెరోటిన్, గోల్డెన్ రైస్, మనకు బీటీ కాటన్, బీటీ బ్రింజల్ కూడా మనకి దేనికి ఉపయోగిస్తుంది, మనకు హై ప్రొడక్టివిటీని ప్రొడ్యూస్ చేస్తానికి, ఎస్పెషల్లీ ఇన్సెక్ట్ రెసిస్టెన్స్ను ప్రొడ్యూస్ చేస్తానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు జీన్, నెక్స్ట్ మ్యుటేషన్, మనకు జెనెటిక్ ఇంజనీరింగ్ తీసుకున్నట్లే ఫోర్సెనిక్ సైన్సెస్, డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ఉపయోగపడుతుంది. మెయిన్గా ఆర్డిఎన్ఏ టెక్నాలజీ మనం మెయిన్ ఇంపార్టెంట్ ఇస్ ద ది కెన్ ప్రొడ్యూస్ ద డిసీజ్ రెసిస్టెన్స్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తానికి ఉపయోగపడుతుంది. జెనెటిక్ థెరపీలు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ ఇస్ ద క్రైమ్ ఇన్వెస్టిగేషన్ తెలుసుకోవడం ఉపయోగపడుతుంది. ఫోరెన్సిక్ సైన్స్లో ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనకు మెయిన్గా హై ప్రొడక్టివిటీ ప్లాంట్స్ ప్రొడ్యూస్ చేస్తానికి, క్రాప్ ప్రొడక్టివిటీ ఆల్సో దెర్ ఇస్ వెరీ హై అమౌంట్ ఆఫ్ ద క్రాప్ ప్రొడక్టివిటీ. ఈ విధంగా మనకు ఆర్డిఎన్ఏ టెక్నాలజీని ఉపయోగించి మనం నాణ్యమైన పంటలను ఉత్పత్తి చేయవచ్చని ఆర్డిఎన్ఏ టెక్నాలజీ ద్వారా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.
1: యూ హ్యావ్ లిసన్డ్ ఏ రేడియో లెసన్ ఆన్ ద టాపిక్ జీన్ మ్యూటేషన్ అండ్ రికాంబినెంట్ టెక్నాలజీ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ బీఎస్సీ థర్డ్ ఇయర్ ఫిఫ్త్ సెమిస్టర్ ఇన్ ద సబ్జెక్ట్ బాటనీ. ద రిసోర్స్ పర్సన్ ఈజ్ డాక్టర్ ఆర్ సునీల్ కుమార్.
2: ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, దట్ వాజ్ ఎ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్, బ్రాట్ టు యూ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో లిజనర్స్, ఇట్స్ బై. Till our next radio lesson.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ సాయంకాలం 6:30 లండన్లో న్యూజిలాండ్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న ఉమెన్ ఐసీసీ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమం. సమస్యాత్మక భూములను సారవంతం చేయడమేలా, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య గారి సలహాలు సూచనలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం. కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు, ఈ అంశం గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. 8:03 కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారిచే సమర్పణ. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 లైవ్ కామెంటరీ ట్రాన్స్మిటర్లపై ఐసీసీ T20 విమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతుంది. ఇక 9:30 న్యూస్ అండ్ ఏఆర్ యాప్పై కంట్రీ వైడ్ ఇన్సైట్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల్లో రేపు 6:10 భావన కార్యక్రమంలో శాంతి గురించి చిట్యాల రవీందర్ గారి ప్రసంగం. 6:15 భక్తిరంజనిలో లక్ష్మీస్తుతి. 6:35 పొలం పనులు. 7:00 రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు ఆర్ లక్ష్మీనారాయణ. 7:15 ఉదయతరంగిణిలో సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన మొట్టమొదటి తెలుగు మహిళా జర్నలిస్టుగా పేరొందిన గౌండ్ల మల్లేశ్వరి గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఆ తర్వాత ఇది మన చట్టం శీర్షికన పోష్ యాక్ట్ గురించి డాక్టర్ మమతా రఘువీర్ ఆచంట గారితో పరిచయం. పరిచయకర్త శ్రీమతి ఐనంపొడి శ్రీలక్ష్మి. 8:30 ఉదయం కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ విఎస్ నారాయణన్ గారి వయలిన్ వాద్యం. 11:03 నాటకం ఒక నాటన నాటకం ప్రసారమవుతుంది. రచన సూరంపుడి శ్రీదేవి గారు. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రతి గారు. సహకారం జంగా అనిల్ కుమార్. 12:10 యువమణి తెలుగు కార్యక్రమాలు. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 వనితలోకం. 2:30 వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్. సాయంకాలం ప్రసారాల్లో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో గుణచారి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. 3వ భాగం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిల్లో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం. కుందేళ్ల పెంపకం వివరాలు. 7:45 వికసిత్ భారత కేంద్ర ప్రభుత్వ జల్శక్తి మంత్రిత్వ శాఖ యొక్క జల్ జీవన్ మిషన్ 2.0 ఆధ్వర్యంలోని హర్ ఘర్ జల్ ప్రతి ఇంటికి నీరు పథకం గురించి సీనియర్ జర్నలిస్టు శ్రీ ఎంఎన్వి ప్రసాద్ గారి ప్రసంగం. 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఉర్దూలో ప్రాంతీయ వార్తలు.

0: www.gov.in.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మార్తి ఫణికుమార్. ముఖ్యాంశాలు. రాష్ట్ర సచివాలయంలో తొలి కాగితరహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంచయం హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. క్యూర్ పథకం కింద 100,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. వార్తల వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర తొలి డిజిటల్ కాగితరహిత మంత్రివర్గ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణారావు కూడా హాజరయ్యారు. కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య ఘర్షణల కారణంగా హైదరాబాద్లో రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. సంచయం హాస్టల్లో అవినీతి ఆరోపణలపై ఇరు పార్టీల నాయకుల వాగ్వాదాలు చోటు చేసినాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, మహమ్మద్ అజరుద్దీన్ గన్పార్క్ వద్దకు చేరుకుని 4 శాఖల్లో కొనుగోళ్ల ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉందని స్పష్టం చేస్తూ ప్రతిపక్షాల ఆరోపణలను నిరాధారమైనవిగా కొట్టిపారేశారు. మరోవైపు బీఆర్ఎస్ నాయకులు కేటీ రామారావు, టి హరీష్ రావు తెలంగాణ భవన్లో సమావేశమై రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, ప్రభుత్వ అవినీతిపై చర్చకు సిద్ధమయ్యారు. గన్పార్క్కు వెళ్లకుండా హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడంతో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీఆర్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాడ జరిగిన అనంతరం భద్రతా వలయాన్ని ఛేదించుకుని కాలినడకను వెళ్లేందుకు ప్రయత్నించిన హరీష్ రావుతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని సవాల్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ భవన్లో వేచి ఉన్నారని, కానీ మంత్రులు హాజరు కాలేదని రామారావు పేర్కొన్నారు. చర్చ కోసం గన్పార్క్కు వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావును, బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలో కోట్ల రూపాయల బకాయిలు బిల్లుల రూపంలో మొత్తం ఆర్థిక భారాన్ని మిగిల్చిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. గన్పార్క్ అమరవీరుల స్మారక చిహ్నం వద్ద ఈ గణాంకాలను తెలియపరుస్తూ ఉద్యోగులకు విద్యుత్ కొనుగోలుకు సంబంధించి 1,000 కోట్ల రూపాయల బకాయిల రూపంలో ఉన్నాయని జూపల్లి పేర్కొన్నారు. తన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తానని చెబుతూ మంత్రి బీఆర్ఎస్ నాయకత్వానికి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. రామచంద్రపురం సమీపంలోని బండ్లగూడ ప్రాంతాన్ని సందర్శించి పటాన్ చెరువు రైల్వే ట్రాక్ వెంట ఉన్న రైల్వే స్థలంలో నివసిస్తూ ఖాళీ చేయాలని నోటీసులు అందుకున్న పేద కుటుంబాలకు మెదక్ ఎంపీ రఘునందనరావు మద్దతు నిలిచారు. అక్కడ జరిగిన నిర్మాణాల అక్రమ స్వభావాన్ని అంగీకరిస్తూనే స్థానికులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు మానవతా దృక్పథంతో క్షేత్రస్థాయి పరిశీలనలు చేయాలని రైల్వే అధికారులను కోరారు. హైదరాబాద్కు చెందిన బయోటెక్నాలజీ అంకుర పరిశ్రమ, ఆక్యూ బయోసిస్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రిక్ సిడిఎఫ్డి టెక్నాలజీ ఇంక్యుబేటర్లో నెలకొని ఉన్న ఈ సంస్థ ఆటో ఇమ్యూన్ వ్యాధులు, చర్మ రుగ్మతులు, దీర్ఘకాలిక గాయాలకు చేసే చికిత్సా విధానాలను మెరుగుపరచడానికి కృత్రిమ మీద నానో టెక్నాలజీని వినియోగిస్తోంది. సోరియాసిస్, డెర్మటైటిస్ కోసం బీఓసియుజిఎల్, డయాబెటిక్ ఫుట్ అల్సర్ల కోసం ఏజెడ్బి కో అనే పేటెంట్ పొందిన 2 టాపికల్ ఫార్ములేషన్లు ఈ కంపెనీ ఆయుష్ ప్రమాణాలకు అనుగుణంగా బహిరంగ మార్కెట్లోకి విడుదల చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ 2 పార్టీలు నాయకులు పైకి కొట్లాడుకున్నట్లు నటిస్తున్నా లోపల కుమ్మక్కయ్యని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఇరువురు నేతల సవాళ్లపై మంత్రి స్పందిస్తూ గురుకుల టెండర్లు, రాష్ట్ర అప్పులు, మోదీ ప్రభుత్వం కేటాయించిన కేంద్ర నిధులపై చర్చించడానికి తేదీ సమయం వేదికను నిర్ణయించడానికి బీజేపీ సిద్ధంగా ఉందని రావాలని సవాలు విసిరారు.

బీఆర్ఎస్ పార్టీ దుందుడుగా వ్యవహరించడాన్ని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులే శ్రీనివాసరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆ పార్టీ బెదిరింపులకు కాంగ్రెస్ ప్రభుత్వం లొంగదని ఆయన స్పష్టం చేశారు. తిరిగి అధికారంలోకి వస్తామనే భ్రమలో ఉంటూ తమపై ఉన్న అవినీతి ఆరోపణలను ప్రస్తుత ప్రభుత్వంపై మోపడానికి ప్రయత్నిస్తున్న ప్రతిపక్ష నాయకులను మంత్రి పొంగులేటి విమర్శించారు. మంత్రులతో బహిరంగ చర్చకు దిగకుండా బీఆర్ఎస్ నాయకులు పారిపోయారని, వారి వ్యవహార శైలి ఈ విధంగానే కొనసాగితే ప్రతిపక్ష హోదా కూడా కోల్పోతారని పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఇన్నర్ రింగ్ రోడ్డుకు నిర్మాణానికి కావలసిన భూసేకరణ త్వరలో పూర్తి కానుండటంతో క్యూర్ పథకం కింద ఆ రోడ్డుకు ఇరుపక్కల 100,000 ఇందిరమ్మన్ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లను ఆహ్వానిస్తుందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఘోషామాల్లో జరిగిన ఒక డబుల్ బెడ్రూమ్ ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, పేదల కుటుంబాలను నగర శివార్లకు తరలించడం కాకుండా వారి పని ప్రదేశాలకు సమీపంలోనే గృహవసతి కల్పించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జూలై 8వ తేదీన కొత్త బస్టాండ్కు శంకుస్థాపన చేయనున్నారని నాగర్ కర్నూలు శాసనసభ సభ్యుడు కుచ్చుకుళ్ళ రాజేష్ రెడ్డి ప్రకటించారు. జిల్లా కేంద్రంలోని బస్ డీపో సమీపంలో నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడిన ఫెర్టిలైజర్ డీలర్పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంతో పాటు అతని లైసెన్సును రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ కెఐమౌతి తెలిపారు. ఈ పాస్ మిషన్ ద్వారా పొందిన 6,429 యూరియా బస్తాలను ధృవీకరించకుండా నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు విచారణలో తేలింది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సారాంశ సవరణను ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఖచ్చితంగా అనుగుణంగా నిర్వహించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా అధికారులను ఆదేశించారు. పాలకుర్తిలో క్షేత్రస్థాయి గణన ప్రక్రియను పరిశీలించిన ఆయన తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయడం కోసం ఇంటింటి సర్వేల సమయంలో బూతుస్థాయి అధికారులు నేరుగా బీఎల్ఓ యాప్ను వినియోగించగలని ఆదేశించారు. సకాలంలో పూర్తి చేసేందుకు కుటుంబ మ్యాపింగ్ ఫారం నమోదుపై సమగ్ర సాంకేతిక శిక్షణ అందించాలని ఆయన తహసీల్దార్ను ఆదేశించారు. నాగర్ కర్నూలు జిల్లా ఉరుకొండపేటలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, ఎస్పి సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అధికారులతో కలిసి ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లకు పరిశీలించారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో భద్రతకు భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు సంబంధించి సందేహాల నివృత్తి కోసం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్లు భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట ఒక ప్రకటనలో తెలిపారు. ఓటర్ల జాబితా సవరణ, ఓటర్ నమోదు తదితర అంశాలపై సందేహాలు ఉన్నవారు 9014049749 నంబర్కు ఫోన్ చేసి సమాచారం పొందవచ్చని సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాను ఆరోగ్య సేవల్లో అగ్రస్థానంలో నిలపాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ ఏంజెల్ల ఆల్ఫ్రెడ్ సిబ్బందికి పిలుపునిచ్చారు. వేములవాడ పట్టణంలోని బస్తీ దవాఖానా ఆయుష్మాన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గర్భిణీల నమోదును మొదటి త్రైమాసికంలోనే పూర్తి చేయాలని, సిజేరియన్ సంఖ్యను తగ్గించి సాధారణ ప్రసవాలపై మహిళల్లో అవగాహన పెంచాలని ఆదేశించారు. టామ్కామ్ సహకారంతో జిల్లా శిక్షణ ఉపాధి శాఖ నిర్వహించిన విదేశీ ఉద్యోగ మేళాలో ప్రభుత్వం కల్పించిన ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ ఆర్ భూపతిరెడ్డి యువతను పోషించారు. కాగా 5,000 మందికి పైగా యువకులు హాజరైన ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, మేయర్ ఉమారాణి, డైరెక్టర్ కాంతి విస్లీ సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో సచివాలయంలో తొలి కాగిత రహిత మంత్రివర్గ సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంక్షేమ హాస్టల్లో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్ మంత్రులు, బీఆర్ఎస్ నేతల మధ్య హైదరాబాద్లో ఈరోజు వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్షాన్ని చర్చకు రమ్మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్ కృష్ణారావులు చర్చలకు రాలేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.

0: ఇంతవరకు మీరు చిత్రసీమ సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి. మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:50 కావస్తుంది. తర్వాతి కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతులకు వ్యవసాయ సూచనలు.

ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు, జూన్ మాసంలో సోయా చిక్కుడు పంటలో చేపట్టదగిన వ్యవసాయ పనుల గురించి మనకు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. సోయా చిక్కుడు వానాకాలంలో తెలంగాణలో సాగు చేయబడుతున్న ప్రధానమైన పంటలలో ఒకటి. ఇందులో నాణ్యమైన మాంసకృతులతో పాటు 20-22% నూనెను కలిగి ఉన్నాయి. ఈ పంటను వానాకాలంలో మాత్రమే సాగు చేయాలి. ఏకపంటగా లేదా ప్రతి కంది, జొన్న మొదలగు పంటలలో అంతర పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. ఇక రకాల ఎంపిక విషయానికి వస్తే, అధిక దిగుబడి సామర్థ్యం కలిగి మన ప్రాంతానికి అనువైన రోగ నిరోధక శక్తి గల రకాలను ఎంపిక చేసుకోవాలి. మన తెలంగాణ ప్రాంతానికి తక్కువ కాల పరిమితి కలిగిన JS 9305 రకం, మధ్యస్థ కాల పరిమితి గల JS 335, ఆదిలాబాద్ ఇండోర్ సోయా చిక్కుడు 1, MACS 1460 రకాలు, అలాగే బాసర వంటి దీర్ఘకాలిక రకాలు అనువైనవి.

0: ఏదైన రకాన్ని ఎంపిక చేసేటప్పుడు నేల స్వభావం, నీటి వసతులను పరిగణలోనికి తీసుకోవాలి. విత్తనాలు ప్రభుత్వ రంగ విత్తన సంస్థల ద్వారా గుర్తింపు పొందిన డీలర్ల వద్ద మాత్రమే కొనుగోలు చేసుకోవాలి. కొనుగోలు రసీదు తీసుకుని విత్తన సంచి లేబులింగ్ తప్పకుండా చూసుకోవాలి. అలాగే విత్తుకునే ముందు రైతులు మొలక శాతాన్ని తప్పకుండా పరీక్షించుకోవాలి. ఇక విత్తన శుద్ధి కార్యక్రమం ఈ సోయా విత్తనములో ఈ విధంగా చేసుకోవాలి. ముందుగా ప్రతి కిలో విత్తనానికి 2 గ్రాములు థైరం, 75% డబ్ల్యూపి లేదా 1 గ్రాము కార్బాండాజిమ్ లేదా 3 గ్రాములు కార్బాక్సిన్, ఇంకా థైరం లేదా 2 గ్రాములు పైరోక్లోస్ట్రోబిన్, ఇంకా థియోఫనేట్ మిథైల్, తర్వాత 1.5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ 600 FS తో విత్తన శుద్ధి చేసుకోవాలి. చివరగా విత్తడానికి 1 గంట ముందు ప్రతి 10 కిలోల విత్తనానికి 200 గ్రాములు బ్రాడీ రైజోబియం జపానికం కల్చర్ను నీరు జిగురుతో కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. ఇక విత్తే సమయం 15 జూన్ నుండి జూలై 1వ వారం వరకు విత్తుకోవాలి. ఇక విత్తే దూరం ఏ విధంగా ఉండాలంటే, నల్లరేగడి భూముల్లో అయితే 45 x 10 సెంటీమీటర్లు, తేలిక భూముల్లో 30 x 10 సెంటీమీటర్లు. విత్తేటప్పుడు భూమిలో తేమ శాతం చూసుకోవాలి. 60-70 మిల్లీమీటర్లు వర్షపాతం పడ్డ తర్వాత లేదా వరుసగా 2 రోజులు భారీ వర్షాలు కురిసిన తర్వాతనే విత్తుకోవాలి. అదేవిధంగా 3-4 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవడం చాలా సరైన పద్ధతి అని ఈ సోయా చిక్కుడు పంట గురించి వివరాలు అందిస్తున్నారు. ఇక కలుపు నివారణ, ఎకరానికి 25-30 కిలోల విత్తనం సరిపోతుంది చక్కగా. ఇక విత్తన మోతాదు వచ్చేసి ఎకరానికి 25-30 కిలోల విత్తనం వేసుకోవాలి. ఇక కలుపు నివారణ గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. పంట మొదటి దశ 45 రోజుల వరకు కలుపు సమస్య లేకుండా జాగ్రత్త పడాలి. పెండి మిథాలిన్ 30% ఈసి 1.4 లీటర్లు ఎకరానికి లేదా పెండి మిథాలిన్ 38.7 ఈసి 700 మిల్లీలీటర్లు ఎకరానికి, అలాగే అలాక్లోర్ 50% ఈసి 1 లీటరు ఎకరానికి లేదా డైక్లోసులం 24% WDG 12.4 గ్రాములు ఎకరం చొప్పున విత్తిన 48 గంటలలోపు పిచ్చికారి చేసుకుంటే సోయా చిక్కుడు పంటను చక్కగా పండించిన వాళ్ళు అవుతారని ఈ విధంగా తెలియజేశారు. అలాగే పెసర మినుములో ఎకరాకు 6-8 కిలోల విత్తనం వాడాలి. తక్కువ కాల పరిమితి గల WGG 42 అనే పెసర రకం యాసంగి వరి కోతలకు 2-3 రోజుల ముందుగా విదజల్లుకున్నట్లయితే గృహావసరాలకు పచ్చిరొట్టగా ఉపయోగపడి భూసారం కూడా పెరుగుతుంది. అపరాల పంటలకు ఆఖరి దుక్కిలో ఎకరాకు 1.5-2 టన్నుల పశువుల ఎరువుతో 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను వేయాలి. ఇక అంతర్కృషి కలుపు నివారణకు 20-20 రోజుల వరకు అపరాల్లో కందిలో 60 రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త పడాలి. తొలి దశలో కలుపు నివారణకై విత్తిన 24-48 గంటల్లో పెండి మిథాలిన్ 1-1.3 లీటర్లు ఎకరాకు 200 లీటర్లు నీటిలో కలిపి సమంగా పిచ్చికారి చేసుకోవాలి. వీలైనంత వరకు పెసర మినుమును సాల పద్ధతిలో, కందిని భోజన పద్ధతిలో విత్తుకునచో అధిక దిగుబడి పొందగలరని రైతు సోదరులకు శాస్త్రవేత్తలు ఈ విధంగా వ్యవసాయ పనులు గుర్తు చేస్తూ ఉన్నారు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఇప్పుడు ఒక పాట విందాం.

ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. చిత్రం సిపాయి చిన్నయ్య.

ఆకాశవాణి సమయం 7:05 కావస్తుంది. తెలుగులో వార్తలు విందాం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీరామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2026 అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈ సాయంత్రం జరిగిన భారత్ జపాన్ ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్ ప్రధానమంత్రి సనాయే తకైచి ఈ మధ్యాహ్నం ఢిల్లీలో వార్షిక శిఖరాగ్ర చర్చలు జరిపారు. ఇందులో భాగంగా ఆర్థిక, ఇంధన, భద్రత, ఫార్మాసూటికల్స్, రక్షణ, కృత్రిమ మేధ సహా పలు రంగాలలో ఇరు దేశాలు ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రధానమంత్రి

0: నరేంద్రమోదీ మాట్లాడుతూ, భారత్ జపాన్ ద్వైపాక్షిక భాగస్వామ్యం పరస్పర నమ్మకంతో మరింత ముందుకు వెళ్తుందని అన్నారు.
1: భారత్ జపాన్ సంబంధ వాకై బహుత్ స్పెషల్ హై. అభీ అభీ హమ్నే హర్యానాకే ఖర్ఖోదా మే మారుతి సుజుకి కే నయ ప్లాంట్ కా ఉద్ఘాటన్ కియా. జబ్ జపాన్ కి ఎక్స్పర్టీజ్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ భారత్ కే స్పీడ్ ఆర్ స్కేల్ కే సాథ్ జుడ్తి హై తో పూరీ దునియా కో ఫాయిదా హోతా హై.
0: భారత్ జపాన్ దేశాలు కృత్రిమ మేధ రంగంలో ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయని, జపాన్ సాంకేతికత భారతదేశ సాఫ్ట్వేర్ సామర్థ్యాల కలయిక ప్రపంచ ఏఐ అభివృద్ధికి కొత్త వేగాన్ని బలాన్ని ఇస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్ జపాన్ బయోగ్యాస్ ఇనిషియేటివ్ ద్వారా భారతదేశంలో 1000 బయోగ్యాస్ సేంద్రీయ ఎరువుల ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ భారతీయ గ్రామాలలో స్థిరత్వం, శ్రేయస్సు, గ్రామీణ జీవనోపాధికి కొత్త బలాన్ని ఇస్తుందని తెలిపారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని, ఇవి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఒక ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ నిర్వహించిన ఇండో జపాన్ స్ట్రాటజిక్ డైలాగ్ ఆన్ షేపింగ్ ద ఏషియన్ సెంచరీ సదస్సులో ఆయన ప్రసంగించారు. భారతదేశంలో నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తికి అనేక కొత్త అవకాశాలు లభిస్తున్నాయని చెబుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అందరికీ సమానమైన అభివృద్ధిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.
2: Japan has over the years been an important part of India's ACTIs. The Northeast is much closer to the ASEAN region, and linkages between the Northeast and this ASEAN region make it a very natural gateway for trade with ASEAN. And therefore, Japan and India are working together to promote industry, to promote infrastructure in the Northeast.
0: దేశవ్యాప్తంగా ఉపాధిని పెంపొందించడం, గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేయడం, గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీరామ్జీ చట్టం 2025ను తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి ఈరోజు తిరుపతి జిల్లా ముక్కవారిపల్లె గ్రామంలో నూతన చట్టాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ, పేదవారందరికీ ఉపాధి లభించాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని చెప్పారు. ఈ కార్యక్రమం కింద పని దినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు వెల్లడించారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
3: వికసిత్ భారత్ జీ రామ్ జీ యోజనా మే కేంద్ర నే జో అప్నా పైసా దియా హై వో హై 95,600 కరోడ్ రూపాయా ఔర్ రాజ్యో కా 40% షేర్ మిలేగా तो एक साल में ही खर्च होंगे 1,51,282 కరోడ్ రూపాయా.
0: ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కమలేష్ పాస్వాన్ ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడం అనేది కేవలం ఒక సాంకేతికత స్థానంలో మరొకదాన్ని తీసుకురావడం మాత్రమే కాదని, ఇది పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ బిల్డింగ్ ఇండియా అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ హబ్ ఫర్ వికసిత్ భారత్ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. అభివృద్ది, పర్యావరణ పరిరక్షణ రెండింటినీ సమతుల్యం చేస్తూ ప్రభుత్వ విధానాలను రూపొందిస్తోందని చెప్పారు. పర్యావరణ అనుమతులను సరళీకృతం చేయడానికి, పరివేష్ పోర్టల్ ద్వారా ఆమోద ప్రక్రియలను డిజిటలైజ్ చేయడానికి ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందని మంత్రి వివరించారు. బొగ్గు గనుల కేటాయింపులకు మరింత ఆర్థిక వెసులుబాటు కలిగేలా, బొగ్గు రంగంలో వ్యాపార ప్రక్రియలను మరింత సులభతరం చేసేలా కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఒక కీలక సంస్కరణను ప్రవేశపెట్టింది. కోల్ బ్లాక్స్ అలొకేషన్ అమెండ్మెంట్ రూల్స్ 2026 ద్వారా మంత్రిత్వ శాఖ ఈ మార్పులను తీసుకొచ్చింది. గన్లు, ఖనిజాలు అభివృద్ది నియంత్రణ చట్టం 1957 కింద కేటాయించిన బొగ్గు గన్లకు సంబంధించి పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్ను ఉపయోగించడానికి అనుమతిచ్చింది. సవరించిన ఈ నూతన నిబంధనల ప్రకారం బొగ్గు గన్ల కేటాయింపుదారులు తమ సెక్యూరిటీ బాధ్యతల కోసం పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీ లేదా ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లలో దేన్నైనా ఎంచుకునే అవకాశం లభిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. 5 ఏళ్ల నుండి 18 ఏళ్లలోపు పిల్లలు సాధించిన అసాధారణ విజయాలను గుర్తించే ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ 2020

అయ్యారు అవార్డుల కోసం కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ నామినేషన్లను ఆహ్వానించింది. ఈ అవార్డులకు దరఖాస్తులు సమర్పించడానికి ఈ నెల 31వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించారు. ఆసక్తి గలవారు awards.gov.in అనే ఆన్లైన్ పోర్టల్ ద్వారా తమ నామినేషన్లను దాఖలు చేయవచ్చని మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలోని ఏ పౌరుడైనా, పాఠశాల, సంస్థ లేదా అసోసియేషన్ అయినా అర్హులైన పిల్లలను ఈ పురస్కారానికి నామినేట్ చేయవచ్చు. పిల్లలు తమకు తాముగా స్వయంగా కూడా నామినేషన్ దరఖాస్తులను సమర్పించుకునే వెసులుబాటుంది. అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర సదస్సు ఏర్పాటు చేయాలంటూ భారతదేశం దీర్ఘకాలంగా ప్రతిపాదిస్తున్న అంశానికి ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మరోసారి మద్దతు లభించింది. ఐక్యరాజ్యసమితి గ్లోబల్ కౌంటర్ టెర్రరిజం వ్యూహం 9వ సమీక్షకు 140 ఓట్లతో ఆమోదం లభించింది. దాదాపు 3 దశాబ్దాల క్రితం భారతదేశం ప్రతిపాదించిన ఈ సదస్సును ఖరారు చేయడానికి అన్ని విధాలా కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి సభ్యదేశాలను ఈ సమీక్ష కోరింది. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పి హరీష్ మాట్లాడుతూ, ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా అంగీకరించిన చట్టపరమైన వ్యవస్థ లేకపోవడం వల్ల ప్రపంచ ఉగ్రవాద నిరోధక ప్రయత్నాలు బలహీనపడుతున్నాయని అన్నారు. 16వ ఆర్థిక సంఘం సిఫార్సులపై చర్చించడానికి కేంద్ర పంచాయతీరాజ్ శాఖ రేపు న్యూఢిల్లీలో రాష్ట్రాల పంచాయతీరాజ్ మంత్రుల జాతీయ సదస్సును నిర్వహించనుంది. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో కేంద్ర సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బఘేల్ కూడా పాల్గొంటారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయ విభాగం విడుదల చేసిన 16వ ఆర్థిక సంఘం గ్రామీణ స్థానిక సంస్థల గ్రాంట్ల అమలుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు భారీగా నిషేధిత దగ్గుమందు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక గూడ్స్ రైల్లో తరలిస్తున్న ఈ మందులను అధికారులు పట్టుకున్నారు. స్వాధీనం చేసుకున్న దగ్గుమందు మార్కెట్ విలువ సుమారు 6.54 కోట్ల రూపాయలు ఉండవచ్చని డీఆర్ఐ అధికారులు తెలిపారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, అస్సాం రైఫిల్స్, రైల్వే భద్రతా దళం సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్లో మొత్తం 55,626 ఎస్కఫ్ ఫెయిర్ డీల్ బ్రాండ్ల దగ్గుమందు సీసాలను జప్తు చేశారు. బీహార్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని 3 శాసనసభ నియోజకవర్గాల ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల సంఘం ఈరోజు విడుదల చేసింది. బీహార్లోని బంకీపూర్, మధ్యప్రదేశ్లోని దతియా, గుజరాత్లోని మంజల్పూర్ నియోజకవర్గాలకు ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. జపాన్ నైపుణ్యం, పెట్టుబడులు, భారత్ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ జపాన్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ముందుకు నడిపించడంలో పెట్టుబడులు అత్యంత కీలకమని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దేశవ్యాప్తంగా గ్రామాల అభివృద్దిని వేగవంతం చేయడమే లక్ష్యంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆకాశవాణి వార్తల ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి ఇల్లు వాకిలి. ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమంలో సమస్యాత్మక భూములను సారవంతం చేయడం ఎలా, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి డాక్టర్ టి చైతన్య పాల్గొంటారు. అనుసంధానకర్త శ్రీ ఎస్ రామగోపాల్. ఇది ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.

రైతు సోదరులకు స్వాగతం. ఇందాక మా వ్యాఖ్యాత కార్యక్రమం యొక్క విశేషాలు మీకు తెలియజేయడం జరిగింది. అంశం ఒకసారి మరి గుర్తు చేస్తాను. సమస్యాత్మక నేలలు సారవంతం చేయడం ఎలా, ఈ అంశం గురించి మనం ఈరోజు వివరాలన్నీ తెలుసుకోవడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రికల్చర్ కాలేజ్ ఆఫ్ పాలెం శ్రీమతి డాక్టర్ టి చేతని గారు మన ఆకాశవాణి స్టూడియోకి విచ్చేశారు. వారిని అడిగి సమగ్రమైన సమాచారాన్ని

0: అందించడానికి వారిని ఆహ్వానిద్దాం. నమస్కారం అండి, డాక్టర్ చైతన్య గారు.
1: నమస్కారం.
0: ముందుగా తెలియజేయండి మన రైతు సోదరులకి, ఈ సమస్యాత్మక నేలలు అంటే ఏంటి? మరి ఎన్ని రకాలుగా ఈ నేలలు మన తెలంగాణ రాష్ట్రంలో మీరు గుర్తించడం జరిగింది? మరి ఇటువంటి గుర్తించిన నేలలో ఎటువంటి సారవంతం చేయడం కోసం ఎటువంటి నిర్వహణ పద్ధతులు పాటించాలి? ఈ వివరాలను మీరు సంపూర్ణంగా రైతు సోదరులకు తెలియజేయాలి. ముందుగా అయితే ఈ సమస్యాత్మక నేలలు ఏ రకాలుగా ఉన్నాయి మన రాష్ట్రంలో, మన తెలంగాణ రాష్ట్రంలో తెలియజేయండి.
1: రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణలో మనం చూసినట్లయితే ఈ సమస్యాత్మక నేలలు అనేది చౌడు నేలలు. ఇవి రెండు రకాలు, తెల్ల చౌడు మరియు కారు చౌడు నేలలు. అలాగే ఆమ్ల నేలలు, నీరు నిలిచే నేలలు, సారహీనమైన ఇసుక నేలలు అంటే దుబ్బ చల్క నేలలు, మరియు సున్నపు నేలలు కూడా మనకి కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ సమస్యలు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలకు గల కారణాలు మనం ఒకసారి తెలుసుకుందాము. మనం చూసినట్లయితే ఈ సమస్యలు రావడానికి గల కారణాలు ప్రకృతి సిద్ధమైన కారణాలు మరియు మానవ తప్పిదాలు, అంటే యాజమాన్య పద్ధతుల్లో లోపాల వల్ల కూడా ఈ సమస్యాత్మక నేలలు అనేవి మన ప్రాంతాల్లో పెరుగుతున్నాయి. మనం మొదటిగా చూసుకున్నట్లయితే ప్రకృతి సిద్ధమైన కారణాలు అంటే మన ప్రాంతపు వాతావరణం, అంటే మంది యారిడ్ అండ్ సెమీ యారిడ్ క్లైమేట్, అంటే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో పొడి వాతావరణం కలిగి ఉండి వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల, ఎండ తీవ్రత వలన ఎక్కువగా ఆవిరైనప్పుడు నీటితో పాటు మనకి ఈ లవణాలు అనేవి పైకి వచ్చి పేరుకొని చౌడు నేలలుగా మారుతున్నాయి. అలాగే మనం చూసినట్లయితే పేరెంట్ మెటీరియల్ అంటే నేల ఏర్పడేటప్పుడు ఉండే బండరాళ్ళు, ఉదాహరణకు మనకి గ్రానైట్, సున్నపురాయి ఎక్కువగా ఉన్నట్లయితే సహజంగానే మనకి ఈ సోడియము, కాల్షియం, మెగ్నీషియం లాంటి లవణాలు ఎక్కువగా ఉండి సున్నం కూడా ఎక్కువగా ఉన్నట్లయితే ఈ సున్నపు నేళ్ళు, క్షార నేలలు అనేవి కూడా ఉంటాయి. అలాగే భూగర్భ జలాల మట్టం పెరగడం అంటే భూమి లోపల నుండి మనకి నీటి మట్టం అనేది పైకి ఉన్నప్పుడు నీటితో పాటు లవణాలు పైకి వచ్చి ఈ చౌడు నేలలు ఇలాంటివి కూడా ఏర్పడతాయి. అలాగే అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాల వల్ల నేల కోతకు గురవుతుంది. నేల కోతకు గురైనప్పుడు మనకి పైన ఉన్న లవణాలన్నీ నేల కోతకి గురి కావడం వల్ల ఈ ఎర్ర నేలల్లో మనం చూసినట్లయితే ఆమ్ల నేలలు కూడా ఏర్పడతాయి. ఈ ఆమ్ల నేలలు ఎక్కువగా ఎర్ర నేలలు మరియు ఈ ఆమ్ల నేలల్లో అల్యూమినియం, ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి నేలల్లో మనకి ఆమ్ల నేలలు ఉంటాయి. మరొక కారణం మానవ తప్పిదాలు అంటే మనము చూసినట్లయితే రైతులు ఎక్కువగా నీరు వాడడం, అంటే ఇప్పుడు ఈ నీటిపారుదల ఇరిగేషన్ ఫెసిలిటీ ఎక్కువగా రావడం వల్ల రైతులు పంటకి కావాల్సిన నీరు కన్నా కూడా ఎక్కువసార్లు నీరు పెట్టడం వల్ల కూడా ఈ చౌడు నేలలు ఏర్పడుతున్నాయి. మనం చూసుకున్నట్లయితే ఎక్కువ మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. ఈ వరిలో కూడా నీరు అనేది ఎక్కువగా ఉంచుతూ ఉంటారు, ఎక్కువసార్లు పెడుతూ ఉంటారు. దానివల్ల కూడా ఈ చౌడు నేలలు అనేది ఎక్కువగా వరి సాగు చేసే నేలల్లో ఎక్కువగా చౌడు చూస్తున్నాము. అలాగే నాణ్యత లేని నీటి వాడడం అంటే మన బోరు బావుల్లోనే నీటిలోనే ఎక్కువగా లవణాలు ఉండడం వల్ల ఆ నీటిని మనం ఎక్కువసార్లు ఇరిగేషన్ ఇవ్వడం వల్ల కూడా ఈ చౌడు నేలలు ఏర్పడుతున్నాయి. అలాగే రసాయనిక ఎరువులు అధికంగా వాడడం అంటే ఎక్కువగా కేవలం యూరియా, డిఏపి ఎరువులను మాత్రమే విపరీతంగా వాడి ఈ పొటాష్ ఎరువులను వాడకపోవడం వల్ల నేలలో రసాయన సమతుల్యత కూడా దెబ్బతింటుంది. సేంద్రీయ ఎరువులు నిర్లక్ష్యం చేయడం, అసలు ఎక్కువగా సేంద్రీయ ఎరువులు అనేది అసలు ఎవరు ఎక్కువగా వాడడం లేదు. పచ్చి రొట్టె ఎరువులు కూడా వాడటం లేదు. ఇవి కూడా కొన్ని కారణాలు. సరి అయిన మరుగునీటి పారుదల లేకపోవడం అంటే పొలం నుంచి నీరు ఎక్కువగా అయినప్పుడు డ్రైనేజ్ ఛానల్స్ అంటే మరుగునీరు ఛానల్స్ అనేవి పెట్టి నీరుని తీసేయడం చేయకపోవడము. ఏకపక్ష పంటల సాగు అంటే ఓన్లీ ఒకటే పంటని అదే ప్రతి సంవత్సరం అదే పంట వేయడం వల్ల కూడా నేలలో కొన్ని పోషకాలు అనేవి ఆ పంట ఒకటే సం ఒకటే సం

0: సంబంధించిన పోషకాలు తీసుకోవడం వల్ల కూడా ఇలాంటి నేలలు మనకి వస్తున్నాయి. సో ఈ కారణాల వల్ల మనకి సమస్యాత్మక నేలలు అనేవి ఏర్పడుతున్నాయి.
1: చాలా చక్కగా మీరు ఈ ప్రకృతి సిద్ధమైన మానవ తప్పిదాల వల్ల ఈ నేలలు ఏ విధంగా మార్పు చెందుతున్నాయి, వాటి వలన ఎటువంటి నష్టం వస్తుంది, పంటలు పండకపోవడం జరుగుతుందని వివరిస్తున్నారు, బాగుంది. అయితే ఈ చౌడు నేలలు మన తెలంగాణ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, మరి వాటి

0: మరియు ఈ రసాయనిక రెక్కలు ఎక్కువగా ఎరువులు ఎక్కువగా వాడటము, వరి సాగు ఎక్కువగా చేసే వాళ్ళ వారి నేలల్లో ఈ చౌడు ప్రాబ్లం అనేది మనం చూస్తున్నాము. ఈ చౌడు నేలలు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. వీటి యాజమాన్యం మనం చూద్దాము. ఇప్పుడు తెల్ల చౌడు నేలలు చూసినట్లయితే, ఈ తెల్ల చౌడు నేలల్లో మనకి నీటిలో కరిగే లవణాలు అంటే క్లోరైడ్స్, సల్ఫైడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఉదజని సూచిక చూసినట్లయితే 8.5 కన్నా తక్కువగా ఉంటుంది. లవణ సాంద్రత అనేది 4 కన్నా ఎక్కువగా ఉంటుంది, 4 డెసిసీమెన్స్ పర్ మీటర్ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇవి మొక్కలు నీటిని పోషకాలు తీసుకోకుండా అడ్డుకుంటాయి, ఈ లవణాలు అనేవి. సో వీటి యాజమాన్యం చూసినట్లయితే, మనము పంట పొలంని చిన్న చిన్న మడులుగా చేసుకోవాలి. మడులుగా చేసుకొని కాల్వలు కూడా తవ్వి ఉంచుకోవాలి. దీంట్లో ముఖ్యంగా మన ఇప్పుడు బోర్బావుల్లో నీళ్ళలో కూడా లవణాలు ఎక్కువగా ఉన్నాయి కారణం వల్ల మనం వర్షపు నీటిని ఉపయోగించుకోవాలి. వర్షపు నీటిని వర్షాకాలంలో మన పొలంని మడులుగా చేసుకొని వర్షపు నీటిని నింపేసి ఆపుకొని మళ్ళీ ఆ దమ్ము చేసుకున్నట్లయితే ఈ లవణాలు అనేవి వర్షపు నీటిలో కరిగి మనకి డ్రైనేజ్ ద్వారా ఆ నీటిని తీసేసినట్లయితే మొదటి దశలోనూ ఒక 80% లవణాలు మనకు తగ్గిపోతాయి. అలాగే మనం ఈ విధంగా ఒక 2-3 సార్లు చేసినట్లయితే మనం ఈ నేలల్లో లవణాలను తగ్గించుకోవచ్చు. ఇది తెల్ల చౌడుకి మన యాజమాన్యం. అలాగే నల్ల చౌడు చూసినట్లయితే ఈ నేలల్లో మనకి మార్పిడి చెందే సోడియం శాతం అనేది 15 కన్నా ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉదజని సూచిక కూడా 8.5 కన్నా ఎక్కువగా ఉంటుంది. ఈ నేలల్లో మనకి లవణాలు తక్కువగా ఉన్నా సోడియం ఎక్కువగా ఉండడం వల్ల ఈ నేల ఎలా ఉంటుందంటే, మనం పైన చూసినట్లయితే నీరు ఇంకి మనం కాలు పెడితే దిగబడి పోతుంది. అలాగే మరి నీరు ఎండిపోయినప్పుడు చాలా గట్టిగా రాయిలాగా మారిపోతుంది. అది మీకు అర్థమైపోతుంది. ఈ నేలలో ఏంటంటే నీళ్లు అనేవి అసలు ఇంకవు. సో మీకు డ్రైనేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే యాజమాన్యం చూసినట్లయితే ఇలాంటి నేలల్లో కూడా మనం ఫస్ట్ పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకొని ఈ మడుల్లో వర్షపు నీటిని మనము జిప్సం వాడాలి. ఎందుకంటే ఈ జిప్సంలో ఉన్న కాల్షియము ఆ సోడియంని మనకి బయటికి తెచ్చేస్తుంది అన్నమాట నేల నుంచి. కాబట్టి మనం జిప్సం వాడేటప్పుడు జిప్సంని మనం చిన్న చిన్న మడులుగా చేసుకొని జిప్సంని మనం బాగా చల్లుకొని తర్వాత మరియు నీరు పెట్టి దమ్ము చేయాలి. ఈ జిప్సం అనేది నీటితో పాటు నేలలో కూడా కలిసినప్పుడే సోడియం అనేది మనకి బయటికి వస్తుంది అన్నమాట. సో రైతు సోదరులు, కంపల్సరీ మనం జిప్సం వేసినాక నీరు పెట్టి దమ్ము అనేది కంపల్సరీ చేయాలి. అలా చేసినప్పుడు మనము 2-3 రోజులు ఉంచాలి ఆ నీటిని. అలా ఉంచినప్పుడు మనకు సోడియం అనేది బయటకు వస్తుంది. ఈ సోడియంని మళ్ళీ మనం మరుగు నీరు ద్వారా మనం తీసేయాలి. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ నీటిని మనం పక్క రైతు పొలంలోకి అసలు పంపించకూడదు. మనము కాలువ ద్వారా బయటికి మాత్రమే పంపించాలి. అలాగే ఇలాంటి నల్ల చౌడు ఉన్న నేలల్లో మనం పచ్చి రొట్టె ఎరువులు కంపల్సరీ వాడాలి. ఈ పచ్చి రొట్టె ఎరువులు జీలుగ కానీ జనుము కానీ వాడి 50% పూత దశలో మనం ఈ పచ్చి రొట్టె ఎరువులను 2-3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి రోటవేటర్ ద్వారా కలియదున్నాలి, భూమిలోకి కలియదున్నాలి. ఇలా చేసినప్పుడు కంపల్సరీ నీరు ఉండేటట్టు చూసుకోవాలి. తేమ ఉంటేనే మనకి అది బాగా చివికి మురిగి పోషకాలను అందిస్తుంది, అలాగే మన చౌడుని కూడా తగ్గిస్తుంది. అలాగే మనం ఇలాంటి చౌడు నేలల్లో సేంద్రియ ఎరువులు అనేవి ఎక్కువగా వాడాలి. వర్మీ కంపోస్ట్ కానీ లేకపోతే మన పశువుల పెంట కానీ ఇలాంటిది ఎక్కువగా వాడినట్లయితే మనం నేలల్లో ఆర్గానిక్ కార్బన్ శాతం పెంచుకొని ఆరోగ్యంగా చేసుకోవచ్చు.
1: చాలా చక్కగా మీరు ఈ చౌడు నేలలను ఏ విధంగా మనం తయారు చేసుకోవాలి పంటలు పండించేందుకు వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత ఈ మురుగు కాలువలు కూడా మీరు చక్కగా తవ్వుకొని చేసుకోవాలంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో మీరు చెప్పినటువంటి ఈ పద్ధతులు పాటిస్తూ రైతులు 1-3 సంవత్సరాల దాకా పాటిస్తూ ఉంటే ఈ మంచి సారవంతమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ మూడు సంవత్సరాల్లో ఎటువంటి పంటలు ఇక్కడ వేసుకుంటే రైతులకు అనుకూలంగా ఉంటుంది, అలాగే నేల సారవంతం పెరిగే అవకాశం ఉంది అంటారు, తెలియచేయండి.
0: మనము ఇటువంటి చౌడు ఉన్న నేలల్లో మనం పత్తి కానీ

0: ఈ వరి కానీ, వరిలో కూడా కొన్ని రకాలు బాగా చౌడును తట్టుకుంటాయి. మనము ఈ పంటలు కూడా చౌడును తట్టుకునేవి ఎంపిక చేసుకోవాలి. అలాగే మనకి సజ్జ కానీ, లేకపోతే ఈ రాగి కానీ, ఇవి కూడా బాగా వస్తాయి.
1: సో పంట మార్పిడి పద్ధతిలో కానీ మీరు
0: పంట
1: అన్నట్టుగా
0: మార్పిడి
1: ఈ పత్తి వరి పండిస్తూ సజ్జ రాగులను కూడా వేసుకుంటే
0: వేసుకోవచ్చు.
1: ఈ చవుడు నేలను కొంతవరకు మీరు చెప్పినటువంటి పద్ధతులు పాటిస్తూ ఈ చవుడు నేలను సారవంతంగా రైతులు చేసుకోవచ్చు అని మీరు చక్కగా వివరిస్తున్నారు. రైతు సోదరులకు ఒకసారి ఈరోజు అంశం గురించి తెలియజేస్తాం. ఈరోజు సమస్యాత్మక నేలలు సారవంతము చేయడం ఎలా, ఈ అంశం గురించి పాలెం అగ్రికల్చర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీమతి డాక్టర్ టి చైతన్య గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. ప్రియమైన రైతు సోదరులు, మీకు ఆసక్తి ఉన్నటువంటి అంశం ఈ సారవంతమైన నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి, వీటి గురించి ఏమైనా మీకు సందేహాలు ఏమైనా ఉన్నా మీరు ఫోన్ చేయవచ్చు. మరి ఫోన్ నంబర్లు ఒకసారి తెలియజేస్తాము. మా ఫోన్ నంబర్లు నోట్ చేసుకోండి, ఫోన్ చేయండి, మీ ప్రశ్నలకు సమాధానాలు పొందండి. మరి ఫోన్ నంబర్లు, జీరో ఫోన్ నంబర్ వచ్చేసి 040 ఎస్టీడి కోడ్ జత చేసి 2324085251 నంబర్. ఇంకో నంబర్ 2324085353. ఈ నంబర్లకు ఫోన్ చేసి చక్కటి సమాధానాలు, పరిష్కార మార్గాలు మీరు డాక్టర్ టి చైతన్య గారి ద్వారా మీరు అందుకోవచ్చు, మీరు తెలుసుకోవచ్చు. వెంటనే మీరు ఫోన్ చేయండి, వివరాలు తెలుసుకోండి. ఇక కార్యక్రమంలోనికి ముందుగా వెళ్దాం. తర్వాత మీరు నేలలు గురించి తెలియజేశారు కదా, తర్వాత ఇంకొక అంశం ఈ నేలల గురించి, ఈ నేలలు ఎందుకు కారణాల వలన ఈ నేలలు తయారవుతాయి, మరి వాటిని ఎటువంటి పద్ధతులు పాటించి రైతులు చక్కటి నిర్వహణ చర్యలు చేపట్టి చక్కటి పంటలు పండించాలని వివరాలు తెలియజేయండి.
0: ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మరొక సమస్యాత్మక నేలలు ఆమ్ల నేలలు కూడా మనం చూస్తున్నాము. మనము తెలంగాణలో జహీరాబాద్ ప్రాంతంలో ఈ ఆమ్ల నేలలు చూసాము. ఈ ఆమ్ల నేలలు అనేవి ఉదజని సూచిక 6.5 కన్నా తక్కువగా ఉంటే ఈ ఆమ్ల నేలలు ఏర్పడతాయి. ఈ ఆమ్ల నేలల్లో అధిక వర్షాల వల్ల కాల్షియం, మెగ్నీషియం కొట్టుకుపోయి అల్యూమినియము, ఇనుము అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మొక్కలకు ఫాస్ఫరస్ కూడా లభించదు ఈ నేలల్లో. దీనికి యాజమాన్యం చూసినట్లయితే మనము సున్నం వాడాలి, అంటే అగ్రికల్చరల్ లైమ్ అనేది, లేదా డోలమైట్ చల్లడం ద్వారా ఆమ్లత్వాన్ని తగ్గించుకోవచ్చు. ఈ అగ్రికల్చరల్ లైమ్ అనేది మనము సాయిల్ టెస్టింగ్ చేపించుకొని దాని ద్వారా సిఫారసు చేసింది వాడాలి. ఒకవేళ తెలియనట్లయితే రెండు నుంచి మూడు క్వింటాల్ అగ్రికల్చర్ లైమ్ ఎకరానికి వాడుకోవచ్చు. ఈ అగ్రికల్చర్ లైమ్ మనం నేల మీద చల్లుకొని బాగా దున్నుకొని కలిపి వేసినట్లయితే మనకి కాల్షియం అనేది అందుతుంది, మళ్ళీ ఉదజన సూచిక అనేది తగ్గుతుంది. దీంట్లో పంటల ఎంపిక, ఈ పంటలు చూసినట్లయితే మనము ఈ ఆమ్లాన్ని తట్టుకునే పంటలు, అంటే బంగాళదుంప కానీ, వేరుశనగ కానీ, వరి పంటలు పండించుకోవచ్చు. అలాగే మనము అల్లం కూడా ఈ జహీరాబాద్ ప్రాంతంలో సాగు చేస్తారు. ఎక్కువగా మనం బోదలు వేసుకొని ఆ బోదల మీద ఈ పంటలు వేసుకున్నట్లయితే మంచి దిగుబడులు అందిస్తాము. అట్లాగే భాస్వరం ఎరువులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనము ఈ రాక్ ఫాస్ఫేట్ కానీ, ఈ సూపర్ కానీ వాడడం వల్ల పంటకు భాస్వరం అందుతుంది.
1: మరి ఇసుక నేలలు కూడా అక్కడక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయంటున్నారు, మీరు చూస్తున్నారు, ఎందుకంటే మీరు క్షేత్ర పరిశీలన కూడా వెళ్తూ ఉంటారు. మరి ఏ జిల్లాలో ఉండే అవకాశం ఉంది ఈ ఇసుక నేలలు? మరి ఈ ఇసుక నేలలను సారవంత నేలలుగా మనం మలుచుకోవాలంటే మరి ఎటువంటి పద్ధతులు రైతులు పాటిస్తే చక్కటి సారవంతంగా అవుతాయి, చక్కటి పంటలు పండించుకోవచ్చు అంటారు?
0: మనము ఇసుక నేలలు అన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని ఏరియాల్లో ఉన్నాయి. ఈ మహబూబ్ నగర్ సైడ్ ఇటువైపు కూడా కొంత మనం చూసాము. ఈ తెలంగాణలో ఇవి మనకు బాగా కనిపిస్తాయి. వీటిలో ఏంటంటే ఇసుక శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, మరియు నీరు మరియు ఎరువులను నిల్వ ఉంచుకునే శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీని ద్వారా మనకి ఏంటంటే పోషక లోపాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇలాంటి నేలల్లో. సో ఇలాంటి నేలల్లో మనము ఎలా యాజమాన్యం చేయాలి అంటే, మనము ఈ చెరువు మట్టి. ఈ చెరువు మట్టి అనేది తోలుకోవడం, ఈ చెరువు పట్టి మనము 20 నుంచి ఒక

0: 30 ట్రాక్టర్ల వరకు ఎకరానికి తోలుకోవచ్చు. ఎందుకంటే ఇసుక నేలల్లో ఆర్గానిక్ కార్బనము, పోషకాలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. మనం నీరు పెట్టగానే త్వరగా ఇంకిపోతాయి. సో ఈ సమస్యల వల్ల మనం ఈ ట్యాంక్ సిల్ట్ అంటే చెరువు మట్టి పూడిక వేయడం వల్ల ఆర్గానిక్ కార్బనం పెరుగుతుంది. నేలలో పోషకాలు, నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యం కూడా పెంచుకోవచ్చు. అలాగే ఒకవేళ ఈ ట్యాంక్ సిల్ దొరకనట్లయితే సేంద్రియ పదార్థాలు ఎక్కువగా వాడాలి, అంటే సేంద్రియ ఎరువులు మనం ఎక్కువగా వేసుకోవాలి. అలాగే మనం మల్చింగ్ పద్ధతి కూడా వాడినట్లయితే తేమ ఆవిరి కాకుండా ఈ ప్లాస్టిక్ మల్చ్ కానీ, లేదంటే మల్చ్ క్రాప్స్ అంటే మనము ఈ అలసందలు కానీ ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే మనకి నేల నుంచి నీరు ఆవిరి కాకుండా కాపాడుతాయి. మీరు ఎలాంటి పంటలు వేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇలాంటి సారం తక్కువగా ఉన్న దానిలో మనము మామూలు మన పప్పు దినుసులు కానీ లేదా కూరగాయలు కానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కానీ మనం ఏంటంటే ఈ సేంద్రియ ఎరువులు అనేది ఎక్కువగా వాడుకోవాలి.
1: మీరు చక్కగా ఇసుక నేలలో ఏ విధంగా మనం పద్ధతులు పాటించి పంటలు పండించుకోవాలని తెలియజేస్తున్నారు. మరి ఈ పద్ధతిలో ఈ బోజలు చేయడం కానీ ఇటువంటి పద్ధతి ఏమైనా చేసుకోవడం మంచిదంటారా? బోజలు చేసుకొని మీరు అన్నట్టు మురుగు నీరు పోయేటట్టుగా చేసుకోవడం, తర్వాత మీరు మల్చింగ్ కూడా ఉపయోగించుకోవడం మంచిది అంటున్నారు. మరి బోజలు చేసుకొని మల్చింగ్ ఏ విధంగా చేసుకుంటే ఈ ఇసుక నేలలో పంటలు పండించుకోవచ్చు అంటారు?
0: మనం బోదలు చేసుకున్నట్లయితే మనకు వేరు వ్యవస్థ అనేది పైన బోదలో బాగా వెళ్ళి మనకి మంచిగా, అంటే మల్చ్ కూడా వేయడం వల్ల మనకి కలుపు అనేది చాలా తక్కువగా వస్తుంది. సో దీని ద్వారా కూడా మనం పంటల దిగుబడి అనేది ఎక్కువగా పెంచుకోవచ్చు. అలాగే కొన్ని ప్రాంతాల్లో మనము మరొక సమస్య సున్నపు నేలలు కూడా చూస్తున్నాం.
1: తర్వాత మీరు సున్నపు నేలలు తెలుసుకునే ముందు ఇసుక నేలలో, మరి మధ్యకాలంలో మనకు హార్టికల్చర్ కూడా పెరిగింది, అంటే ఉద్యాన పంటలు కూడా పండిస్తున్న రైతులు. ఈ ఉద్యాన పంటలకు, పూల మొక్కలకు, తర్వాత ఈ కూరగాయల మొక్కలకు ఏదైనా అనుకూలంగా ఉంటుందంటారా ఈ యొక్క ఇసుక నేలలో? మన రైతు సోదరులు మీరు చెప్పిన విధంగా ఈ భూమిని తయారు చేసుకున్న తర్వాత ఏ పంటలు ఈ ఉద్యాన పంటలు పండించుకోవచ్చు అంటారు?
0: ఈ నేలలో మనము లోత్ అనేది చూసుకోవాలండి. ఇప్పుడు మనము తోటలు వేసుకోవాలంటే కనీసం 2 మీటర్ల డెప్త్ వరకు అయినా నేల ఉండాలి, అంటే రాయి అనేది రాకుండా ఉంటేనే మనం తోటలకి వెళ్ళాలి. లేదు మనకు ఒక 20-30 సెంటీమీటర్లు లోతు మాత్రమే ఉంది అనుకున్నప్పుడు మనం మామూలు పంటలు అంటే మన కూరగాయలు కానీ పూల మొక్కలు కానీ లేదా మన పంటలు అంటే మన పత్తి ఇలాంటివి వేసుకోవచ్చు. కానీ తోటలకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాత్రం మనం నేల లోతు అనేది చూసుకోవాలి. నేల లోతు ఎక్కువగా ఉంటే మాత్రమే మనం తోటలకి వెళ్ళాలి.
1: మరి ఎటువంటి తోటలు కానీ ఈ ఉద్యాన పంటలు పండించుకోవచ్చు అంటారు మెయిన్గా?
0: ఇప్పుడు మనం ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే ఇప్పుడు నిమ్మ అనేది ఓన్లీ 90 సెంటీమీటర్లు ఇట్లా వెళ్తుంది, అలాంటిది కానీ లేదా ములగాకు, ములగ చెట్లు కానీ ఇట్లాంటివి వేసుకోవచ్చు.
1: నిమ్మ ములగ మనం
0: ఇలాంటి నేలల్లో వేసుకోవచ్చు.
1: వాడి చక్కగా దాని చక్క నిర్వహణ పద్ధతులు పాటించి సారవంతం చేసుకోవచ్చు, పంటలు పండించుకోవచ్చు అని చక్కగా వివరిస్తున్నారు, బాగుంది. తర్వాత మీరు మన తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ సున్నపు నేలలు కూడా ఉన్నాయన్నారు. మరి సున్నపు నేలలను ఏ విధంగా పరిరక్షించుకోవాలి, ఏ పద్ధతులు పాటించి సున్నపు నేలలని ఆరోగ్యవంతంగా మనం తయారు చేసుకోవచ్చు, ఆరోగ్యవంతమైన పంటలు పండించవచ్చు వివరించండి.
0: మనము ఈ సున్నపు నేలల్లో చూసినట్లయితే మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాము ఈ నేలల్లో కరగని కాల్షియం కార్బనేట్ అంటే సున్నం. ఈ సున్నం చిన్న చిన్న రాళ్ళుగా కానీ లేదా ఒక సున్నం పొరలాగా కానీ మనం చాలా చోట్ల చూసాము. ఈ వీటిని సున్నపు నేలలు అంటాము. వీటిలో మనకు ఉదజని సూచిక చూసినట్లయితే 7.5 నుంచి 8.5 మధ్యలోనే ఉంటుంది. ఈ పోషకాల లోపం, సున్నం ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ కాల్షియము ఎక్కువగా ఉండడం వల్ల పోషక లోపాలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ సున్నపు నేలల్లో పంటలు వేసినప్పుడు మనకు ఎక్కువగా ఇనుము ధాతు లోపము, జింక్ లోపము, ప్రధానంగా భాస్వరం లోపము ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము. సో ఈ లక్షణాలు చూసినట్లయితే ఈ లభ్యత లోపం వల్ల ఆకులు పసుపు రంగులోకి మారుతాయి. దీనివల్ల ఐరన్ క్లోరోసిస్ అంటారు, అంటే దీని నేల గట్టిపడి వేర్ల పెరుగుదల కూడా తగ్గుతుంది. అంటే ఈ సున్న పొర అనేది ఎప్పుడైనా నేలలో మనము మధ్యలో చూసినట్లయితే వేరు వ్యవస్థ అనేది ఈ సున్న పొర గట్టిగా ఉండడం వల్ల భూమిలోకి వెళ్ళదు, వేరు వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. సో ఈ నేలలు ఎలా యాజమాన్యం చేసుకోవాలంటే మనం ఈ సున్నపు నేలల్లో సేంద్రియ ఎరువులను

0: అనేది ఎక్కువగా వాడాలి. ఈ పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు లేదా పచ్చిరొట్ట ఎరువులను కూడా బాగా వాడుకోవాలి.
1: మరి లోదుక్కులు కూడా ఏమైనా పనిచేస్తాయంటారా? లోదుక్కులు దున్నడం వల్ల కూడా దున్నిన తర్వాత ఈ సున్నాన్ని మనం పక్కకు తీసివేసేందుకు ఏదన్నా కెమికల్స్ కానీ ఏదైనా పదార్థాలు వాడి తగ్గించుకోవచ్చు అంటారా ఈ సున్నపు శాతాన్ని?
0: ఈ సున్నపు నేలల్లో మనకి ఏంటంటే, మనకు సున్నపు పొర ఉన్నట్లయితే, లోతుగా ఉన్నట్లయితే, మనము లోదుక్కులతో పాటు చిజల్ ప్లవ్ అనేది, అంటే చిజల్ ప్లవ్ కానీ సబ్ సాయిలర్ కానీ వాడినట్లయితే మనం ఈ పొరని, గట్టి పొరని సమస్యని తొలగించుకోవచ్చు. అలాగే మనం ఇందులో ఫర్టిలైజర్స్ అంటే ఎరువులు ఏ విధంగా వాడాలి, అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కెమికల్స్ అమోనియం ఆధారిత ఎరువులు వాడినట్లయితే అమోనియం సల్ఫేట్, అంటే ఈ సల్ఫర్ ఉండడం వల్ల మనకి సున్నం అనేది కరుగుతుంది, సున్నపు స్వభావం అనేది తగ్గుతుంది, అంటే పిహెచ్ని తగ్గించుకోవచ్చు. అలాగే మనం భాస్వరము మరియు సూక్ష్మ పోషకాల యాజమాన్యం కూడా కంపల్సరీ చేయాలి ఇందులో. ఇందులో మనము సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎరువులను నేరుగా చల్లకూడదు, ఎందుకంటే నేరుగా చల్లారంటే మీరు కాల్షియం ఎక్కువగా ఉన్నందువల్ల కాల్షియం ఫాస్ఫేట్లు అలా ఫామ్ అయిపోయి మన ఎరువు అంటే ఫాస్ఫరస్ అనేది ఫిక్స్ అయిపోతుంది.
1: మరి లోదుక్కులో ఫాస్ఫరస్ ఎరువులు వాడద్దు వేసుకోవచ్చు అంటారు మరి?
0: అలా కాకుండా మనం ఈ సింగిల్ ఫాస్ఫేట్ వేసినప్పుడు మనము పశువుల ఎరువుతో కలిపి వాడినట్లయితే
1: ఇది మంచి పద్ధతి
0: అంటే
1: మీరు సేంద్రియ ఎరువులతో కలిపి వాడాలి. పశువుల ఎరువు అంటే అన్నీ కావచ్చు, మీరు అన్నట్టుగా పందిపెంట కావచ్చు, గొర్రెల పెంట కావచ్చు, ఈ కోళ్ళ పెంట కావచ్చు, ఇవన్నీ మన పశువుల పెంట కింద వస్తాయి కనుక వీటితో ఏ విధంగా ఈ యొక్క రేషియో అంటావు ఎన్ని భాగాలుగా వాడాలి, అది ఒక టన్ను వాడితే ఇవి ఎన్ని కిలోలు వాడాలి, ఆ వివరాలు ఒకసారి తెలియచేయండి.
0: అంటే మనకు పంటను బట్టి వేస్తాం కాబట్టి ఒక 100 కిలోల పశువుల ఎరువులో ఈ సింగిల్ ఫాస్ఫేట్ కలిపి వేసినట్లయితే
1: ఎంత వేయాలి 100 కిలోలకి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్?
0: ఇప్పుడు మనము ఎకరానికి 3 బస్తాలు చెప్పామనుకున్న, 3 బస్తాలు ఈ 100 కిలోల ఎరువులో కలుపుకొని వాడినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఇనుము లోపం కూడా ఎక్కువగా ఉంటుంది ఇందులో. ఈ ఇనుము లోపం ఉన్నప్పుడు 10 నుంచి 15 కిలోల ఫెర్రస్ సల్ఫేటు, జింక్ లోపం కూడా 10 కిలోల జింక్ సల్ఫేటు, ఇవన్నీ కూడా ఎరువులతో వాడినట్లయితే ఏమవుతుందంటే మనకి ఈ పోషకం అనేది మొక్కకు అందుతుంది, లేదంటే మనకు కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల వేరు వ్యవస్థ ఈ పోషకాలని తీసుకోలేదు. అలాగే పంటల ఎంపిక కూడా ముఖ్యమండి. ఈ నేలల్లో మనము జొన్న కానీ, సజ్జ కానీ, పత్తి, వేరుశనగకి ఎక్కువగా కాల్షియం అవసరం అవుతుంది. సో ఇలాంటి పంటలు వేసుకున్నట్లయితే లేదా పండ్ల తోటలు చూసినట్లయితే జామ, దానిమ్మ సాగు చేసుకోవచ్చు.
1: మరి తర్వాత మానవ తప్పిదాల వల్ల కూడా మీరు ఈ యొక్క నేలలు సమస్యాత్మకంగా మారుతున్నాయని కూడా వివరించారు ముందుగా. ఇదే ప్రత్యేకంగా మన తెలంగాణ ప్రాంతంలో ఈ నీటి సదుపాయం, నీటి వసతి ఏర్పడడం వల్ల గత 10 సంవత్సరాలుగా మన రైతులు కూడా అత్యధికంగా ఈ వరి సాగు చేస్తున్నారు. ఈ సందర్భంగా కూడా మీరు అన్నట్టు ఈ వరి సాగు చేయడం వల్ల కూడా మీరు అక్కడక్కడ మీరు చౌడు నీళ్ళు గమనిస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ ఇటువంటి రైతులకు ఎటువంటి సలహాలు ఇస్తారు? వరి సాగు చేస్తున్నటువంటి రైతులకు ఏ సలహాలు మీరు ఇస్తారు ఒకసారి వివరించండి.
0: ఇప్పుడు మనము చూసినట్లయితే ఈ వరి సాగు అనేది ఎక్కువగా అయిపోయిందండి. ఈ వరిలో కూడా మనము ఎక్కువగా నీరు పెడుతున్నాము, అంటే కావలసిన దానికన్నా ఎక్కువగా పెడుతున్నాము. అంటే ఇప్పుడు మనం పంట మార్పిడి అనేది చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంట మార్పిడి చేసుకుంటేనే మనం నేలను కాపాడుకోగలుగుతాము. దాంతోపాటు మనము పశువుల ఎరువు కానీ ఈ పచ్చి రొట్టె అనేది కంపల్సరీ వాడాలి. రైతు సోదరులు, మన వరి ఇప్పుడు నారు పెరిగేలోపు మనం మే చివరిలో చిన్న నీటి తడించుకొని మనం జీలుగు కానీ జలుం కానీ వేసినట్లయితే మనము దాంతోపాటు ఈ జీలుగని మళ్ళీ 50% పూత వచ్చినప్పుడు నేలలో కలియదుకున్నప్పుడు సూపర్ వాడినట్లయితే కూడా మనము ఈ చౌడు అనేది కూడా తగ్గించుకోవచ్చు. ఇలా మనం 1 సంవత్సరం కాదు, మెల్లిమెల్లిగా అంటే పశువుల ఎరువు వాడుతూ జీలుగని ఇవి, ఒకవేళ మీరు జీలుగ దొరకలేదనుకోండి పెసర్లు వేసుకోండి. పెసర ఇప్పుడు మీకు పంట ఒకవేళ వర్షం పడకపోతేనేమో మీరు పెసర పంట కూడా తీయొచ్చు వరికి ముందు. ఒకవేళ మీకు వర్షం వచ్చిందనుకోండి, పెసర పంట రాలేదనుకోండి, మీరు కలియదుకున్నట్లయితే మీకు వరి దిగుబడి కూడా పెరుగుతుందండి. సో మీరు ఇలాంటి పద్ధతులు కూడా పాటించవచ్చు.
1: మరి ఇదే సందర్భంలో ఒక చిన్న ప్రశ్న ఉదయించింది మాకు. అయితే వరి పండించే ముందు అదే

0: సజ్జీలుగా పచ్చిరొట్టె ఎరువులు వేసుకొని దానిని పూత వచ్చినప్పుడు కలిదున్నాలని తెలియజేశారు. అయితే నీరున్న చోట రైతు సోదరులు ఈ జీలుగా పచ్చిరొట్టె ఎరువులు ఆ పచ్చిరొట్టెను అది పెంచుతారు, బాగుంది. మరి వీళ్ళకి రెండు చోట్ల పొలం ఉందనుకోండి, ఒక చోట నీటి వసతుంది, ఒక చోట నీటి వసతి తక్కువ ఉందనుకోండి, మరి నీటి వసతున్నటువంటి ప్రాంతంలో ఆ నేలలో వేసినటువంటి ఈ జీలుగైతేనేమి, పెసరైతేమి, పచ్చిరొట్టె ఎరువులు, పచ్చిరొట్టె మొక్కలు ఉంటాయి కదా, మరి ఎక్కువ నీరున్న చోట ఎక్కువ వేసుకొని రైతులు నీళ్లు లేని చోట పొలానికి కూడా తరించుకోవచ్చు అంటారా? వాటిని కోత కోసి మరి దాటిని ఆ నేలను కూడా మనం చక్కగా పచ్చిరొట్టెతో సారవంతం చేసుకోవచ్చు అంటారా? దీనికి ఏమైనా పద్ధతులు కానీ మన శాస్త్ర పరిశోధనలో మీ యొక్క రీసెర్చ్లు ఏమైనా ఉందంటారా? ఉంటే వివరించండి.
1: అంటే జనరల్గా మనం వరి వేస్తున్నామంటేనే నీటి వసతి ఉంటుంది. సో మనము అక్కడ మనం నీటి వసతి లేదు అనుకున్నప్పుడు మనము ఈ
0: నీటి వసతి వీటిని ఈ మొక్కలు కట్ చేసి అక్కడ కూడా వేసుకోవచ్చు అంట.
1: వీటి బదులు మనం ఈ కానుగు ఉంది కదండి, కానుగ ఆకులు కానీ మన ఈ వీటి ఆకులు తెచ్చుకొని అక్కడ మనము ఆ నేలలో వేసి కలియదున్నుకున్నట్లయితే అలా కూడా సారవంతం పెంచుకోవచ్చు. లేదా మనం పశువుల ఎరువు వాడుకోవచ్చు, వర్మీ కంపోస్ట్ వాడుకోవచ్చు, ఇలా కూడా మనం నేల సారాన్ని పెంచుకోవచ్చు.
0: అంటే నేను అనేది ఏంటంటే కొంత ఈ నేలకు అందించేసి కొన్ని సగం సగం 50% మొక్కలను కట్ చేసి అక్కడ వేసుకోవచ్చు అని నేను ఉన్నటువంటి ఆలోచన నేను అడుగుతున్నాను.
1: అంటే వేసుకోవచ్చు కానీ తక్కువ ఖర్చుతో మీకు ఆకులు దొరుకుతాయి కదా. ఇప్పుడు మనకి ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళందరూ కానుగ అనేది ఎక్కువగానే పెడుతున్నారు.
0: అది వాడతాం, ఇది వాడచ్చా లేదా?
1: వాడచ్చు వాడచ్చు, కొంచెం నీరు పెట్టాలి. కాకపోతే మురగడానికి అయితే నీరు కావాలి.
0: అంటే మురగడానికి నీరు అంటే వర్షం వచ్చిందనుకో మురిగిపోతుంది. అట్లా తర్వాత ఈ యొక్క ఈ ఇరిగేషన్ ఈ యొక్క సరఫరా నీటి సరఫరా కూడా కాలువకు నీళ్ళు ఇచ్చినప్పుడు ప్రభుత్వం దాన్ని కూడా వాళ్ళు పండించుకుంటారు కదా, పంటలు చేసుకుంటారు కదా. సో ఈ విధంగా కూడా మీరు వాడుకోవచ్చు. పెంచినటువంటి పచ్చిరొట్టెను ఒక పొలంలో వేసుకొని రైతులు చక్కగా ఈ సమస్య నుంచి బయటకు వెళ్ళి చక్కటి పంటలు పండిస్తారని ఆశిద్దాం. చక్కటి వివరాలు మీరు సమస్యాత్మక నేలలు సారవంతం చేయడం ఎలా, ఈ అంశం గురించి మన రైతు సోదరులకు వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ టి చైతన్య గారు.
1: ధన్యవాదాలు.
2: ఈనాటి ఇల్లు వాకిలి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి వికసిత్ భారత్.
3: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేసి రైతుల ఉత్పాదకతను పెంపొందించడం కోసం పాటుపడుతోంది కృషి విజ్ఞాన కేంద్రం. ఈ కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు కేంద్ర ప్రభుత్వ పథకాలని సమర్థవంతంగా అమలు చేస్తూ రైతుల అభివృద్ధికి రైతుల ఉత్పాదకతను పెంచేందుకు కృషి చేస్తోంది. మరి గడిచిన 12 కాలంలో చూసినట్లయితే ఏ ఏ పథకాలని కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అమలు చేస్తున్నారు, వాటిని రైతులకు ఏ రకంగా చేరవేస్తున్నారు అనే దాని గురించి వివరించడందుకు ఈరోజు మనతో పాటు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్ గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రఘువీర్ గారు.
4: నమస్కారం అండి.
3: ముందుగా కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందుతున్న సేవల గురించి చెప్పండి.
4: ముఖ్యంగా ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఏవైతే కొత్త టెక్నాలజీస్ ఉన్నాయో రైతుల యొక్క ఉత్పాదకతను మరియు దిగుబడిని వాటికి మంచి ఆర్థిక లాభం చేకూరేటట్టు మా కృషి ఉంటుందండి. అందులో భాగంగా వ్యవసాయ పరిశోధన స్థానాల్లో డెవలప్ అయిన టెక్నాలజీస్, అది మన తెలంగాణ రాష్ట్రం నుంచి కానివ్వండి, మన భారతదేశంలో ఎక్కడ నుంచి అని కానివ్వండి, ఎక్కడైతే డెవలప్ అయితే ఆ టెక్నాలజీస్ అంటే మనకు ఉన్న పంటల మీద పత్తిలో కానివ్వండి, సోయా చిక్కుడు, శనగ, కంది, జొన్న అంటే మనం సాగు చేసే పంటలలో ఆ డెవలప్ అయిన టెక్నాలజీస్ మేము రైతుల దగ్గరకు తీసుకెళ్తామండి. ఎందుకంటే మనం ఏదైతే టెక్నాలజీ ఇప్పుడు డెవలప్ చేస్తున్నామో, ఏదైతే సాంకేతికత, అది ఓన్లీ రైతుల కోసమే మనం చేస్తామండి. సో అల్టిమేట్ గా ఏంటంటే అది రైతులకు చేరుకోవాలి. అది చేరుకోవడానికి ఈ వ్యవసాయ పరిశోధన స్థానాలకు మరియు రైతులకు మధ్యలో మేము ఒక బాటగా నిలుస్తామండి. సో ఈ టెక్నాలజీస్ ని మేము మొదట ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు దాన్ని ఎక్కువ విస్తీర్ణంలో కాకుండా ఫస్ట్ ఒక 1/2 ఎకరంలో ఇలా ట్రై చేస్తుంటామండి. 3 నుంచి 5 రైతు పొలాల్లో చేనులలో ట్రై చేస్తాం. అట్లా ఒక 2 సంవత్సరాలు చేసిన తర్వాత ఒకవేళ మనం డెవలప్ చేసిన టెక్నాలజీ ఏదైతే సాంకేతికత ఏదైతే సరిగ్గా ఉందో, దాంట్లో ప్రాబ్లం ఏం లేదంటే రైతులకు కూడా మంచి దిగుబడులు రావడము, లేదంటే ఆ సాంకేతికతను రైతు ఎప్పుడైతే అడాప్ట్ చేసుకుంటాడో, అడాప్ట్ చేసుకునే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు లేవనుకోండి, దాన్ని మనం మళ్ళా 1 ఎకరం విస్తీర్ణంలో 5 నుంచి 10 లొకేషన్లో వేస్తాం. అక్కడ కూడా అది ఎలాంటి ఇబ్బంది లేకుంటుంది అనుకోండి, దాని తర్వాత మనం వ్యవసాయ శాఖకి ఇస్తే వాళ్ళు

0: అధిక మొత్తంలో దాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. అదే ఒక విధంగా ఫస్ట్ మనం 2 సంవత్సరాలు చేసినప్పుడు పావు ఎకరాల్లో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకోండి రైతులకు ఆ ట్రీట్మెంట్ కానివ్వండి ఆ టెక్నాలజీ కానీ అడాప్ట్ చేయడంలో, మళ్ళీ మనము ఆ ఫీడ్బ్యాక్ ని రీసెర్చ్ వాళ్ళకి పంపించేసి ఈ ప్రాబ్లం వస్తుంది దీంట్లో అడాప్ట్ చేయండి, మళ్ళీ దానికి అనుగుణంగా తగిన మార్పులు చేసుకుని మళ్ళీ దాన్ని మన దగ్గరికి పంపిస్తారు, అప్పుడు మనం మళ్ళీ రైతుల దగ్గరికి తీసుకెళ్తాము. సో ఈ విధంగా ఏంటంటే రైతులకు ఉపయోగపడే టెక్నాలజీస్ మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం. ఏవైతే రైతు చేయలేడు, కొన్ని టెక్నాలజీస్ ఎత్తుంటాయంటే బాగా ఉంటాయి, కాకపోతే అది రైతు స్థాయిలో చేయలేకపోవచ్చు, ఆ టైమింగ్ కుదరకపోవడమో లేకపోతే ఆ మందు అనేది అందుబాటులో ఉండకపోవడమో ఆ రకం యొక్క అందుబాటులో లేకపోవడం, అలాంటి వాటిని మనం మళ్ళీ ఫిల్టర్ చేసేసి అందులో తగిన మార్పులు చేసి రైతులకు అందిస్తామండి. ఇది ఒక పద్ధతి. సో దీనివల్ల ఏంటంటే ఏవైతే టెక్నాలజీస్ డెవలప్ అయితే వాటిని మనం మళ్ళీ వ్యవసాయ శాఖకి అందించడం వల్ల వాళ్ళు బాగా ప్రాచుర్యం తీసుకెళ్తారండి.
1: అంటే వ్యవసాయ అనుబంధ వివిధ శాఖలకు రైతులకు మధ్య వారధిగా నిలుస్తూ మీరు ఈ సాంకేతికతను మార్పిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా కూడా కొన్ని సేవల్ని అందిస్తున్నారు. ఇప్పుడు వాటి గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్, జాతీయ ఆహార భద్రతా పథకం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన అమలు లేదా దీనికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా ఏ రకంగా సేవలు అందిస్తున్నారు?
0: మీరు అన్నట్టు ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అవుతుందండి, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్. దీన్ని మన కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ తరఫున 2016 నుంచే దీన్ని అమలులోకి తీసుకురావడం జరిగిందండి. సో దీంట్లో ఏంటంటే రెండు ఉంటాయండి, ఒకటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆన్ పల్సెస్ అంటే పప్పు దినుసుల పంటలు, ఇంకోటి ఎన్ఎఫ్ఎస్ఎం ఆయిల్ సీడ్స్ అని ఉండే, ఇప్పుడు దాని పేరు చేంజ్ చేసారు. సో ఈ పల్సెస్ ఎందుకంటే మన ఉత్పాదకత పప్పు దినుసులు తక్కువగా ఉంది, అదేవిధంగా మనం తినడం కూడా తక్కువ తింటున్నాం, కాబట్టి దీన్ని అధిగమించడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అనేది ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ అని తీసుకురావడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే దేశం మొత్తంలో ఈ ప్రాజెక్ట్ నడుస్తుంటది, అక్కడక్కడ పండించే ఏవైతే పప్పు దినుసు పంట ఉంటే వాటిపైన. సో మన ఆదిలాబాద్ కు వచ్చేసరికి మనకు ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ కు వచ్చేసరికి కందుల మీద, అదేవిధంగా రబీ సీజన్ లో శనగల మీద మనము దీన్ని మనం అమల్లోకి తీసుకురావడం జరిగిందండి. దీంట్లో ఏమైతుందంటే మనం రైతులకు ఈ ఎన్ఎఫ్ఎస్ఎం స్కీమ్ ద్వారా ఎకరాకు సరిపోయే సీడు, మంచి నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు, అందులో కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి రిలీజ్ అయిన వెరైటీస్ మాత్రం మనం ఇవ్వడం జరుగుతుంది. అది ఇచ్చిన తర్వాత అందులో మధ్య మధ్యలో మనం కొట్టుకోవడానికి మందులు లాంటివి లేదంటే ఎరువులు లాంటివి వాటిని కూడా మనం రైతులకు అందిస్తూ, దాంతోపాటు సీజన్కు అనుగుణంగా 1 నుంచి 2 ట్రైనింగ్స్, అంటే పంటను ఎలా సాగు చేయడం దాని మీద ఒకటి, ఇంకోటి పంట అయిపోయిన తర్వాత దాన్ని ఎలా స్టోర్ చేసుకోవడం దాని మీద నిల్వ పైన కూడా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా ఏమైతే క్వాలిటీ విత్తనం రైతులకు అందుబాటులో ఉంటుంది. దీంట్లో ఏంటంటే క్లస్టర్ మోడ్ లో వేస్తాం, ఇది అంటే ఒక గ్రామానికి ఒక్కరికి ఇద్దరికి ఇవ్వడం కాకుండా ఒకే గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, ఇంకో గ్రామంలో 20 నుంచి 25 ఎకరాలు, అంటే మనకు వచ్చిన టార్గెట్ ప్రకారం మనం ఇస్తుంటాం. సో దీంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రామంలో 100 మంది రైతుల వరకు ఉండొచ్చండి, అందులో మనం 20 నుంచి 25 మంది వరకు ఇవ్వగలుగుతున్నాం. సో ఇచ్చిన రైతులు కూడా ఏం చెప్తామంటే మీరు సాగు చేసిన తర్వాత మీకు నిజంగానే ఆ వెరైటీ మంచి అనిపించింది అనుకోండి, దాన్ని మీరు వచ్చేసేది అనుకో మీ పక్క రైతులకు అమ్మండి, ఏదైతే బయట రేట్ నడుస్తుందో అదే రేట్కి అమ్మేస్తే వాళ్ళకు కూడా నాణ్యమైన విత్తనం దొరుకుతుంది. అదేవిధంగా ఇప్పుడు సాగు చేసిన రైతులు కూడా మొత్తం వచ్చిన దిగుబడిని మొత్తం అమ్మేయకుండా దాన్ని కొంచెం మనం నెక్స్ట్ ఎంతైతే టార్గెట్ అనుకుంటాం, ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటామో దానికి అనుగుణంగా విత్తనాన్ని స్టోర్ చేసుకోవాలి. ఇందులో ఒకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మనం ఏదైతే రకం ఇచ్చినామో అది మిగతా రకాలతో కలవకుండా జాగ్రత్త పడాలి, ఎందుకంటే ఒక్కసారి ఒక్క విత్తనం కలిసినా కూడా ఒక గింజ కలిసినా కూడా అది రెట్టింపు అయిపోయి తర్వాత ఈ మన ఒరిజినల్ ఏదైతే రకం క్యారెక్టర్స్ ఉన్నాయో అవి కలుషితమయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి మిక్సింగ్ అయ్యే అవకాశం ఉంటుంది, కాబట్టి అదొక్కటి జాగ్రత్తలు తీసుకోమని చెప్పినాం. సో ఈ విధంగా ఏంటంటే మనము 2016 నుంచి 2026 వరకు కంటిన్యూ 11-12 సంవత్సరాలు చేసినాం, కాబట్టి మనం ఆదిలాబాద్ లో దాదాపుగా మేము ఒక 70 నుంచి 80 గ్రామాలు ఇప్పటి వరకు కవర్ చేసి ఉంటామండి. సో రైతులందరూ ఇప్పటి వరకు మేము ఇచ్చిన అంటే ఆ టైంలో మంచిగా దిగుబడినిచ్చే రకాలని మనం ప్రోత్సహిస్తున్నాం. ఇప్పుడు వరంగల్ కంది ఒకటని ఇస్తున్నాం, స్టార్టింగ్ లో అప్పుడు PRG 176, మధ్యలో WRG 93 వెరైటీ, TDRG 4, అంటే ఎప్పుడెప్పుడైతే మనకు మంచి మంచి వెరైటీస్ వస్తాయో ప్రామిసింగ్ వెరైటీస్ వాటిని మాత్రం మనం వాళ్ళకు సప్లై చేస్తాం.
1: అయితే ఇప్పుడు ఇది జాతీయ ఆహార భద్రత పథకానికి సంబంధించి, అయితే ఇప్పుడు కొన్ని ఈ గిరిజనులు షెడ్యూల్డ్ కులాల కోసం సంబంధించి ప్రత్యేకంగా ఉప ప్రణాళికలను అమలు చేస్తున్నారు కదా, ఇందులో ఈ గిరిజన ఉప ప్రణాళిక గురించి చెప్పండి.
0: సో మన ఆదిలాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే మనకు సుమారు 33% వరకు మన గిరిజనులు ఉన్నారండి మన జిల్లాకు వచ్చేసరికి. సో ఈ TSP ట్రైబల్ సబ్ ప్లాన్ గిరిజన ఉప ప్రణాళిక ప్రకారం ఫస్ట్ ఏంటంటే మేము PRA సర్వే, పార్టిసిపేటరీ రూరల్ అప్రైజర్ అనే సర్వే చేసుకుని, అంటే ఇది కూడా ఏంటంటే 100% ట్రైబల్ విలేజ్ ఉన్న గ్రామాలని మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఐసోలేటెడ్ విలేజెస్ మనం ఎక్కువ ట్రై చేస్తాం, అంటే ఆల్రెడీ కనెక్టెడ్ డెవలప్ అయిన దగ్గరికి వెళ్తే ఇలా అంటే అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కాబట్టి మనం ఎవరైతే కొంచెం తక్కువ పర్ఫార్మెన్స్ ఉంటారు రైతులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మనం ఈ గిరిజన ఉప ప్రణాళికను మేము అమల్లోకి తెచ్చామండి. ఇది కూడా మనకు 2016-17 నుంచి నడుస్తుందండి, కంటిన్యూ నడుస్తుంది. సో ఈ గిరిజన ఉప ప్రణాళిక కింద మేము ఇప్పటికి ఒక 60 గ్రామాల వరకు సక్సెస్ఫుల్ గా మేము ట్రయల్ చేసినాము. సో దీంట్లో ఏంటంటే సేమ్ ఇదే విధంగా, కాకపోతే గిరిజన ఉప ప్రణాళికలో మనం ఒక పర్టికులర్ క్రాప్ అన్నట్టు కాకుండా వాళ్ళు సాగు చేసే ముఖ్యమైన పంటలు

0: అవుతుంటాయో. ఉదాహరణకి ఇప్పుడు పత్తి పంట సాగు చేస్తున్నాం అనుకోండి, దాంట్లో మనం వాళ్ళకు ఏమైనా లేటెస్ట్ టెక్నాలజీస్ అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు కోసం వివరించడమా, లేదు అంటే ఎత్తుమడల పద్ధతి ఇవ్వడమా, అదేవిధంగా కందులు ఉంటే మంచి రకము, సోయా చిక్కుడు వేస్తే సోయా మంచి రకాలు ఇవ్వడము, అదే రబీలో ఏమన్నా ఉంటే వాటి ఇవ్వడం. అదేవిధంగా కొన్నిసార్లు ఏంటంటే రైతులకు నీటి వస్తుంటే కానీ ఇరిగేషన్ పైప్ ఉండకపోవచ్చు, స్ప్రింక్లర్ ఉండకపోవచ్చు, అలాంటివి ఇవ్వడము, లేదు అంటే ఈ తాడిపత్రి లాంటివి ఇవ్వడము. అదేవిధంగా వర్మీ కంపోస్ట్ ప్రొడక్షన్ కోసం వర్మీ బెడ్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని ఇప్పుడు మనకేంటంటే ఈ ట్రైబల్ విలేజ్లలో వాళ్ళు మేకలు కానీ కోళ్లు కానీ ఎక్కువ పెంచుకుంటారు, సో వాటిని కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఒక్కొక్క రైతుకు 2 మేకలు చొప్పున అలా ఇవ్వడము, అదేవిధంగా ఒక్కొక్క రైతుకు 5 నుంచి 10 కోడి పిల్లలు ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం చేసి ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ సమీకృత వ్యవసాయ పద్ధతిలో మనం వాళ్ళకు డెవలప్మెంట్ అనేది చేయడం జరిగింది. సో అది అడాప్ట్ చేసి కూడా మంచి సక్సెస్ పొందిండ్రు. పాట కూడా రైతు ఒక అతను మనం 2 మేకలు ఇస్తే అతను 100 మేకలు చేసుకుని తనకు ఉన్న ఒక 1.5 లక్షల అప్పును మొత్తం తీర్చేసిండండి. అంటే ఇలాంటి సక్సెస్ స్టోరీస్ మనకు చాలా ఉన్నాయి. సో ఎప్పుడైతే మనం ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఇలాంటి ఉప ప్రణాళికలు చేసి మనకు సక్సెస్ ఉంటే ఆ అడాప్షన్ అంటే మనము ఇచ్చే ఇన్పుట్స్ లాంటివి కానండి, వీటితో పాటు టైంకు కాలానుగుణంగా వాళ్లకు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరుగుతుంది అండి. సో అదేవిధంగా కొందరికి స్కిల్ ట్రైనింగ్స్ కూడా ఇస్తుంటాయి మనం. స్కిల్ ట్రైనింగ్స్ అంటే ఏంటి, ఇప్పుడు వర్మీ కంపోస్ట్ ఉంది, సో వర్మీ కంపోస్ట్ తయారు చేయమని చెప్తాం మనం, కాకపోతే దాంట్లో స్టెప్స్ ఉంటాయి, ఫస్ట్ ఏం వేయాలి దాని తర్వాత, వాటిపైన కూడా మనము వాళ్లకు స్కిల్ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇంకో విధంగా హోమ్ సైన్స్ మనకు ఇంత ముందు ఉంటుండే గృహ విజ్ఞానం, దాంట్లో భాగంగా మనము వాళ్లకు ఈ మిల్లులు ఇవ్వడం జరిగింది, ఫ్లోర్ మిల్స్, అదేవిధంగా వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు. అంటే ఈ టమాటాలు మన
1: ఆధారిత పదార్థాలను తయారు
0: చేయాలి, కూరగాయల ఆధారిత ఉత్పత్తి పదార్థాలు వాటిపైన కూడా ట్రైనింగ్ ఇవ్వడం, విలువను జోడించే విధంగా అవన్నీ ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరిగిందండి.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ఉప ప్రణాళిక లాగానే ఇప్పుడు ఈ షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక కూడా కొనసాగుతుంది కదా, మరి దీనికి సంబంధించి ఎట్లా అంటే పురోగతి కనిపిస్తుంది?
0: ఇందులో కూడా అండి సేమ్ మనం ఎట్లనైతే ట్రైబల్ సబ్ ప్లాన్ లో పూర్తిగా గ్రామంలో ఎట్లనైతే ట్రైబల్స్ ఉన్నాము, ఈ ఎస్ఎస్పీలో మినిమం 90% ఎస్సీలు ఉండేటట్టు మనం చూసుకుంటామండి. సో ఈ ప్రాజెక్ట్ కూడా మనకు 2019 నుంచి స్టార్ట్ అయింది. సో దీంట్లో కూడా మనం ఏంటంటే ఆ కంప్లీట్ ఎస్సీ ఫార్మర్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా ఫస్ట్ మనం ఎస్సీ ఫార్మర్స్ లో అంటే ట్రైబల్స్ కూడా చేసినాం, ఎస్సీ ఫార్మర్స్ లో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే భూసార పరీక్ష చేయించడం అండి. దాని ఆధారంగా వాళ్ళు వేసుకునే పంటలలో ఎంత పోషకాలు ఉన్నాయి, ఎంత ఇంకా పోషకాలు వేయాలా, అదేవిధంగా ఎప్పుడెప్పుడు వేయాలి, ఇలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతా ఏ విధంగా అయితే ట్రైబల్ సప్లాన్లు ఇచ్చినామో అదేవిధంగా ఇలా వర్మీ బెడ్స్ కానివ్వండి, మేకలు గొర్రెలు లాంటివి ఇవ్వలేదు, ఎందుకంటే మన ట్రైబల్ ఏరియాలో చేసినంతగా ఇప్పుడు మన మిగతా గ్రామాల్లో ఈ పశువుల పెంపకం మీద అంతా దృష్టి సాధించారు. కాకపోతే ఇలా వర్మీ బెడ్స్ లాంటివి, తాడిపత్రిలు, అదేవిధంగా నాణ్యమైన విత్తనాలు, అదేవిధంగా వచ్చిన పంటను స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ బిన్లు ఇలాంటివి మనం ఇవ్వడం జరిగిందండి.
1: ఇక ఇంకో కార్యక్రమం పథకం నికర, ఇది వాతావరణ ఆధారితంగా చేసే ప్రణాళిక, అంటే వాతావరణ ఆధారితంగా రైతులు ఎట్లాంటి పంటలు ఎంపిక చేసుకోవాలి, ఏ సాగులో పాటించాల్సిన సాంకేతిక మేలుకోవాలని గురించి అందజేసే కార్యక్రమం కదా ఇది, మరి దీనికి సంబంధించి చెప్పండి వివరాలు.
0: నికర అండి మనకు 2022 నుంచి స్టార్ట్ అయింది. ఇందులో మన ఆదిలాబాద్ జిల్లా నుంచి 3 గ్రామాలు మాత్రమే తీసుకోవడం జరిగింది, ఒకటి లక్ష్మీపూర్, ఇంకోటి సగినాపూర్, ఇంకోటి పల్సికే. ఈ 3 గ్రామాల్లో మనం ఈ నికరా ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది.
1: నికరాని అంటే సమగ్రంగా కొంచెం వివరిస్తారు.
0: నేషనల్ ఇనిషియేటివ్ ఆన్ క్లైమేట్ రిజిలియంట్ టెక్నాలజీస్, అంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మనం మంచి దిబ్బలు సాధించాలంటే ఏ విధమైన టెక్నాలజీస్ ని వాడాలి. అందులో మన సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఏంటంటే పత్తిలో ఎత్తుమడల పద్ధతి. సో ఇది మనం 2022 స్టార్ట్ చేసినప్పుడు ఒక 3-4 రైతులు మాత్రం వేసారు. సో వాళ్ళ దిగుబడి చూసిన తర్వాత గ్రామం అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పిన 3 గ్రామాల్లో ఆల్మోస్ట్ 100% ఈ ఎత్తుమడల పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎందుకంటే మనకు ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పంట నీట మునిగిపోయి చనిపోవడం ఇలాంటివి జరిగినాయి కాబట్టి ఈ ఎత్తుమడల పద్ధతి ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీటి ఉండకుండా మొక్క పైన ఉంటుంది కాబట్టి బతికిపోయింది. అదేవిధంగా వర్షాలు తక్కువ ఉన్నప్పుడు ఆ కాల్వల్లో నిల్వ ఉన్న నీరు మొక్క తీసుకునే అవకాశం ఉంది. ఇది ఒకటి సక్సెస్ఫుల్ టెక్నాలజీ మనదండి. దాంతో పాటు చెరువు మట్టి కూడా వీళ్ళ కొట్టించడం జరిగింది. చెరువు మట్టి కొట్టించినప్పుడు సరాసరిగా పత్తిలో చూసుకున్నట్టయితే 4-5 క్వింటాల్ వచ్చే వాళ్ళకు కూడా 8-9 క్వింటాల్ ఎకరానికి పత్తి అనేది దిగుబడి రావడం జరిగింది. సో ఏంటంటే వీళ్ళకు మారుతున్న వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి టెక్నాలజీస్ వాడాలా, ఏ వెరైటీస్ వాడాలా, ఏ విధంగా వాడాలా, ఈ వీటిపైన మనం ట్రైనింగ్స్ కానివ్వండి, ఇన్పుట్స్ కానివ్వండి, అన్ని ఇవ్వడం జరిగింది. వీళ్ళతో పాటు మనం ఎనిమల్ హెల్త్ క్యాంప్ కూడా వాడుతుంటాం, అంటే ఉన్న పశువులకు పశు వైద్య శిబిరాలు లాంటివి ఏర్పాటు చేసి వాటి ఆరోగ్యం పైన కూడా ఫోకస్ పెడుతుంటుంది. అదేవిధంగా ఇంతకుముందు మనము ఈ నిక్రా ప్రాజెక్ట్ రాకముందు ఈ 3 గ్రామాల్లో లక్ష్మీపూర్ వదిలేయండి, ఎందుకంటే అక్కడ నీటి వస్తుంటుండే, ఈ పల్సికి కానివ్వండి, సకినాపూర్ కానివ్వండి, అక్కడ వాళ్ళు రబీలో పంటలు వేయలేకపోతుండే ఇంకా. సో మన ఈ నిక్రా ఇంటర్వెన్షన్ తర్వాత వాళ్ళు రబీలో వాళ్ళ పంట సాగు పెరిగింది, అంటే క్రాపింగ్ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకు. సో ఇది మనం ఈ సాటిలైట్ మ్యాప్ల ద్వారా కూడా మేము వాటి సర్వే చేసినాము. సేమ్ టైంలో ఫిబ్రవరి 2022లో వాళ్ళ గ్రామంలో ఎలా ఉన్నది, సాగు వివరాలు శాటిలైట్ సర్వే ద్వారా. అదే ఇప్పుడు 2025 2024 వచ్చినప్పుడు గణనీయంగా పెరగడం మనం అబ్జర్వ్ చేసినామండి. ఇదంతా ఎందుకంటే వాటర్ హార్వెస్ట్

0: హార్వెస్టింగ్ టెక్నాలజీస్ వాళ్ళకు అవగాహన, ఫామ్ పాండ్స్ గురించి చెప్పడం కానివ్వండి, టెత్తుమల్ల పద్ధతిలో సాగు చేయడము, అదేవిధంగా ఈ చెరువు మట్టి తీయడం వల్ల గ్రామాల్లో ఉన్న చెరువుల యొక్క నీటిని నిల్వంచుకునే సామర్థ్యం పెరగడం వల్ల అదే నీటిని వాళ్ళు తిరిగి ఉపయోగించుకోవడం, ఇలాంటివి జరగడం వల్ల వాళ్ళ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది పెరగడం జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మనం వాళ్ళకి టెక్నాలజీ ఇవ్వడం కూడా వాళ్ళకు మంచి లాభసాటి జరిగింది. ఇవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్.
1: చాలా సంతోషం రఘువీర్ గారు. ముఖ్యంగా మారుతున్న కాలం వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తూ వారి ఉత్పాదకతను తద్వారా వారి ఆదాయాన్ని పెంపొందించే ప్రయత్నం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా జరుగుతున్నది. ఈ క్రమంలో మీరు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించి వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలను గురించి సవివరంగా తెలియజేసారు, అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం.
2: మీరింతవరకు కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా రైతులకు అందుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రయోజనాల గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రఘువీర్తో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త కట్టా లెనిన్ గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సమర్పణ. ఈ కార్యక్రమం ఈనాటి వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
3: సుప్రభాత వేళ భక్తిభావం.
4: కర్షక జనావళికి తారక మంత్రం.
3: మహిళా లోకానికి ప్రియనేస్తం.
4: యువజనులకై ఉత్తుంగ తరంగం.
3: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
5: కొంతకాలం కొంతకాలం
4: సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
3: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
6: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
4: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
6: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
3: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
4: అన్ని తానై,
3: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
4: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
3: ఆకాశవాణి.
2: ఆకాశవాణి సమయం 8 గంటలు. వార్తల్లోని ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. భారత్ జపాన్ సంబంధాలు ఎంతో ప్రత్యేకమైనవని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన ఉమ్మడి ఆర్థిక ఫోరం సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, జపాన్ దేశ నైపుణ్యం, పెట్టుబడులు, భారతదేశ వేగం సామర్థ్యాలతో కలిసినప్పుడు మొత్తం ప్రపంచానికి ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలో జరిగిన ఎలక్ట్రిక్ మొబిలిటీ జాతీయ సదస్సు ప్రారంభ సమావేశంలో కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ మాట్లాడుతూ, దేశం ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి మారడమంటే కేవలం సాంకేతిక మార్పు మాత్రమే కాదని, పర్యావరణ హితమైన పారిశ్రామిక వ్యవస్థను నిర్మించడమేనని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హుండీ ఆదాయం లెక్కించారు. 28 రోజులుగాను 2.78 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. స్వామికి 708 గ్రాముల బంగారం, 3.1 కిలోల వెండిని భక్తులు సమర్పించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణపై డీజీపీ సివి ఆనంద్ సమీక్ష నిర్వహించారు. నగర విస్తరణ, జనాభా పెరుగుదల, మున్సిపల్ రెవెన్యూ పరిధులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి ఆలయ చోరీ కేసులో 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీకి చెందిన ఒక నిందితుడు, నిజామాబాద్కు చెందిన మరో నిందితుడితో పాటు ఆభరణాలను దాచి సహకరించిన మహారాష్టకు చెందిన నిందితుడిని అదుపులోకి తీసుకుని వారి నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బొగ్గు రంగాన్ని పటిష్టం చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కోల్ బ్లాక్స్ అలొకేషన్ రూల్స్ 2026 ద్వారా కీలక సంస్కరణ తెచ్చింది. వ్యాపార ప్రక్రియల సులభతరం కోసం ఇకపై పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల స్థానంలో ఇన్సూరెన్స్ ష్యూరిటీ బాండ్లను వాడుకునే ఆర్థిక వెసులుబాటును కేటాయింపుదారులకు కల్పించింది. అసాధారణ విజయాలను సాధించిన 5 నుంచి 18 ఏళ్లలోపు పిల్లల కోసం ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ 2026 నామినేషన్లను కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ఆహ్వానించింది. ఆసక్తి గలవారు ఈ నెల 31 తేదీలోగా awards.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

చేసుకోవాలని స్పష్టం చేసింది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఈ రాత్రి రౌండప్ 32 మ్యాచ్లో ఆస్ట్రియా జట్టుతో స్పెయిన్, క్రొయేషియాతో పోర్చుగల్, రేపు ఉదయం వాంకోవర్లో అల్జీరియాతో స్విట్జర్లాండ్ జట్లు తలపడనున్నాయి. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు జూన్ 30 వరకు పెట్రోల్ డీజిల్ ఎల్పీజీ విక్రయాలపై 74,781 కోట్ల రూపాయల భారీ నష్టాలు చవిచూశాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పటికీ పాత క్రూడాయిల్నే ప్రాసెస్ చేస్తుండటం వల్ల ఈ నష్టాలు వస్తున్నాయని వివరించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం తర్వాతి కార్యక్రమం వెంటనే విందాం.
1: ఆకాశవాణి గిరిజన గళం అభివృద్ధి పథంలో ఆదివాసీ భారతం అనే అంశంపై శ్రీ అమర్ సింగ్ తిలావత్ గారు, పర్యాటక శాఖ మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ గౌరవ అధ్యక్షులతో ప్రత్యేక సంభాషణ వింటారు. సంభాషించిన వారు శ్రీ చందు బానోత్.
2: ఆకాశవాణి శ్రోతలను నమస్కారం. ముందుగా భారతదేశమే గిరిజన జాతి గోర్ బంజారా స్థితిగతులు కూచే కనుకను ఈ అంశాలే ఉపరే గిరిజన గళం దేశమా అభివృద్ధి చాలరిజను అంశాలే పైన ఆకాశవాణి మా ఆజ్ ప్రత్యేకమైనటువంటి ఇంటర్వ్యూ కర్రేచ. ఏ ఇంటర్వ్యూ మా లంబాడ జాతి గోండ్ కోయా గోర్ బంజారా సమాజకు సంబంధించిన అంశాలే ఉంపరే ఉందరు స్థితిగతులు ఉంపరే ఉందరు అభివృద్ధి కాంచే ఉందరో జీవన శైలి కూరే అబ్బ ప్రస్తుతం ఉందరు జీవన శైలి కూర్చే ప్రతి అంశమే క్షుణ్ణంగా భారతదేశమే సుస్వంత్రం ఆయుజేర్పచే గిరిజనులు కుణస్థాయిమా జీవనం కొనసాగించరచే ఇలాంటి అంశాలు అభివృద్ధికి సంబంధించినటువంటి పరిస్థితి కూచే కనుకను విషయాలే ఉంప్రే పూర్తిగా క్షుణ్ణంగా ఆకాశవాణి ప్రేక్షకులైన సేనే దేశ ప్రజలైన సదా ఈ వాత మాలమేణు కనికితాని హమాజ్ ఏక్ స్పెషల్ ఇంటర్వ్యూ కరేజా. ఏ ఇంటర్వ్యూ మే ముఖ్య అతిథిగా ఆమెలోచే ఏకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మాజీ మంత్రి, బీజేపీ ఎగ్జిక్యూటివ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ గౌరవ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్ గారు ఈ కార్యక్రమం ప్రత్యేక ఇంటర్వ్యూ దేనే అప్పన స్టూడియో మా ఆమెలోచే ఈ విషయాలే షేర్ ఉంప్రే సారేతి వాద్యకర్తాని గిరిజనుల స్థితిగతులు ఉంప్రే పూర్తి విషయాలు పూస్తాని మాలంకర. నమస్తే సార్, ఆకాశవాణి తరపున స్వాగత్ కర్రోచు. నమస్కార్.
3: రామ్ రామ్, జయ సేవాలాల్. మా అమర్ సింగ్ తిలావత్ పూర్వ పర్యటన మంత్రి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజ్యరో భాగ్చు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘరో రాష్ట్రీయ అధ్యక్ష రేతాణి, అఖిల భారత ఆదివాసీ వికాస్ పరిషద్ వైస్ ప్రెసిడెంట్ రేతాణి, ఆజ్ తమార్ సమ్ముఖ్ తమార్ మునియాంగ గిరిజన జాతిర అభివృద్ధి కాయి కాయి చేయర ఆవశ్యకత ఏర్ బారేమా బోలే సారు అని ఉచి కాయి చావచ ఆపడిన సుధారే లియే కాయి మార్గదర్శన్ దేణు అసే విషయ ఉపర్ బోలేన మన ఆజ్ స్వాగత్ కీదే అభినందన్ కురుచు.
2: గిరిజన జాతిన బాగుకరను గనికేన్ అది కోయా గాని లంబాడి గాని బంజారా గాని సుగాలి గాని ఏ జాతి ఉన్న సేన బాగుకరను గనిక తాని కేంద్రం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు లేమేలిచే ఓరుపర తమ కాయి కూర్చో సార్.
3: సెంట్రల్ గవర్నమెంట్ హమేషా ట్రైబల్ లోగున ఉన్నతీకరణు ప్రగతీకరణు సుధార్కరణు కేతాని యోజనా తీజోచే కై పథకాలు కై స్కీమే లామేలిచ మై ఈ సమజుచు సారి భారతదేశర్ మై 774 ట్రైబల్ కమ్యూనిటీస్ తో ట్రైబల్ జాతులు చె ఓర్ మై జోచే 50 జాతే అసీ చె జో మెజారిటీ జాతే చె యర్ పాపులేషన్ మెజారిటీ మే చె. సెంట్రల్ గవర్నమెంట్ జో స్కీమ్ బనాతాణే అపడన్ దేమేలి చె ఓ స్కీమేర్ ఫైదో వటాయే సారు ట్రైబలర్ ఉన్నతి కరే సారు గిరిజన ఉన్నతి కరే సారు జోచే సెంట్రల్ గవర్నమెంట్ కై స్కీమ్స్ లామేలి చె ఓ స్కీమేర్ మై ఎక్ ఉదాహరణ లియే కూచు మాత్రం నేను అగ్రికల్చర్ బేస్డ్ ఎకనామీ చే తెలంగాణ మై వసోజ భారతదేశర్ మై జో చే ట్రైబల్ ఆద్మీ చే ఫారెస్ట్ ప్రొడ్యూస్ జో చే జసకే మోవా చే చారోళి చే తిందు చే వెదురు బొంగులు చే ఏ సేన మద్దెనజర్ రక్తి హుయి సర్కార్ కై స్కీమే బణా మిలిచే ఓ స్కీమేర్ జో చే ప్రతిఫల ట్రైబల్ జాతేన వేణుకతాణి ఉందేర అభిలాష చే కాంక్ష చే.
2: సార్, బంజారా సమాజం గోండ్

0: కోయా సమాజం. ఇందులో అసలు ప్రత్యేకమైన భారత రాజ్యాంగమే కొన్ని ప్రతిపత్తులు గత ఉన్న అవసరం కాయించే అభివృద్ధి కూర్చావును ఈ వెనకబడ్డ మనకేమన్నా కాయకాయ అవసరం చే కనుక లార డగరిగజే మనకేమన్నా ఉనాక కూలావును కనుక దాని రాజ్యాంగం బద్దంగా కొన్ని ఉన్న హక్కులు లామేలేచాయి. ఓ హక్కులు సే అమలేరేచక తమ కెలేరచోగ
1: హక్కులన అమలు కరేసాను. ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కే తాని ఎక్ సంస్థ చే జో ట్రైబల్ లెజిస్లేటర్స్ చే జో ఎంఎల్ఏ ఎంపీ చే ఓ లోగు ఈ కమిటీని బావ చే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ కనుక తెలంగాణ సారీ భారతదేశ హర్ ఎక్ స్టేడియం రచే తో కాయి భీ అప్నే జరూరత్ పడా తో ఏ కౌన్సిలర్ మై బేస్తాని జో నిర్ణయ లచే ఓర్ హిసాబేతి సర్కారే చాలను అని హమర్ ప్రగతి కార్యక్రమ కరను తనే ఎక్ ముఖ్య ఉద్దేశ్య మా ఆశా కరుచు ఆల్ ఇండియా రేడియో మాధ్యమ ఇది సే లోగును ఎక్ సంకేత దేవను చారే చా కే సర్కార్ హమార్ లియే కాయి కామ్ కర్రీ చే ఓర్ ప్రతిఫల అప్నే కు ప్రాప్త కరేర్ చే ఏర్ విషేర్ మై జో చే హమ్ ఆపేన దకాళయా కతాని సవినయ మనవి కరుచు.
0: జనగణన లెక్కింపు మా సపరేట్ డివిడేషన్ కరే చే బంజారా కోయా సామాజిక వర్గం డివైడేషన్ కర్తా లెక్కింపు కర్రచ ఈ లెక్కింపు మా అప్పుడే సామాజిక వర్గమైన న్యాయం జరగచ్చుకని తమ నమ్రేచు
1: 1931 మైండ్ వచ్చ ఫస్ట్ జాతిగత జనగణన హుయ్ క్యాస్ట్ బేసిస్ ఎనుమరేషన్ హు ఓర్ పచే అభే తాను జో చే జాతిగత జనగణన జాతేర్ నామే పర్ జనగణన హుయ్ కొని చ ఈ పహిలీ బార్ చ భారతదేశ సర్కార్ నరేంద్ర మోడీ సర్కార్ చ ఊ జాతిగత జనగణన కరాతాని కుణస జాతిర ఆద్మీ కతరా చే కుణస జాతిర ఆద్మీ కతరా బెనిఫిట్ లేరే చే కతరా బెనిఫిట్ ఉందన మరణు చావ అసే విషయ పర్ ధ్యాన దేతాని ఈ జాతిని ఉద్ధార్ కరే సరు జో చే ఓ కోశిష్ కర్ రీ చే జసా కే ఆపణ ఏరియర్ మై గోండ ఆదివాసీ చే పోయా ఆదివాసీ చే బంజారా ఆదివాసీ చే తో ఇందర్ మై జో చే కుణస జాత కతరా కతరా పాపులేషన్ చే హిసాబేతి ఉందన బెనిఫిట్ కు పూచును జాతిగత జనగణన ఈ కార్యక్రమం లీదే చే సందర్భ మే వాత కరాచు హమార్ భాషా జో బంజారా లాంగ్వేజ్ గోండీ లాంగ్వేజ్ కోయా లాంగ్వేజ్ రాజ్యాంగ మేర 8వీ సూచి 8వ షెడ్యూల్ డెర్మై జో ఏ జాతిన లాతాణి డెఫినెట్లీ ఇందర సంస్కృతిని కాపాడే సరు జో సెంట్రల్ గవర్నమెంట్ కోశిష్ కర్ రీచ్ అండ్ ఓర్లీ ఈ సెన్సస్ డిపార్ట్మెంట్ వాళ్ళ జో అప్పుడైన 2027 జనగణన అప్పుడు మునిగా అరిచ ఇరమై అప్పుడైనా లకాయర్ కాయి తర్ కుణసో కేటగిరి కేటగిరి కతో షెడ్యూల్ ట్రైబ్ కేటగిరి తర్ కుణసో జాత్ జాత్ కతో లంబాడి కోయా ఎరుకుల యానాడి జాతి లక్లను అగర్ తమ కేతే వియో తమార్ బోలు నిర్మాయి ఈ జాతిని జో జనగణన కరాయసారు ఠీక్ రచ కనుకతో జనగణన జో హిసాబేతి కరుణు కతాని మా ఎక్ సందేశ్ దేరుచు జాతేర్ సంస్కృతిని బచాయసారు ఈ కార్యక్రమం కరణ జరుడి చే
0: ఏకలవ్య మోడల్ స్కూల్స్ అయి సార్ అప్పుడు చిచాపురు ఉందర జీవితాలు వెలుగులు లావును కనుక తాను నువ్వు గాల్మేలైతే ఓ అప్పుడు జాతీయ కత్రా ఎఫెక్టెడ్ గా సార్
1: ఆచో ఎడ్యుకేషన్ ప్రాప్తి కర్రే చే గోండ్ మాటి గోర్ కోర్ దూసరి జాతీయ భీ లోక్ ఫాయిదో ఉఠారే చే రో తో మై సమ్జుచు ఎడ్యుకేషన్ ఖేడా పడాం తగా గోర్ గరీబేన్ తగా ఎడ్యుకేషన్ ల బెనిఫిట్ మరణు కతాని సెంట్రల్ గవర్నమెంట్ జో కామ్ కర్రీ చే ఓర్ హమ్ అభినందన్ కరా చా
0: తాండు తాండే మా గూడాలే మా సదా ఈ స్కీమ్ కలవ్య ఎడ్యుకేషన్ పూచి కంతం నమరచోగ
1: ఇంకా దీంట్లో కృషి ఎక్కువ చావచ అబ్ జో కాయి చే తాలూకా లెవెల్ మై జిల్లా లెవెల్ అవేర్నెస్ టాండా లెవెల్ గీ కొంచి ప్రచార జాదా కరణం టాండార్ పచే గుడెం లెవెల్ ధాణీ లెవెల్ ఓర్ పచే ఓర్ ప్రగతి ఆచే ఢంగితి
0: సార్ గవర్నమెంట్ ఏ పథకం లాయితి వందన్ వికాస్ కేంద్రాలు ఏర్పాటు కర్తాని ఓ అడవి ఉత్పత్తులు లాతే గోర్ సే ఈ పథకం ఉందని పూచరించగా కెలేరచుగా ఉందని సౌకర్యవంతంగా ఈ పథకం కామ్ కరించగా కెలేరచుగా
1: గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జీసీసీ ఏ కాయి చే ఫారెస్టర్ మైనర్ ప్రొడ్యూస్ జో భీ చే జసే మోవా చే చిరుంజి చే డోళే చే అసి అసి చీజే జంగలే మాతి వీణన్ లాతాని ఏ మార్కెటింగ్ కరచ ఏ కేంద్ర చే గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ జో డిఆర్ డిపోస్ రచ ఉందని సప్లై కరచ మధ్య దళారీ సిస్టమ్ ఏం చోచ సమాప్త్ కరేసారు అండ్ ట్రైబల్ లోగున్ జోచ రక్షా కరేసారు ఉందేం చోచ సహీ దామ్ మళ్ళేసారు ట్రైబల్ లోగును కోయ ఆద్మీ మధ్యవర్తులు నా లూట్ను ఉందని కోయ ఎక్స్ప్లైట్ నా కరను కదాని జోచ
0: చేతి వృత్తులు చేతి కళలు రచ కేంద్ర స్థాయి మా గుర్తింపు ఆరిచకం తమ కెలేరచోగ
1: ఆసిఫాబాద్ జిల్లా మై ఏక జాతి చే దియో బావచ్చు మార్కెటింగ్ కరచే జో చేతి వృత్తులు వచ్చ ఓల్డా బనాయరు ఛాదలా బనాయరు ఓల్డీ బనాయరు ఈ జో కార్యక్రమం చే మాతే చాలేరు కపడా బనాయరు ఓన్ వేచేరు పట్టు పరిశ్రమ.

0: ప్రారంభమై జన్మించారో అసే కార్యక్రమం ఆజకాల ట్రైబల్ రూట్ లెవెల్ తను చదివేసి ట్రైబల్ అయినా ఆచో బెనిఫిట్ మర్డరీస్ కానీ మా సమాజ్ రోజు ఎగ్జాంపుల్ మా అతను ఆసిఫ్ బాబా అదే ట్రైబల్ బతాయో అని ట్రైబల్ కళలు గతని థోడా రచ్చేట నిర్మల్ ఆర్ట్స్ అని అను చూచే ట్రైబల్ ఆర్ట్ అని చూచే ట్రైబల్ మ్యూజియం ఏర్ మై చూచే ఖాళీ ఇంపార్టెన్స్ దేతాని అని చూసే కాడచే అని ఓర ఆచో మార్కెటింగ్ కరచ తో ట్రైబల్ వాస్కోడ్ బనాయే ట్రైబల్ డ్రెస్ బనాయే ఇన్ సేన చూచే మార్కెటింగ్ కరచ
1: చేతి కళలు హస్తకళలు అనే గుర్తింపు అయ్యను జాతీయ స్థాయి మా కుణిశేకాయి తమైన మాలం చూసిన
0: ఇప్పుడు బంజారాస్ ఉన్నారు ఎంబ్రాయిడరీలో చాలా నైపుణ్యం ఉంది ఒక కాంచలి గాటేరు కాతే చునేరు పట్టా బనాయరు హాతేర్ కామ్ కరేరు ఎంబ్రాయిడరీ కామ్ ఖూబ్ ఆచో కరచ సారీ జగతి పర్ ఆజ్ బంజారా కపడా మార్కెట్ మై జ్యాదా లోగ్ పూచ్ పూచ్ తానే లే రహే ఓ థైలిన్ జో చే కాంచే కోడి బలియా వాంకడీ ఉపర్ లగా తానే మార్కెట్ మాలా బడియా జో చే సుందర్ ఢంగే ది లోగ్ ఇప్పుడు ప్రేమతి ఖరీద రహే చే అన్ ఓన ఆచో మార్కెటింగ్ బి మర్డర్ చే అన్ సేతి జ్యాదా మార్కెట్ ఆజ్ కాల్ జో చే కాచే కోడి రహే
1: పిఎం ఆవాస్ యోజన ఈ పథకమే అతి ఘర్ బాంధే వాళ్ళ పల్లెలు ఉత్తాను ఘర్ బందరో పథకం పూంచి తీసుకోవచ్చు
0: సెంట్రల్ గవర్నమెంట్ చూచే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కన్నా స్కీమ్ స్టేట్ హాతానే ఇందిరా పథకం బనానాకే నామ్ బదల్ దినే ఉమ్మకాయించే ఎల్ వన్ జో ఆవచ్చే ఓన్ ఫస్ట్ ప్రియారిటీ ఎల్ టూ ఆవచ్చే ఓన్ సెకండ్ ప్రియారిటీ తెచ్చే ఎల్ త్రీ ఆవచ్చే ఓన్ థర్డ్ ప్రియారిటీ ఎల్ వన్ కతో చాలా వెనుకబడిన తరగతి వాడు చెవు ఖూబ్ బ్యాక్వర్డ్ చె నిర్ధన్ చె హరియేక తాండే హరియక్ గామేర్ మై హరియక్ ట్రైబల్ జో గరీబ్ లోక్ చే ఓ లో బెనిఫిట్ మర్డర్ టాండే తాను గూడా తాను హామ్లెట్ తాను పూచరీ చే ట్రైబల్ హాబిటేషన్ పూచరీ
1: జల్ జీవన్ మిషన్ పానీ పియరి ఏక్ పథకం చేయి ఈ పథకం కేంద్రం స్థాయి మా చాలా రీతి అప్పన్ పల్లెలే తాను పూచి గంతం కెలేరే చోక ఓర్ ద్వారా ఉపయోగం కాయం జరగరీ సార్
0: పేనా వేరీ మా పానీ వణస్తాని పానీ పీతే కూయర్ మతి పాణి లేతే అబ కూసి అడుగంటి చెలకే జర కడతా బోర్వెల్ అవి తో ఆబజో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ చే రిమోట్ ఏరియా మై బోర్వెల్ గాలతాని సురక్షితమైన వాటర్ స్కీమ్స్ కర్తాని టాండా లెవెల్ ఎర్మై గామే తాను గూడమే తాను ఈ పూచరీ
1: జాతీయ స్థాయి మా సపరేట్ గా ఏ శాఖ చాలది మంత్రిత్వ శాఖ ఓరు ద్వారా కొన్ని నిధులు కేటాయించారు ఓరు ద్వారా కొంతమందికి అనే పదవులు బియ్యవచ్చు అప్పుడు నేను ఆరిచుకని కెలేరేచో
0: ట్రైబల్ వెల్ఫేర్ దళిత్ వెల్ఫేర్ అండ్ బీసీ వెల్ఫేర్ కదా అని అటల్ బిహారీ ఆయరపచ్చు ఓర్లియే ఆజ్ ఎస్టీ కమిషన్ ఎస్సీ కమిషన్ కానీ సపరేట్ సపరేట్ బనించు ఆజ్ డిఎన్టీ కమిషన్ హుసేన్ నాయక్ చూచే ఎస్టీ కమిషన్ మెంబర్ బనంచు కామ్ బడ్జెట్ కేటాయింపు అకార్డింగ్ టు పాపులేషన్ కేటాయింపు రేణు అను వేరికోనిచే సెంట్రల్ ఏమా వేరించు స్టేట్ ఏమో వేరికోనిచే సెంట్రల్ ఏమా చూసే పాపులేషన్ బేసిస్ బడ్జెట్ కాటరే అని ఓ కాయ కర్రేచే నేషనల్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కదా అని చూసే ఓ వితరణ ఛానలైజింగ్ ఏజెన్సీ దేరేచే ఓర్ బ్రాంచెస్ బి అలోకేషన్ జాదా ఎక్స్పెండిచర్ కమ్ అలోకేషన్ చూచే ఈ స్టైల్ ఏం జో ఆజకాల్ చాలరీచే ఎతి చూచే గోర్ గరీబ్ ఏను హుజి బెనిఫిట్ మర్డరో కొనిచే గరీబీ జాదా వేగిచే కమ్ వేణు కనుకతో ఈ పథకాలు చేజొచ్చే షెడ్యూల్డ్ ఏరియా మా జత్రా ఖర్చా కర్రేచే మైదాన ప్రాంతం మేమంతగా ఖర్చా కర్ను కతాని హమార్ సంఘాలు చూసే గవర్నమెంట్ అని రిప్రజెంటేషన్ కర్రీచే
1: ఆ దేశ తులి రాష్ట్రపతి బనిగితి ఫస్ట్ టైం రాష్ట్రపతి కిదే ఓడి గోండ్ జాతి గాని చదును అప్పుడు జాతి సే చదును ఈ కిదే చేరు వల్ల ఉన్నతత్వం పెరిగి కనికెళ్ళే చోగే ఓరు విషయమే తమకాయ కూర్చో
0: ఉన్న వాళ్ళకే కొని గోరు గరిబేంతగా రచే బెస్ట్ ఉదాహరణ చే ద్రౌపది ముర్ము ఏక ఆదివాసీ మహిళావేతాని భారతదేశం చూసే ప్రెసిడెంట్ బణి కనుకతో జాతేర్ సే ఆదివాసీన ఇప్పుడు గర్వ కారణ గిరిజన్ బి అసే మోస్ట్ పోస్ట్ ఎవరు జాయసారు గిరిజన్ బి చూచే యోగ్య కరేసారు కథాని చూచే ఇచ్చే ఊ గవర్నర్ రజన మార్సోవత్ బేస్తాని మీటింగ్ కర్మేలిచే తుధారే ధోరణిచే క్షుణ్ణంగా దేక్తాని ఏ గిరిజన మహిళన ఉన్నత స్థానం నిర్మైన దినే ఇతని సెంట్రల్ గవర్నమెంట్ మా అభినందన్ కురుచు ఇక అచో కార్యక్రమం కావచ్చు
1: గ్వార్ సమాజే శాసనసభ మాకుని పార్లమెంట్ ఉజికాయ అవకాశాలు పెరగను కనుక కెలేరచోక దేరేజును పురేదారిచకే
0: అవి ఎత్త చార్ పాంచ్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఆమెలేచ్ ఇప్పుడు ఇందేమో కేనీ చూచే ఉజి మంత్రి మండలి జగా మళ్ళీ కొని అవి సెంట్రల్ ఏమో కేచి బలరామ్ నాయక్ ఏక్ చే కాంగ్రెస్ పార్టీ అండ్ సర్కార్ చె బీజేపీ రో ఈ నిష్పత్తి భావితి యో పాపులేషన్ ఆపణ ప్రతినిధి చే ఊ అగర్ కోయి బీజేపీ ప్రతినిధి అగర్ బణ ఆపణ దీనే కొని కను కా బణ సెంట్రల్ గవర్నమెంట్ చావతో కేనీ రాజ్యసభ సరజసభ దేశారు గవర్నర్ పోస్ట్ దేశారు ఈక్వలేట్ ట్రైబల్ కమిషన్.

0: మిషన్ దేశారు, ఆంగపడతానే ఏ గిరిజన జాతి ఉన్నతి కరేశారు, కోషిష్ కరచ కరుణు చెయ్యి.
1: ఈ అటవీ హక్కుల చట్టం మంచేసారు ఏ ద్వారా లంబాడిన గ్రామీణ ప్రాంతాల తండాలే మా చజేన కాయ ప్రయోజనం చగంతం కిరేర చోగ
0: రిజర్వ్ ఫారెస్ట్ అయినా రక్షా కరే సరు జో నియమ లామేలే ఇయర్మై మ్యాక్సిమం డిఫారెస్ట్ న కరను గతాని కోషిష్ చాల రిచ్ ప్లాంటేషన్ లగాతాని డిఫారెస్ట్ విగిజను జగారు ఉపర్ కర రిచ్ ఓర్ మై ట్రైబల్ లోగన్ జో చ ఎవిక్షన్ కర్తాని జో గాల్ రిచ్ ప్లాంటేషన్ కర రిచ్ వన్ ట్రైబల్ లోగ్ విరోధ కర రిచ్ ఓ కచే కి హమ్ అత్రా దాడేర్ ఎతజ్ ఛా హమ్ ఎర్వ కబ్జా కర్మేలే ఛా ఎతజ్ పంటలు పచారే ఛా ఎతజ్ హమ్ ఖారే ఛా ఎతజ్ బచరే ఛా అన్ తమ హమ్నే జో చేతితి ఎవిక్ట్ కసన్ కరో ఛా తాని జో ఛా ట్రైబల్ లోగ్ సర్కారే ఉపర్ విరుద్ధ ప్రదర్శన కర రే ఛా తో సర్కార్ ఐడెంటిఫై కరన్ యోర్ ఎలిజిబిలిటీ ఛా 1960 తాను జో ఆద్మీ కబ్జామ్ ఛా వసే ఆద్మీ జో ఛా ఫారెస్ట్ పట్టా దేరి ఛా ఆజ్ భీ అవైలబుల్ ఛా పట్టా పద్ధతి ఓతి జో ఛా గిరిజన్ జో 1960 ఆంగేర్ జో ఛా
1: గిరిజన జాతి సంస్కృతి ఉందరు కళలు లంబాడి భాషకు సంబంధించిన ఇందరు పరిస్థితి కూసారా బా ఇందరు కళలు కతి గుర్తించరే కొని భాషన లిఫి చేంజ్ ఏ సమాజమే ఇందరు సంప్రదాయాలు దాడిదాడి ఉజి ఇబ్బంది ఏరిచే అసి జాగే తమ కాయ కోచో కాయ కన్నతో ఆచరచ
0: యునైటెడ్ నేషన్ ఆఫ్ ఆర్గనైజేషన్ జనరల్ అసెంబ్లీ జో ది హజారే మై జో ఏక్ ప్రస్తావ పాస్ కర మిలి ట్రైబల్ కల్చర్ ని బచావను కతో ట్రైబల్ లాంగ్వేజ్ ని బచావను ఏక్ ఎగ్జాంపుల్ గోర్ మాటరీ లాంగ్వేజ్ ఏక్ అక్షర ఏక్ అక్షర ఆ జో సో ఖో ఏక్ అక్షర్ ఏక్ అక్షర్ ఏక్ వర్డ్ బనచ ఏక్ అక్షర్ ఏక్ వాక్యం బనచ అసి సంస్కృతి ట్రైబల్ ఓర్ పరిరక్షణ కరే సారు బంజారా లాంగ్వేజ్ ని సంవిధానర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మై ఆటవీ సుచిర్ మై ఘల్ను కథాని హమ్ సే ప్రయత్న కర్రే చా లకాపడి కర్రే చా భౌతిక కర ఈ సాల్ నతో ఆంగ ఆవజ సాల్ మై జో చే బంజారా లాంగ్వేజ్ ని గోండ్ లాంగ్వేజ్ ని భీల్ లాంగ్వేజ్ ని అసే ఛో లాంగ్వేజ్ ని ఐడెంటిఫికేషన్ మళ్ళేరో ఛాన్స్
1: నవంబర్ 15 సార్ జాతీయ గౌరవ దివాస్ కన్ కర్రెతే బిర్సా ముండా జయంతి బి కర్రెతే ఈ జాతీయ స్థాయి మా కర్రెతే ఈ కాయ సంకేత దచ్చ సార్ అప్పుడు జాతీయ
0: ట్రైబల్ లోగున ఓళకరే చా హమ్ సర్దార్ పటేల్ బర్త్డే కొని మనారే హమ్ ట్రైబల్ ఎర్ బి బర్త్డే మనారే చా కతో తమ గిరిజన్ బి హరిజన్ బి సెస్ చే లోగురు సమానం ఛే జరకర్తా బిర్సా ముండార్ జో ఛే 15 తారీఖేన హమ్ జయంతి మనారే చా బినా కాయ కే మహాత్మా గాంధీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ రోజు మనాతే తే అబ సంత సేవాలాల్ మహారాజ్ ఎర్ బి చుట్టి దేను 15 ఫిబ్రవరి కే తాని లోక్ మాంగ్ కర్ రే ఛే ఆఫీషియలీ కుచ్ జిల్లా మై జో ఛే చుట్టి తగా దే రే ఛే తో హమీ చావ కే హమార్ సంస్కృతి నే రక్షా కరే సారు హమార్ జో గురు హమార్ స్పిరిచువల్ జో హెడ్ ఛే ఓరు జన్మదిన హమ్ కరా జనా తమ్ డెఫినెట్లీ హమ్ నేను హాలిడే ప్రకటన కరు గతాని స్టేట్ గవర్నమెంట్ పర్ దబావ్ బనా రే ఛే
1: జాతీయ స్థాయిమా గోర్ భాయి అను గాని ఛజ జాతి అను గాని పథకాలు ఆరిచాయి అభివృద్ధి కరను ఇందున కనుక ఏక సంకల్పం అయితే ప్రభుత్వం అంగ జారిచాయి ఈ పూర్తి స్థాయిమా పేదవాడి అన్న చేర్రిచక నమ్రే చుగతం
0: విస్తృత ప్రచారం చావచ్చు కసన్ కతో ఐఏఎస్ ఆఫీసర్ బణగో దూసరో బి బణచుకని గ్యారంటీ కాయి చే మనం బెనిఫిట్ తో మండు గాయ జనజ్ బణి నీవు ఇస్ ప్రకార అయితే జో చే ఏక క్రిమినల్ లేయర్ సిస్టమ్ జో లారే చే గవర్నమెంట్ మై తోడా తోడా ఓ క్రిమినల్ సిస్టమ్ అయితే అప్కమింగ్ జనరేషన్ ఛే ఈ జనరేషన్ జో ఛే బెనిఫిట్ పూచో కొని స్టడీ సర్కిల్స్ బణాతాణి ఏ కమ్యూనిటీని ఇంపార్టెన్స్ దాను స్టడీ సర్కిల్స్ దేతాణి ఏ జాతీయం జో ఛే ఆచో ప్రగతి కరజు మార్గదర్శన దేణు గతాణి మా భరోసా కర్రోచు
1: సార్ అబ్బా 12 వర్ష అయితే చాలరిచే దేశమే మోడీ పాలన ఓర్ గురుచన్ వాతేకర్ను తమ కేణు గతో తమ కాయకొచ్చు
0: మోడీ సర్కార్ ఆయోజన దునియామా జో పెండింగ్ కామ్ పడితే నీ ఓసే పెండింగ్ కామ్ ఏ ఉదాహరణ పాంచ పెండింగ్ పడగను రామ మందిర్ మోదీ ఆయోజన చాలు వేగో కంప్లీట్ ఏక్ సంవిధాన్ ఏక్ ఝండార్ జో వాత్ కశ్మీర్ మై లాగు 370 హఠాతాని కశ్మీర్ బి జో ఛే హమారో భాగ్ ఛే భారత భాగ్ ఛే కర్తా ఏ ఏక సంవిధాన్ ఏక కాన్స్టిట్యూషన్ రేణు కతాణి ఓ తో 370 ఖతం కర్తాణి భారత భాగం ఛు భారత తో అబ్ మోదీ కీరో ఛు కే 1871 మా జో క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ అలాయ్ ఛే ఓన బి జో ఛే అబాలిష్ కర్తాని జో డినోటిఫైడ్ ట్రైబల్ ఖతం కర్తాని ఉందని ఎస్ఎం 3 గాలి దాని కానీ ఎస్టిఎం 3 గాలి కతని అసో ప్రపోజల్ జో హం తయార్ కర్రే చా హం ఆశా కరా చా నరేంద్ర మోడీ సర్కార్ ఆయి జనాతి రైల్వే దేఖ్ల ఏరోప్లేన్ దేఖ్ల ఓడర్ రేవుల్ దేఖ్ల బండి దేఖ్ల నేషనల్ హైవేస్ దేఖ్ ఏ హరేక గామ్ టాండేన పూజ్తి జారీ చే తో ఈ

0: वच अगर हनु न की दे कतो जितरा भी रंगारेडी जिला में जितरा गवर्नमेंट छे से जमीन बेच ले टांडो खाली कर दे ताने ओडी महबूब नगर ने ओडी करीब नगर ने ओडी आदिलाबाद ने घण में चली जाओ छे। तार कने 5 लाख रुपया ने एकर लीजनो आदमी आज 50 कोटी ने एकर वेचरो छे जमीन तार ज जेर करता नोटिफिकेशन ऑफ ग्राम पंचायती वेणु नोटिफिकेशन ऑफ शेड्यूल्ड विलेज वेणु ये ट्राइबल रो रक्षा वच मतलब प्रॉपर्टी से बचन रचे
1: तमा बे माजी मंत्री छो उमड़ी आंध्र प्रदेश में कीधे थे। अब तम एक मैसेज देणु जाते ने कतो तमारा वैपुति अमर सिंह तिलावत सार काईंगे ने संदेश दचे
0: तमसे एक रेता ने तमार संस्कृति संप्रदाय तमार कळलनु समझो रक्षा करनो तमार दोपड़ी व्यवस्था तम बचन रहनो तमार संस्कृति तम बिगाड़नु न कने एक संदेश मधु छु कैसे हम भड़न रो जो मिलके रहेंगे तो मौज में रहेंगे जो बंट के रहेंगे तो कट के रहेंगे कर कुछ।
1: थैंक यू सर। अपन छा आकाशवाणी हैदराबाद प्रांतीय वार्ता विभाग में अच्छे थे। आज अपन प्रत्येक का इंटरव्यू में बैठे थे। अबेताणु देश में गोर बंजारा गिरिजन जाति वाल काई काई समस्या काई काई बादल पड़ रहे उन्दुर स्थितिगत लू कुछ है उन्दुर संप्रदाय कुछ है उन्दुर हस्तकला लू कुछ है उन्दुर भविष्य कार्यचरणा कुछ है गत में कुछ जरिए चकन कजे ऊपर अपने एक संभाषण पूर्ति इंटरव्यू याद क्लुप्तंगा की देते ये इंटरव्यू ने आता ने तमार समय देता ने हमें साकर इंचे जेने गुरिंचन अमर सिंह तिलाव सर ने प्रत्येक में धन्यवाद केरे चा
0: नमस्कार करू छु तमार स्टूडियो ने बोलाता ने હું તો ઇન્ટરવ્યુ લેતા નહીં કઈ સમસ્યા ઉપર વાતચીત કરે મને મોકો દીને આપણે જાતે ટ્રાઇબલ સમસ્યા ખૂબ જ્યાદા છે થોડી બહુ જો કો ઓર તમ જો છે આંકલન કરતા નહીં ઓર સમાધાન કરતા નહીં સારી જાતેરમાં પૂછ કર્યો ગણ કેતો હો માધી શબ્દ સમાપ્ત કરું છું જય ભારત જય બંજારા।
2: ఇంతవరకు మీరు గిరిజన గళం అభివృద్ధి పదంలో ఆదివాసీ భారతం అనే అంశంపై శ్రీ అమర్ సింగ్ తిలావత్ గారు పర్యాటక శాఖ మాజీ మంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ గౌరవ అధ్యక్షులతో ప్రత్యేక సంభాషణ విన్నారు। సంభాషించిన వారు శ్రీ చందు బానోత్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది। ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సినీకి తెలివిందాం। ఇప్పుడు ఖైదీ నెంబర్ 786 చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన భువనచంద్ర గీతం విందాం। సంగీతం రాజ్కోటి।

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు మధుర గీతాలు విందాం. ముందుగా సుమంగళి చిత్రంలో ఘంటసాల ఆలపించిన ఆత్రేయ గీతం.

ఇప్పుడు విండా. శ్రీకృష్ణ తులాభారం చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల ఆలపించిన పింగళి గీతం, సంగీతం పెండ్యాల.

మన శమదమ నియమములకు గాని లభింపబోదు సుంది ధన ధనేతరముల చేత గాని సాధన శమదమ నియమములకు గాని లభింపబోదు సుంది కాదనుకొనుడౌ నన్ను కొనుడు.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు శ్రీకృష్ణ పాండవీయం చిత్రంలో జిక్కి ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విందాం. సంగీతం టీవీ రాజు.

మధురగీతంలో ఇప్పుడు రాముడు భీముడు చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విందాం. సంగీతం పెండ్యాల.

0: అదే అదే అదే ఇంత నేను తెలుసుకున్నది.
1: తర్వాతి పాట అల్లూరి సీతారామరాజు చిత్రంలో బి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు సుఖదుఖాలు చిత్రంలో పి సుశీల ఆలపించిన దేవులపల్లి గీతం విందాం. సంగీతం ఎస్పి కోదండపాణి.

మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు విందాం మంచి కుటుంబం చిత్రంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం. సంగీతం ఎస్పి కోదండపాణి.

మధురగీతంలో తర్వాతి పాట ఆడపడుచు చిత్రంలో మాధవపెద్ది సత్యం వసంత ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం విందాం. సంగీతం టి చలపతిరావు.

ఇప్పుడు విందాం మూగనూము చిత్రంలో ఘంటసాల పిసుశిల ఆలపించిన దాశరథి గీతం. సంగీతం ఆరు గోవర్ధనం.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత జగదేక వీరుని కథ ఈ చిత్రం కోసం ఘంటసాల గానం చేసిన పింగలి గీతం సంగీతం పెండ్యాల.

మీరింతవరకు ఐసీసీ T20 ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య లండన్లో జరిగిన రెండవ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 2:13 దాటి 25 సెకండ్లు. ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తిరిగి 406.5 మీటర్లు అనగా 738 కిలోహెడ్స్, అలాగే డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్పై ఈ ఉదయం 5:50 ఉదయం ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.